ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 14 తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయంతో పాటు వినాయక చవితి శుభాకాంక్షలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం శ్రోతలు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై చరిత్రపుటల్లో. ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ఈరోజు మనం వినాయక చవితిని నిర్వహించుకుంటున్నాం. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అలాంటి పండుగల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా మొదట మనకు గుర్తుకొచ్చేది ఆ వినాయకుడే. అందుకే వినాయకుడిని విఘ్నేశ్వరుడు, గణపతి, గణనాథుడు అని పిలుస్తూ ఉంటారు. శివుడు పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితి పండుగ మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపద మాస శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి నిర్వహిస్తారు.

ఇక ఈ పండుగ రోజున ఉదయాన్నే ఇళ్లను శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకుంటారు. ఆ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠిస్తారు. పసుపు కుంకుమ పూలతో గణపయ్యను అలంకరిస్తారు. వివిధ రకాల పత్రాలతో పూజ చేస్తారు. వినాయక స్వామి పూజలో 21 రకాల పత్రాలు సమర్పించడం ఒక ప్రత్యేకతగా చెప్తారు. అలాగే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఉండ్రళ్ళు, కుడుములు, మోదకాలు ముఖ్యమైనవి.

చిన్నపిల్లలైతే వినాయకుడి పూజ అంటే ఎంతో ఉత్సాహంగా జరుపుతారు. కొత్త బట్టలు వేసుకుని పూజల్లో పాల్గొంటారు. పెద్దలు కూడా కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తూ పండగ ఆనందాన్ని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంట్లోనే కాదు, ప్రతి వీధిలో యువత స్థానికులు కలిసి వినాయక మండపాలు ఏర్పాటు చేసి సామూహికంగా పూజలు నిర్వహిస్తారు. వివిధ రకాల వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండపాల వద్ద భక్తుల సందడి కనిపిస్తుంటుంది.

అయితే వినాయక చవితి అంటే కేవలం పూజలు ఉత్సవాలు మాత్రమే కాదు, గణపయ్యను జ్ఞానానికి ప్రతీకగా కూడా భావిస్తారు. అలాగే పిల్లలు చదువులు బాగా రాణించారని, కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని పూజిస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో సాంప్రదాయ మట్టి వినాయకుడితో పాటు పర్యావరణ హిత ప్రతిమలకు భక్తుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. చాలా సెంటర్లలో మట్టితో తయారు చేసిన భారీ వినాయక విగ్రహాలు నేడు ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలకు సహజమైన రంగులను ఉపయోగించారు.

ఇక ఈ పండుగ రోజు ప్రతి కుటుంబంలో ఆనందం నిండారని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సంతోషం కలగాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరోసారి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

దేశభక్తి గీతమిన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రెడీ వింటారు.

ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటల దాటి 30 నిమిషాలు. ఇప్పుడు వింత

0: ಸೂಕ್ತಿಸಿದ. ಮರಿ ಈ ನಾಟಿ ಸೂಕ್ತಿಸಿದ ವ್ಯಾಖ್ಯಾತ ಕಂದೂರು ರಾಜಾಕರು.
1: తప్పులెన్నువారు తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనుల కెల్ల ఉండు తప్పు అంటూ వేమన తప్పుల పట్ల మానవ స్వభావాన్ని చక్కగా వివరించారు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. ఇది మానవ స్వభావం. కాని ఇతరుల తప్పులను ఎత్తి చూపడంలో మనం చూపెట్టే శ్రద్ధ మనం తప్పులు చేసినప్పుడు ఉండదు. ఒకే పనిని మనం చేసినప్పుడు సరైనదిగాను ఇతరులు చేసినప్పుడు తప్పుగాను కూడా తోస్తూ ఉంటుంది. మనం చేసిన తప్పులను ఇతరుల మీదకు నెట్టివేస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక చిన్న కథను చూస్తూ చదువుతూనే ఉన్నారందరూ. ఒక రాజుకి 7 కొడుకులున్నారు. వారు వేటకెళ్లారు, చేపలు తెచ్చారు, ఎండబెట్టారు, ఒక చేప ఎండలేదు. చేపని ఎండని కారణాన్ని గడ్డి మోపు నుంచి చీమ వరకు తీసుకొని వెళ్ళడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోయడం అనేది చిన్నప్పటి కథల్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆ స్వభావాన్ని మానవులు తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మరి ఈ తప్పులు అనేది తెలియక చేసే తప్పుని క్షమించవచ్చును, కానీ తెలిసి చేసే తప్పులు క్షమార్హములు కావు. మహాభారతంలో శిశుపాలుడు జన్మించేటప్పుడు 4 చేతులు 4 కాళ్లతో చాలా వికృతంగా పుడతారు. తల్లి సుతస్రవ బిడ్డను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఒక అదృశ్యవాణి ఆమెకు, ఎవరైతే నీ బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డకు అసలు రూపం వస్తుందో వారి చేతుల్లో నీ బిడ్డ మరణిస్తాడు అని పలకడం జరుగుతుంది. అప్పటి నుంచి వచ్చిన వారికంతా బిడ్డని చేతికిచ్చి ఎత్తుకోమని చెప్తూ ఉంటుంది. అలానే ఒకనాడు శ్రీకృష్ణుడు అత్త దగ్గరికి వచ్చి బిడ్డని ఎత్తుకుంటాడు. బిడ్డను ఎత్తుకోగానే సాధారణ రూపం వచ్చేస్తుంది. అప్పుడు ఆమె, కృష్ణ ఈ బిడ్డని ప్రాణభిక్ష పెట్టమని కోరగా, 100 తప్పులు చేసే వరకు నీ బిడ్డని ఏమీ చేయను అని ఆమెకి అభయమిస్తాడు. కానీ 101 తప్పు చేస్తే మరణిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. మనలో కూడా ప్రతి ఒక్కరికి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. అంటే ఒక తప్పు చేయగానే శిక్షణ అనుభవించలేదు కాబట్టి 2వ తప్పును చేయొచ్చు అనే ఆలోచన ఎవరికీ ఉండకూడదు. కానీ ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా శిక్షార్హులే. మరి తప్పు అంటే ఏంటి? ఒక పనిని చేయవలసిన విధంగా చేయక, చేయకూడని విధంగా చేస్తూ తద్వారా దుష్ఫలితాలను పొందడమే తప్పు. మరి నీ పట్ల ఇతరులు ఏం చేస్తే నీకు కోపము, బాధ, నష్టము కలుగుతాయో అది ఇతరుల పట్ల చేయడమే తప్పు. నిరంతరం తప్పుడు ఆలోచనలతో తప్పులు చేసేవారికి నిద్ర పట్టదు, ఆహారం భుజించలేరు, ఒక భయము భీతి ఉంటాయి. ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుల వారికి విధురుడు ఒక సందర్భంలో వివరిస్తాడు. కాబట్టి తప్పులు చేయకుండా మంచిగా మంచి జీవితాన్ని గడిపిన వారు సుఖంగా ప్రశాంతంగా నిద్రపోతారనేది వారి యొక్క ఉద్దేశం. తప్పులు చేసేవారు ఇతరులను కూడా అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పుడు చేసిన తప్పు ఎప్పుడో నరక ప్రాప్తి అని కొందరు అనుకుంటూ ఉంటారు, కానీ ఇది పొరపాటు. ఎప్పుడు చేసిన తప్పు అప్పుడే అది శిక్షింపబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అనుభవించే సుఖాలకు ఎప్పుడో మనం చేసిన పుణ్యం కారణమైతే, ఇప్పుడు మనం చేసే తప్పులకు ఇప్పుడు మనం అనుభవించే శిక్ష కూడా కారణమే కదా. ఎక్కువగా మాట్లాడడం, అహంకారం, అత్యాశ, కోపం, చేస్తున్న పనిపై శ్రద్ధ లేకపోవడం, ఇవన్నీ కూడా తప్పులు జరగడానికి కొన్ని కారణాలుగా మనం చెప్పవచ్చు. ఈ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ప్రయాణం చేస్తూ ఎటువంటి తప్పులు చేయకుండా ఏదైనా పని చేసే ముందు తప్పకుండా ఇది ఇతరులకు హాని కలుగుతుందా, మంచి జరుగుతుందా అని ఆలోచించుకుంటూ చేయగలిగితే మంచి జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించవచ్చును. శుభం భూయాత్.
0: ఇంతవరకు శ్రోతలు సూక్తిశుద్ధ విన్నారు వ్యాఖ్యాత కందూరు రాజాకారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: కోళ్ల ఫారాల్లో ఈగల బెడద నివారణ పద్ధతులు. ఈగలు ముఖ్యంగా కోళ్లలో వివిధ పరాన్నజీవుల వ్యాధులను వ్యాప్తి చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. అందుచేత కోళ్ల ఫారాల్లో ఈగలను నియంత్రించడం చాలా ముఖ్యమైన అంశం. కోళ్ల ఫారాల్లో ఈగలను నియంత్రించడానికి లేదా నిరోధించడానికి ఉపయోగించే కొన్ని నియంత్రణ పద్ధతుల విషయానికి వస్తే, సాంప్రదాయ పద్ధతి లేదా భౌతిక విధానం, మరొకటి జీవ సంబంధమైన పద్ధతి, మూడవది యాంత్రిక మరియు రసాయన నియంత్రణ పద్ధతి. సాంప్రదాయ లేదా భౌతిక నియంత్రణలో ఈగలను నిరోధించేందుకు ముఖ్యంగా రెట్టలో తేమను అదుపు చేసుకోవాలి. పొడి పెంటలో ఈగ ముట్టడి అరుదుగా ఉంటుంది. తాజా కోళ్ల ఎరువు సాధారణంగా 60-80% తేమను కలిగి ఉంటుంది. ఈగలు 50-85% తేమతో ఉన్న ఎరువులలో సులభంగా సంతానోత్పత్తి చేస్తాయి. 50% అంతకంటే ఎక్కువ తేమ గల ఎరువు ఈగల వృద్ధికి అనుకూలంగా ఉండదు. 30% తేమ లేదా అంతకంటే తక్కువ ఉంటే ఈగ సంతానోత్పత్తి జరగదు. కోళ్ల ఎరువును తక్కువ తేమతో ఉంచడం ద్వారా ఈగల వృద్ధి జరగదు. ఇది అత్యంత ప్రభావవంతమైన నియంత్రణ సాధనం. ఈ పొడి ఎరువు నిర్వహణ రెండు రకాలుగా చెప్పవచ్చు. తరచుగా అంటే కనీసం వారానికి ఒకసారైనా పేడను తొలగించాలి. ఎరువు యొక్క దీర్ఘకాలిక నిల్వ పేరుకుపోయిన రెట్టలో అదనపు తేమ లేకుండా నిర్లక్ష్యానికి గురికాకుండా తగినంత గాలి వెలుతురికి వదిలేస్తే పంజరం క్రింద అంటే కోన్ ఆకారపు మట్టి దిబ్బను ఏర్పరుస్తుంది మరియు సహజమైన కంపోస్టింగ్ ను అనుమతిస్తుంది. రెట్టలలో తేమను పరిమితం చేసే లేదా వేగంగా ఎండబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యల విషయానికొస్తే, వాటర్ పైప్స్ లో లీకేజీలను అరికట్టడం, లీకులను తనిఖీ చేసి వాటిని తప్పకుండా రిపేర్ చేసుకోవాలి. సమర్థవంతంగా ఎండబెట్టడం కోసం పెంట, గొయ్యలో మరియు కోళ్ల సౌకర్యం కోసం సమృద్ధిగా వెంటిలేషన్ అందించాలి. తగినంత గాలి వెలుతురు ఎరువులోని తేమను తగ్గిస్తుంది మరియు కావలసిన గాలిని కూడా అందిస్తుంది. విషవాయువులు, అమ్మోనియాన్ని కూడా పూర్తిగా తొలగిస్తుంది. బేది మందు ఉన్న రేషన్లను నివారించుకోవాలి. ఆచరణాత్మకమైన చోట శోషక చెత్తను ఉపయోగించాలి. ఈగల నియంత్రణలో అదనపు పారిశుద్ధ్య పద్ధతులు కూడా ముఖ్యమైనవి. చనిపోయిన కోళ్లను ప్రతిరోజు తొలగించి వాటిని దూరంగా పూడ్చిపెట్టాలి. ఈగలు మరియు చీడ పురుగులను ఆకర్షించే దాణ మరియు పగిలిన గుడ్లను పేరుకుపోవడాన్ని తగ్గించాలి. బయట కోళ్ల ఫారం పక్కనే ఉండి గడ్డి మరియు కలుపు మొక్కలను కోస్తే ఈగల విశ్రాంతి స్థలాలను తొలగించి మరియు తగినంత గాలిని ఫామ్లోకి వచ్చే వీలును కలిగిస్తుంది. జీవ నియంత్రణ పద్ధతిలో ఎరువు నిర్వహణ పద్ధతులు ఈగలు జనాభాను అణిచివేయగల ప్రయోజనకరమైన మాంసాహారులు మరియు పరాన్నజీవుల మనుగడను, వాటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ప్రయోజనకరమైన జీవులు లేదా పురుగులు మరియు చిన్న బీటల్స్ ను ఈగ గుడ్లు మరియు ఈగ లార్వాలను తక్షణమే తినేస్తాయి. ప్రయోజనకరమైన కీటకాల యొక్క మరొక సమూహం చిన్న పరాన్నజీవి కందిరీగలు. ఇవి ప్రధానంగా స్టెరోమాలిట్ కుటుంబంలోనివి. తరచుగా పారాసీట్స్ అని కూడా వీటిని పిలుస్తారు. ఆడ కందిరీగలు తమ గుడ్లను ఈగ ప్యూపాలో పెట్టుకుంటాయి. ఈగ ప్యూపా లోపల అభివృద్ధి చెందుతున్న ఈగను కందిరీగ బయటకు రాకముందే చంపి తినేస్తోంది. సరైన పొడి ఎరువు నిర్వహణతో ముందస్తు పురుగులు మరియు చిన్న బీటిల్ జనాభా తరచుగా అధిక సంఖ్యలో ఏర్పడుతుంది. ముదురు బీటల్ మరియు డెర్మాస్టిడ్ బీటల్ తరచుగా పొడి ఎరువు నిర్వహణలో అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి. పేడలోని పోషకాల కోసం పోటీ పడడంలో మరియు ఈగలు పెరగకుండా నియంత్రించడంలో ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఇవి కోళ్ల నిర్మాణాలను, చెక్క మరియు ఇన్సులేషన్ను దెబ్బతీస్తాయి. కోళ్ల ఫామ్లో ఈగల నియంత్రణ కోసం వాణిజ్యపరంగా జీవ నియంత్రణ ఉత్పత్తి అభివృద్ధి చేయబడుతుంది. ఒక సహజ వ్యాధి కారక ఫంగస్ మరియు బవేరియా బస్సియానా స్ప్రే ఉత్పత్తిగా రూపొందించబడింది. ఈ ఉత్పత్తి నేరుగా సేకరించిన ఎరువుపై స్ప్రే చేయబడుతుంది. ఈగ వాటి ప్యూపల్ కేసుల నుంచి బయటకి వచ్చినప్పుడు బవేరియా బీజాంశంతో సంబంధంలోకి వస్తాయి. కోనిడియా నుండి విడుదలయ్యే బీజాంశం హైఫేను అభివృద్ధి చేస్తుంది. ఇది ఈగ శరీర

ఆహారంలోకి చొచ్చుకునిపోయి మరణానికి దారితీస్తుంది. బవేరియా ఫంగస్తో సహా ప్రయోజనకరమైన కీటకాలపై ఎటువంటి హానికరమైన ప్రభావం ఉండదు. ఇక యాంత్రిక నియంత్రణ పద్ధతి విషయానికి వస్తే, ఈగలు యాంత్రిక నియంత్రణకు మరియు తెరలు మరియు ట్రాప్లు రెండు ముఖ్యమైన పద్ధతులు. ఫ్యాన్ల వాడకంతో కూడా ఈగలను ఫామ్లోకి రావడాన్ని మినహాయించవచ్చు. ఈగలను సమర్థవంతంగా నివారించడానికి తెర రంధ్రం, దీన్నే స్క్రీన్ హోల్ అని కూడా పిలుస్తారు. దీని పరిమాణం 0.88 మిల్లీమీటర్ల నుంచి 1.22 మిల్లీమీటర్లు, అంటే 0.03 నుంచి 0.05 అంగుళాల మధ్య ఉండాలి. తెరలు ప్రవేశ ద్వారాలు, కిటికీలు మరియు ఇన్లెట్లలో ఉంచాలి. ఇవి ఈగలను ఆకర్షించడానికి ఆకర్షక ద్రవాన్ని కలిగి ఉంటాయి. లిక్విడ్ ఆకర్షకరం కలిగిన జగ్ ఈగ ట్రాప్లను కోళ్ల భవనాల వెలుపలి చుట్టుకొలత చుట్టూ వ్యూహాత్మకంగా ఉంచడం ద్వారా భవనాల సమీపంలో ఈగలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈగ ట్రాప్లు వాటి సరైన పనితీరును నియంత్రించడానికి, నిర్ధారించడానికి సరిగ్గా సర్వీస్ చేసి ఉపయోగించాలి. మంచి పారిశుద్ధ్య పద్ధతులు అనుసరించే మూసి ఉన్న ప్రదేశాలలో ఉచ్చులు సహాయకంగా కనిపిస్తాయి. అయినప్పటికీ ఈగలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఈగలను సంతృప్తికరమైన స్థాయికి తగ్గించడంలో ఉచ్చులు ప్రభావవంతంగా ఉండవు. ఇతర ఈగల నియంత్రణ విధానాలను అనుబంధంగా అవి ఉత్తమంగా ఉపయోగించబడతాయి. ఫ్యాన్ల వాడకంతో కూడా ఈగలు నేరుగా కోళ్ల ఫామ్లోకి రాకుండా చేయవచ్చు. ఫ్లై స్పాట్ లేదా స్టిక్ కార్డులు, అంటే వీటినే అంటుకునే ఈగ రిబ్బన్లు లేదా టేపులు అని కూడా పిలుస్తారు. ఇవి 3 అంగుళాలు x 5 అంగుళాల తెల్లటి ఫైల్ కార్డులను మేడ మీద ఎత్తైన లేదా లోతు లేని పేడగుంతలలో ఉంచబడతాయి. వీటిని స్ప్రింగ్ నుంచి విడదీయవచ్చు లేదా స్తంభాలు, సీలింగ్లు, ఈగలు స్థిరపడే ఇతర ప్రాంతాలకు, తక్కువ గాలి కదలిక ఉన్న చోట మరియు కార్మికులు లేదా పరికరాలు కార్డులకు భంగం కలిగించిన చోట ఉంచడం ఉత్తమమైన పద్ధతి. ఈ కార్డులను ప్రతి వారం, అంటే వారానికి ఒకసారి కొత్త కార్డులతో మార్చాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ జాపర్లు కీటకాలను చంపడానికి విద్యుత్ చార్జ్ చేయబడిన గ్రిడ్ తో బ్లాక్ లైట్లను ఉపయోగించుకోవచ్చు. దీర్ఘ తరంగ దైర్ఘ్యం గల అతినీల లోహిత కాంతితో ఈగలను ఆకర్షించవచ్చు మరియు విద్యుద్ఘాతంతో వాటిని తొలగించవచ్చు. ఎలక్ట్రిక్ ఈగ జాపర్ యూనిట్లు పగలు మరియు రాత్రి సమయంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి 150 మిల్లీమీటర్ల వరకు కీటకాలను ఆకర్షిస్తాయి. పురుగు మందులు ఈగల భారాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన పద్ధతి మరియు మంచి బయోసెక్యూరిటీ ప్రోగ్రాంలో కీలకమైన భాగం రసాయన నియంత్రణ పద్ధతి. ఈ పద్ధతిలో పురుగు మందులు ఈగల సంహారకాలు లేదా లార్వా సంహారకాలుగా విభజించవచ్చు. వీటిని స్ప్రేలు, ఎరలు మరియు దాణ సంకలనాలుగా ఉపయోగించవచ్చు. అవశేషాలు లేని క్రిమి సంహారకాలు నాక్డౌన్, నాన్ రెసిడ్యువల్ స్ప్రే, స్పేస్ స్ప్రేలు, మిస్టులు మరియు ఫాగ్లు ఎటువంటి అవశేషాలు లేకుండా ఈగలను త్వరగా నాక్డౌన్ చేయడానికి, అంటే చంపడానికి రూపొందించబడ్డాయి. ఈగ యొక్క భారీ జనాభాను నియంత్రించడానికి ఆర్థికమైన అత్యంత ప్రతిభావంతమైన పద్ధతి శీఘ్ర నాక్డౌన్ స్ప్రేలు. ఇవి ఉపయోగించడానికి అనేక పైరెథ్రాయిడ్లు అందుబాటులో ఉన్నాయి. అవశేష క్రిమి సంహారకాలను ఖాళీ ఇంటిలో గట్టి చెక్క, పెయింట్ లేదా పూత పూసిన గోడలు వంటి శోషించని ఉపరితలాలపై మాత్రమే వెయ్యాలి.

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని, ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
2: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552230009

0: వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని నిబద్ధతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ రెండేళ్లలోనే 1170 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినట్టు.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్టస్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు, జీజీహెచ్ ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన వింటారు. అలాగే వినాయక చవితి, గణేష్ పూజ, పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం విందాం. వీటితో పాటు యూట్యూబర్ కథానిక విందాం, సమర్పణ శ్రీమతి నజ్మా గారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న స్నేహితులు, 9 గంటల 30 నిమిషాలకు వాట్సాప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన స్నేహితులు హలో అభిరుచి వింటారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటాం. 10 గంటల 15 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు వింటారు.

12 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 3 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటాము.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితా వాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. అలాగే 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీ అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం. ఏడు గంటలకు అలనాటి మధుర గీతం విందాం. 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలీ వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ విందాం.

గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే విందాం. 8:40 ఆకాశవాణి వివిధ భారతీయ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: వాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. వార్తల వివరంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం భాగస్వామ్యం సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లేమిన్ హంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెసికా ఆలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairship this year.
0: దేశవ్యాప్తంగా ఈ రోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14 తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ

0: విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిర్మజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్ట్రపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक सेवा संकल्प अभियान को लेकर हम देश की जनता तक पहुंच.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్ లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు వింటాం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈనాటి కార్యక్రమంలో వినాయక చవితి, గణేష్ పూజ, పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం, అలాగే స్వరార్చన, యూట్యూబర్ కథానిక విందాం. మరి ముందుగా సింహపురి సమాచారం విందాం. అంతకంటే ముందు
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఊరు వాడల్లో మండపాలు సిద్ధమయ్యాయి. వివిధ రూపాల్లో గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు చేయడానికి ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. జిల్లా ప్రజలకు మంత్రి నారాయణ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లో విఘ్నాలన్నీ తొలగి ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పండగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే గణనాథుడు ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆనందంగా భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్ ను అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఘాట్ వద్ద ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధ్యక్షతన సింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చెవితి వేడుకల్లో ఎక్కడా లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనానికి భక్తులు భారీగా తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆత్మకూరు, బుచ్చి పురపాలక సంఘాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఖరారు చేశారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం పురపాలక సంఘాల్లో 28 వార్డుల చొప్పున ఉన్న విషయం తెలిసిందే. ఆత్మకూరులో 28 వార్డుల పరిధిలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి జాబితాను ఇప్పటికే ప్రచురించారు. వీటిని కలెక్టర్ హిమాంశు శుక్లా ఖరారు చేసినట్లు కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాలు, ఆశయాలు భావితరాలకు తెలియజేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరులోని గాంధీ పార్కులో గాదిరాజు అశోక్ తన సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఆయన నిలిచిపోయారని తెలిపారు. విజ్ఞానాన్ని ప్రజలందరికీ చేరువ చేయడం, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లో ఉచిత పుస్తకాలు, మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజ్ఞాన ప్రచురణలు ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో ఈ పుస్తకాలను పంపిణీ చేయగా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభచూపారు. ఈ నెల 12-13 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. జె వసుంధర, వై కోటేశ్వరమ్మ, ఎం పార్వతి 3 బంగారు పతకాలు, ఏ తులసమ్మ, కె జ్యోతి 2 బంగారు, 1 వెండి పతకాలు సాధించారు. గూడూరు పురపాలకంలోని

0: సలహం. ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
1: శుభోదయం సింహపురి కార్యక్రమం శ్రోతలు వింటూ ఉంటారు. ఇప్పుడు స్వరార్చన విందాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 25 నిమిషాలు. ఇప్పుడు విందాం వినాయక చవితి, గణేష్ పూజ, పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం.

గజాననం భూత గణాధిసేవితం కపిద్ద జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి శ్రీ విఘ్నేశ్వర పాద పంకజం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భద్రకరం భాద్రపదం అంటారు. ఈ భాద్రపద మాసములో దక్షిణాయన కాలంలో వచ్చే తొలి పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా మనం జరుపుకుంటాం. ఈ రోజుననే మధ్యాహ్న సమయంలో వినాయకుడు గణాధిపతిగా ఉద్భవించాడని చెప్తారు. వినాయకుడు విఘ్నేశ్వరుడు, గణనాయకుడు, గణేశుడు, విఘ్ననాశకుడు, మహాగణపతి, లంబోదరుడు అన్న పేర్లతో సకల లోకాలలో పూజలు అందుకుంటున్నాడు. అది శివపూజ అయినా విష్ణు పూజ అయినా తొలి పూజ వినాయకునిదే. గణపతి పూజ లేకుండా ఏ శుభకార్యము ఆరంభం కాదు. విఘ్నాంధకార సూర్యాయ మహాదేవాయతే నమః. శుభకార్యాలలో ఏ విఘ్నము కలగకుండా జరగాలని గణపతిని తొలుత ప్రార్థిస్తాం. విగతో వినాయక అంటే వినాయకుడు నాయకుడు లేని స్వతంత్రుడు అని అర్థం. గణపతి ప్రసక్తి సృష్టి ఆరంభము నుండి ఉన్నట్లు పురాణాల వలన తెలుస్తోంది. సృష్టికర్త బ్రహ్మ గణపతిని స్మరించి సృష్టి కార్యానికి పూనుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. విఘ్నేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఓంకార శబ్ద పరబ్రహ్మ రూపంలో కనిపించే మూర్తి విఘ్నేశ్వరుడు. వినాయకుడు గణములకు అధిపతి. గణము అంటే సమూహము. విశ్వమంతా గణమయమే కదా. పలు గణములతో కూడిన మహాగణం ఈ విశ్వమంతా. మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం మొదలగు గణములన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శ్వాసించే పరమేశ్వరుడు గణపతి. పంచమతాలలో గాణాపత్యం ఒకటి. గాణాపత్యం, సౌరసేనం, వైష్ణవం, శైవం, శాక్తికేయాలు పంచమతాలుగా చెప్పబడుతున్నాయి. శివుని, విష్ణువుని, శక్తిని, సూర్యుని, గణపతిని ఒకే దృష్టితో చూడాలని శాస్త్రం చెప్తోంది. గాణాపత్యములో మహాగణపతి, హరిద్ర గణపతి, ఉచ్చిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్గ గణపతి, సంతాన గణపతిగా స్మరింపబడుతున్నాడు. అసలు ఓంకారమే గణపతి కనుక తొలి పూజ లంబోదరునిదే. గణపతి ఆకారములో నరాకారం మాయా అంటే ప్రకృతి, గజాకారం పురుషుడు. అలా ప్రకృతి పురుషుల అభేదాకృతే గణపతి యొక్క స్వరూపం. గణేశుడు కృతయుగములో మహోత్కతుడిగా, త్రేతాయుగములో మయూరేశ్వరుడిగా, ద్వాపరయుగంలో గజాననిగా, కలియుగంలో ధూమక్రేతునిగా జన్మించాడు. త్రేతాయుగములో మయూరేశ్వరుడుగా మయూరుడను రాక్షసును సంహరించి లోక కళ్యాణం కొరకు కారకుడయ్యాడు. అప్పుడు సృష్టికర్త బ్రహ్మ విఘ్నేశ్వరునకు సిద్ధి బుద్ధి అను భార్యలను ప్రసాదించాడు. వారి వలన గణపతికి భీముడు, లాభుడు అనే కుమారులు కలిగారు. గణపతి విఘ్ననాశకుడే కాదు, వాటిని తొలగించే పరతత్వ స్వరూపుడు, అభీష్టాలను అనుగ్రహించే దయామయుడు, సకల శాస్త్ర పారంగతుడు, సంగీత సాహిత్య నృత్యాది కళలలో నిష్ణాత్తుడు. పంచమ వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుండగా అలసట లేకుండా పురించినటువంటి లేఖకుడు. వినాయకుని పూజా విధానములో షోడశోపచార పూజ ప్రధానం, అలాగే అదాంగ పూజ విశేషం. ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, మంగళహారతి, నైవేద్యం, తాంబూల నమస్కారం, ఉద్యాపన మొదలగు షోడశోపచారాలతో దేవతలందరినీ పూజిస్తాం కదా, అలానే వినాయకుని కూడా ఈ షోడశోపచారాలతో పూజిస్తాం. ప్రకృతిని అంటిపెట్టుకుని ఉండే పూజ వినాయక పూజ. పూజకు వినియోగించే వినాయక నిరూపము నుండి నివేదనలైన ఫలం, పుష్పం, పత్రం, తోయము అన్నీ ప్రకృతి ఒడి నుంచి పుట్టుకొని వచ్చినవే. విఘ్నేశ్వరుని రూపం భూదేవికి ప్రతిరూపం. మట్టి వినాయకుడినే పూజకు ఉపయోగిస్తాం. పూజానంతరము తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తాం. భూమి నుండి పుట్టిన ప్రతిదీ భూమిలోనే కలుస్తుంది అన్నదానికి నిమజ్జనం ఒక ఉదాహరణ. గణేశుని ఆకృతిని ఆధ్యాత్మికంగా చూస్తే గణేశ స్వరూపములోని అంతరార్థం మనకు తెలుస్తుంది. గజాసురుని

ఈ సంహారం వినాయకుని జన్మవృత్తాంతం మనకి తెలియనటువంటిది కాదు. మనకి తెలియనిది ఆయనకి చేసే పూజలోని అంతరార్థం. దానిని ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వినాయకుడు పత్రి ఉండ్రాళ్ల ప్రియుడు. పత్రితో పూజిస్తే గణపతి అనుగ్రహం మనకు కలుగుతుంది. వినాయకుని ఏనుగు తల ఉంది కాబట్టి పత్రిని పూజాద్రవ్యంగా వాడుతున్నామని అందరం అనుకుంటాం. అది సత్యం కాదు. వినాయక పూజలో మనం 21 రకాల పత్రితో పూజ జరుపుకుంటాం. వినాయక పూజను వాడే పత్రిలో ఆకులు, కాయలు, పూలు, పండ్లు ఉంటాయి. వాటిలో ఖరీదు కట్టలేని ఔషధ గుణాలున్నాయి. వాటిని స్పర్శతోనే కొన్ని, అలాగే పత్రాలను అంటుకోవడంతోనే కొన్ని రోగాలు నయం అయిపోతాయట. కొన్ని ఆకులు పూల సువాసన వెదజల్లుతూ మనకు ఆరోగ్యాన్నిచ్చే ప్రాణవాయువుని అందిస్తాయి. మన పూర్వీకులు ఈ వాస్తవాన్ని గ్రహించి నట్టింటిలోనే ఆరోగ్యాన్ని అందించే పత్రి పూజను ప్రారంభించారు. ఈ పూజా విధానాన్ని ఏ మాసములోనైనా చేయవచ్చు కదా, ఈ మాసములోనే ఎందుకు నెలకొల్పారు అంటే, భాద్రపద మాసములో వర్షాలు కురిసి నేల చిత్తడి చిత్తడిగా ఉంటుంది. నేలపై నీళ్లు నిలిచి సూక్ష్మ క్రిములు వ్యాపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో పత్రితో పూజ చేస్తే వాతావరణ కాలుష్యం, క్రిమికీటకాదుల వలన కలిగే నష్టాలు నివారించవచ్చని పెద్దలు భావించారు. గణపతి పూజను నవరాత్రులుగా జరుపుకుంటాం. ఆ 9 రోజులు నట్టింట్లోనే ఉండి ఆ పత్రుల నుండి వచ్చే ప్రాణవాయువులను ఆస్వాదిస్తుంటాం. తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. 9వ రోజున నిమజ్జనం చేస్తాం. దాని వలన ఆ నీటిలోని క్రిములు నశించి నీటి కాలుష్యం తగ్గుతుంది. ఆ నీటిని త్రాగినా మనకు ఎటువంటి అనారోగ్యం రాదు. దీనిని మూఢనమ్మకంగా భావించకూడదు. శాస్త్రీయతతో సంప్రదాయాన్ని జోడించిన తత్వమే వినాయక పూజ. వినాయకుని పూజలో వాడే 21 రకాల పత్రి, వాటిలో ఉండే ఔషధ గుణాలు, పర్యావరణ పరిరక్షలో వాటి పాత్ర ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వినాయక పూజలో వాడే మొట్టమొదటిది మాచిపత్రం. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ పత్రాల వలన గాలి శుద్ధి చేయబడుతుంది. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పత్రం మాచిపత్రం. పర్యావరణ పరిరక్షణలో ఇది చెప్పుకోదగినటువంటి పత్రం. 2వది బుహతి పత్రం. ఇది ఉబ్బస వ్యాధిని, శ్వాసకోశ వ్యాధులను, శారీరక నొప్పులను తగ్గిస్తుంది. ఈ బుహతి పత్రం వలన అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయి. 3వది బిల్వపత్రం. పర్యావరణ పరిరక్షణలో దీని పాత్ర చెప్పుకోదగినది. శివాలయాలలో దీన్ని పెంచుతారు. తలుపులన్నీ మూసి ఉంచినా శివాలయంలోని చెడు వాసన మనకు తెలియదు. అంతగా పర్యావరణ పరిరక్షించగల పత్రం బిల్వపత్రం. 4వది దుర్వార పత్రం. గరిక రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. చెప్పులు విప్పి గడ్డిలో నడవండనే వైద్యులు చెప్తూ ఉంటారు. గరికతో చర్మ వ్యాధులు నయమవుతాయి అని ఆయుర్వేదం నిరూపించింది కూడా. ఇక 5వది ఉమ్మెత్త. ఇది గాలిని శుభ్రం పరుస్తుంది. ఆస్మా వ్యాధి నుంచి మనల్ని రక్షిస్తుంది. ఆస్మా వ్యాధికి ఇది మంచి మందుగా చెప్పబడుతుంది కూడా. 6వది రేగు. బదరీ పత్రాలు చర్మ వ్యాధులను నయం చేస్తాయి. సంక్రాంతి దినాలలో భోగి పళ్లను పిల్లల తలపై నుండి పోస్తాం. పిల్లల వ్యాధులను తగ్గించి ఈ పండ్లు స్వస్థత చేకూరుస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇక 7వది అపామార్గ పత్రం. ఉత్తరేణి గురించి అధర్వ వేదం వివరించింది. దీని పేరును పలికితేనే రోగాలు నయమైపోతాయట. అపరముచ్యుజ్జయతే రోగాది నిరాకరణేన పురుషః శోజ్యతే అనేనేతి అపామార్గః. ఇది రోగాలను, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను కూడా పోగొడుతుందట. ఇక 8వది తులసి. శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో తులసికి పెట్టింది పేరు. మధుమేహానికి మంచు మందుగా, వాతావరణ కాలుష్యాన్ని నివారించే అద్భుతమైనటువంటి చెట్టుగా, మొక్కగా దీనికి విశేష ప్రాచుర్యం ఉన్నది. ఇక 9వది చూతపత్రం. మామిడి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. దీని ఆకులను శుభముహూర్తాలలో గుమ్మాలకు కట్టుకుంటే మంచి ప్రాణవాయువుని మనకిస్తుంది. 10వది కరవీరపత్రం. గన్నేరు మంచి వాతావరణానికి తోల్పడుతుంది. గడ్డలను, కురుపులను కూడా నయం చేస్తుంది. 11వది విష్ణుక్రాంత పత్రం. ఇది శారీరక రుగ్మతలను తొలగిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మంచి గాలులను ప్రసరింపజేస్తుంది. ఇక 12వది దానిమ్మ. దీని ఆకులు, బెరడు, పండ్లు మనిషికి మేలు చేస్తాయి. వాంతులు, విరోచనాలను తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో దీని పాత్ర అమోఘం. కాలుష్య నివారణగా పనిచేస్తుంది.
13వది దేవదారు పత్రం. మన శరీరం

లోని వేడిని తగ్గిస్తూ వైద్యములో దీని విలువ వివరించలేనటువంటిది. 14వది దవనం మరువం. పూజలలో దీని పాత్ర చెప్పుకోదగినది. మంచి వాసనలనిచ్చి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. 15వది సింధువార పత్రం. వావిలాకు అంటారు దీన్ని. కీళ్ల నొప్పులకు ఇది పనిచేస్తుంది. శారీరానికి ప్రాణవాయువును కూడా అందిస్తుంది. 16వది జాజిపత్రం. ఇది స్త్రీ సంబంధ వ్యాధులను అరికడుతుంది. చర్మ వ్యాధులకు మంచిది. సువాసనలను వ్యాపింపజేసి వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. 17వది గాడకీ పత్రం. ఇది మూత్ర సంబంధ వ్యాధుల నుంచి బయటపడేస్తుంది. దీని వలన వాతావరణం కూడా శుద్ధి అవుతుందని చెప్తారు. ఇక 18వది జమ్మి. దీనిని దేవతా వృక్షం అంటారు. నోటికి సంబంధించిన వ్యాధులన్నీ నయం చేయడానికి ఈ జమ్మి ఆకును, జమ్మి కాయలను, జమ్మి చెట్టు బెరడను కూడా ఉపయోగిస్తారు. 14వది అశ్వద్ధ పత్రం. అశ్వద్ధం అంటే రావి. హిమాలయాలలో పెరిగే వృక్షం ఇది. దీనిని బౌద్ధ భిక్షువుల ద్వారా మన దేశమంతా వ్యాప్తి చేశారు. దీనిని త్రిమూర్త్యాత్మకంగా భావిస్తారు. కృష్ణ పరమాత్మ వృక్షములలో నేనే అశ్వద్ధ వృక్షాన్ని అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. బుద్ధునికి జ్ఞానోదయమైంది ఈ వృక్షం వద్దే. శ్రీకృష్ణుడు రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ అవతారాన్ని చాలించాడు. ఇది మంచి వాతావరణ హితకారిణి. ప్రాణవాయువును విడుదల చేస్తుంది. ఓజోన్ పొరను కాపాడుతుంది. 25వది అర్జున పత్రం. మద్ది వంశపారంపర్యంగా వచ్చే కుష్టువ్యాధిని, క్షయవ్యాధిని, రోగాలను తగ్గిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. 21వది అర్కపత్రం. తెల్లజిల్లేడుని అర్కపత్రం అంటాం. నరాల బలహీనతను, చర్మ వ్యాధులను నయం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. మత్స్యపురాణం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పింది. ఒక చెట్టు 10 మంది కొడుకుల పెట్టు అన్నది. అది ఏ చెట్టు అయినా 60 సంవత్సరాలు పెరిగితే సమాజానికి 75,70,000 రూపాయల విలువ గల సేవలను అందిస్తుందట. ఒక్కొక్క చెట్టు సంవత్సరానికి 1,000 కిలోల ప్రాణవాయువును అందిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నట్లు వృక్షో రక్షతి రక్షిత అని శ్లాఘిస్తూ వృక్షాలను కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. వినాయక పూజలో పుష్పాల స్థానం చెప్పదగింది. అవి సువాసనలను వ్యాపింపజేస్తూ వాతావరణాన్ని కాపాడుతుంటాయి. కృష్ణ తులసి, రామ తులసి, తెల్ల తామర, ఎర్ర తామర, మోదుగ, చేమంతి, నల్ల కలువ, పారిజాతం, కరవీరం, గన్నేరు మొదలగునవి పుష్పజాతులు చెప్పదగినవి. తామరలు నీటి కాలుష్యాన్ని తొలగించే ప్రకృతి వరాలు. తామరలు, కలువలు నీటిలో పెరుగుతాయి. మనం చెరువులలో వీటిని పెంచుతాం. అవి నీటిని శుద్ధి చేస్తాయి. అందుకనే చెరువులలో నీరు హానికరం కాదంటారు. ఇవి నీటిలోని క్రిములను నాశనం చేస్తాయట. స్కాంద పురాణములో వృక్షాః పితరో దేవాః ప్రాణినాం హితకామ్యయ వృక్షాణాం సేవనం సర్వశ్రేష్టం సర్వమాశేషు సర్వదా అని చెప్పబడింది. ప్రాణులకు మేలు చేయడానికి దేవతలు, పితృదేవతలు వృక్షాలను అంటిపెట్టుకుని ఉంటారట. చెట్లలో, మొక్కలలో దైవత్వం ఉంటుందని స్కాంద పురాణం చెప్పింది. తాను ఎండలో మాడిపోతూ బాటసారులకు నీడనిచ్చే చెట్టు ఎంతటి నిస్వార్థ సేవ చేస్తాయో భవిష్యత్ పురాణం చెప్తుంది. కాబట్టి చెట్లు, మొక్కలు సృష్టిని నిలబెట్టే సాధనాలు. పరోపకారాయ ఫలంతి వృక్ష అని కూడా అంటుంటాం కదండి. వినాయకుని పూజలో నివేదన చేసే నైవేద్యాలు, వాటి యొక్క విలువలను గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసములో వినాయక చవితి పండుగ సమయానికి వేసవి కాలం పోయి వర్షాకాలం వస్తుంది. మన పూర్వీకులు కాలానికి తగిన ఆహార నియమాలను కూడా ఏర్పరిచారు. చవితి పండుగ నాటికి వాతావరణం అనుగుణంగా వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసాన్ని ప్రసాదంగా నివేదన చేస్తాం. ఈ ప్రసాదాలు చేయడానికి నూనె వాడటం అవసరం ఉండదు. ఆవిరిపై ఉడికిస్తారు. చల్లటి వాతావరణంలో నూనె వస్తువులు అజీర్తిని పెంచుతాయి. అందుకే కుడుములు, ఉండ్రాలను ప్రసాదాలుగా వినియోగించి వినాయకుని మోదక ప్రియునిగా మనం పిలుచుకుంటాం. వినాయక చవితి పూజాదికాలు ఉదయాన్నే పూర్తి చేసుకుంటాం. సాయంత్రానికి పల్లెల్లో పిల్లలు పల్లేరు కాయలని వీధిలో ఎవరూ చూడకుండా చల్లుతూ ఉంటారు. దాని వలన కూడా ఔషధ గుణాలు మనకు అందుతాయి. పల్లేరు కాయలకు ముళ్ళుంటాయి. అవి కళ్ళలో గుచ్చుకొని రోగ నిరోధక శక్తినిస్తాయి. కీళ్ల నొప్పులు, శృంగార సంబంధ వ్యాధులు పల్లేరు కాయల నుంచి మనకి మంచి మందుగా పనిచేస్తాయి. గణపతి పూజ, అందుకు ఉపయోగించే పత్రి, ఉపాసనలు భాద్రపద శుద్ధ శబతి యందు విశేష ఫలాలను అందిస్తాయని పెద్దలంటారు. వినాయక చవితి రోజున చంద్రదశ్యం దోషకాలం.

రకం అని అంటారు. ఆనాటి చంద్రకిరణాలలో కంటి చూపుకు హాని చేసే కాంతులుంటాయట. ఆ దోషాన్ని ఆ రోజు మనం వాడే పత్రి నివారిస్తుంది. అందుకే వినాయకుని పూజ చేసి వ్రత కథను చదివి అక్షతలు తలపై వేసుకుని చంద్రుని చూడమంటారు. ఆ తరువాత సింహ ప్రసేనహమవదీ సింహా జంబవతాహత సుకుమారమారోదీ తవహేస శమంతక. ఈ శ్లోకం చదివితే చంద్రుని చూసిన దోషం పరిహరింపబడుతుందని పండితులు చెప్తారు. మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణ పరిరక్షణ దిశగా పయనిద్దాం.

0: ఇంతవరకు శ్రోతలు వినాయక చవితి, గణేష్ పూజ, పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం విన్నారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఇప్పుడు స్వరార్చన విందాం.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 47 నిమిషాలు. ఇప్పుడు విందాం యూట్యూబర్ కథానిక. సమర్పణ శ్రీమతి సయ్యద్ నజ్మా గారు.
1: ఏరా రాంబాబు, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. అంతా క్లాసానేగా, నీ మొహం ఏమిటో? మాడిన జీడి టెంకలా మాడిపోయింది. ఏమైంది? ఏమిటి, ఏమైనా పెళ్ళయ్యాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు సుమా. అంతేలేరా, అంతేలే అన్నాడు సుధీర్ మిత్రుడు రాంబాబును చూసిన ఆనందంతో. పెళ్ళాం వచ్చాక ఇక వాడికి మనతో పనేంట్రా అందుకున్నాడు మరో మిత్రుడు అంజి. అంతే కదా, వాడి ఎంజాయ్మెంట్ వాడిది అన్నాడు వ్యంగ్యంగా ఇంకో మిత్రుడు హర్షవర్ధను. అది సరే గాని, ఒరే నువ్వెలాగూ నీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదు, కనీసం మీ ఇంటికి పిలిచి మా వదిలినైనా చూపిస్తావా లేదా అన్నాడు సుధీరు. అందరి మాటలు విన్న రాంబాబు, రే ఆపండ్రా మీ వెధవగోళ, అసలే నా బాధల్లో నేనుంటేను విసుక్కున్నాడు. ఏమిటేమిటి, పెళ్ళై 3 నెలలైనా కాలేదు, అప్పుడే బాధలా? అరేంజ్ మ్యారేజీలో బాధలు కూడా ఉంటాయా? ఆశ్చర్యపోయాడు అంజి. తల్లి తనకు తెచ్చిన పెళ్లి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ, 3 నెలలు కాదురా నాయనా, నా జీవితంలో ఆ బాధ శోభన రాత్రి నుంచే అష్టదరిద్రలా అంటుకుంది. ఇటు కక్కలేక అటు మింగలేక చస్తున్నాననుకో, తల పట్టుకున్నాడు రాంబాబు. ఏం చెప్పనురా నా బాధ, చెబితే పరువు పోతుంది, చెప్పుకోకపోతే నేనే పోయేలా ఉన్నాను. మీ వదిన యూట్యూబ్ ఛానల్ ఒకటి నడుతుందిరా బాబాయ్, ఆ పిచ్చే నా కొంప ముంచుతోంది బావురుమన్నాడు రాంబాబు. ఇందులో కొంప ముంచేదేముందిరా అబ్బాయి, మంచిదేగా, డబ్బుకు డబ్బు పేరుకు పేరును, మంచి సంపాదన, పైగా ఇప్పుడు ఎంతో మంది చేస్తున్న పనే అది, ఇందుకే ఇంత బాధపడాలా? ముందా ఏడుపు ఆపి ఏమైందో చెప్పరా బాబు. సమూహంలో సహనం తెగిన మిత్రుడు బదులిచ్చాడు. ఆ లంకిడి బాధలు నాకు తెలుసు, మీకేం తెలుసు, ప్రతి చిన్న పెద్ద విషయాలు కూడా వీడియో తీసి ఆ యూట్యూబ్లో పెట్టాలంటుంది. ఆఖరికి మా శోభనం సంగతులు కూడా, అది కూడా లైవ్లో అట. చిచి, దరిద్రం కాకపోతే పబ్లిక్లో పడగ్గదే అంటారా అసహ్యంగా ఆగాడు రాంబాబు. ఓ అయితే కొత్త దంపతులు సైడ్ బిజినెస్ కూడా మొదలుపెట్టారన్నమాట, కన్ను కొట్టి పుసుక్కున్నవ్వాడు హర్షవర్ధను. ఒరే నిన్ను, చేయి ఎత్తి కొట్టబోయాడు రాంబాబు. రే వాడి మాటలకేం గాని, మరీ నువ్వు చెప్పినంత వల్గర్గా వదిన ఉండదులేరా, నువ్వే కాస్త ఎక్కువ రియాక్ట్ అవుతున్నావేమో అన్నాడు అంజి. నువ్వెన్నైనా చెప్పు బావా, మా చెల్లి అలాంటిది కాదనిపిస్తోంది నాకు అన్నాడు సుధీరు వరుస కలుపుకుంటూ. నా మాటల మీద నమ్మకం లేదు కదూ, సరే అయితే రేపు మా ఇంటికి భోజనానికి పిలుస్తున్నాను, రండి, మీ కళ్ళతో మీరే చూద్దురు గాని. రే అందరూ రావాలి, లేచాడు రాంబాబు. నువ్వు పిలిచి పెట్టాలే గాని.

ఇంటికి లగెత్తుకొచ్చేయము అన్నారు అందరూ ముక్తకంఠంతో. భోజనం పేరు వినగానే ఎక్కడలేని ఆకలి తన్నుకొచ్చి, రే నాకు ఆకలి అవుతుంది గాని పదండ్రా రాంబాబు ఇంటికి పోదాం లేచాడు అంజి పొట్టను తడుపుకుంటూ. రే తింటిపోతూ, వాడు ఈరోజు కాదు పిలిచింది రేపు పద అంటూ అంజీ చొక్క పట్టి లాక్కెళ్లాడు సుధీరు. అనుకున్నదే తడవుగా మిత్రులందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ కూడా బలుక్కొని రాంబాబు ఇంటి మీద భోజనానికి బయలుదేరారు. వెళ్ళి డోర్ బెల్ కొట్టగానే పనమ్మాయి తలుపు తీసి, సారు సానానికి పోయినారు బాబు, వచ్చేస్తారు కూసోండి అని ఎవరో బక్రాలనుకుందో ఏమో వారిని పాపం అన్నట్టుగా యగాదిగా చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో ఈ కథకు కర్త కర్మ క్రియ అయిన రాంబాబు భార్య పద్మా కేకతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమమ్మాయ్, నీకెన్నిసార్లు చెప్పాను ఏ గెస్టులు వచ్చినా నేను వచ్చే వరకు తలుపు తీయొద్దని? వెళ్ళు వెళ్ళి ఇంకోసారి తలుపు తీ, వద్దులే ఆగు నేనే వస్తాను, నువ్వు వెళ్ళి కాఫీ పని చూడు. ఆ వద్దులే ఆగు నేనే వచ్చాక పెడుదు గాని కాఫీ అని ఆ కేకతో బిక్కచచ్చిన రాంబాబు మిత్రుల వైపు తిరిగి, మీరందరూ కాస్త బయటికి వెళ్తారా, మీరు ఇంటి లోపలికి వచ్చేది కూడా షూట్ చేయాలి అంది ఫోన్ కెమెరా సిద్ధం చేసుకుంటూ. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వచ్చిరాని నవ్వుతో మిత్రులందరూ బయటకు వెళ్లగానే వారి ముఖాల మీదే దబ్బున తలుపు వేసేసిన రాంబాబు భార్య పద్మ ఓకే ఇప్పుడు బెల్లు కొట్టండి అన్నయ్య గారు అనడంతో వారు డోర్ బెల్లు కొట్టడం, ఈవిడ గారు అంటే పద్మ ఉరఫ్ పద్దు ఉన్న 32 పళ్ళను ఇకిలించి ఫోనుతో షూట్ చేస్తూ, రండి రండి రండి, ఎలా ఉన్నారు, ఇప్పుడైనా రావడం, ప్రయాణం బాగా సాగిందా అనడంతో తెల్లమొహాలు వేశారు అందరూ. ప్రయాణమా, అదెప్పుడ్రా, మనమే ఊరు నుంచి వచ్చాం అమాయకంగా అడిగాడు అంజీ. అది తన వీడియో షూట్ కోసం లేరా, నువ్వూరుకో. ఏం చెల్లెమ్మా, మా రాంబాబు గాడున్నాడా అడిగాడు ఆఖరి నిమిషంలో విందు విషయం తెలుసుకొని వీళ్లతో తిండి కోసం జాయిన్ అయిన భద్రం. ఆయన స్నానం చేస్తున్నారండి, వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అయ్యో నా మతిమరుపు మండ, ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ కెమెరాతో పద్మ ఇంట్లోకి పరిగెత్తింది. ఒరే కొంపదీసి వాడి స్నానాన్ని గాని షూట్ చేయడానికి వెళ్తుందేమిటో నసిగాడు భద్రం. అందరూ పక్కున నవ్వారు. మాటల్లోనే వచ్చిన రాంబాబును చూసి, మమ్మల్ని భోజనాలకు రమ్మని పిలిచి నువ్వు జలకాలాడుతున్నావురా పుత్రా అన్నాడు వేణు అసహనంగా. సారీరా, మార్కెట్లో ఏదో కొత్త షాంపూ వస్తేను మా పద్దు ప్రమోట్ చేయమంటే కాస్త లేట్ అయ్యింది. ఇంకేంటి విశేషాలు, అందరు బాగున్నారు కదా, కుశల ప్రశ్నలు వేశాడు రాంబాబు. రే మామా, నీ కుశలాలు తగలెట్టా, మనం రోజు కలుస్తూనే ఉన్నాం కదరా, గొంతు తడారిపోతోంది, ఎండనపడి వచ్చాం కదా, కాస్త చల్లగా ఏ మజ్జిగ కూల్ డ్రింకో ఇద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేదురా నీకు, అసహనంతో ఊగిపోయాడు సుధీరు. అవునురా, మీ ఇంటికి ఎలాగూ లంచ్కు వస్తున్నాం కదా అని మా అమ్మ టిఫిన్కు పిలుస్తున్నా తినకుండా వచ్చా, కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయంటే నమ్ము. ఒరే నా క్షుద్బాధ సంగతి ఏంటో కాస్త చూడరా అన్నాడు అంజీ బాణపొట్టను తడుముతూ. ఒరే అంజీ, నీ ఇంటికి టిఫిన్కి రాంబాబు లంచ్కి ఏందిరా సంబంధం అడిగాడు వేణు. ఖాళీ కడుపుతో వస్తే ఇంకొంచెం ఎక్కువ తినొచ్చా అని పళ్ళు ఇకిలించాడు అంజీ. ఛీ కక్కుర్తి వెదవా, పళ్ళు కొరికాడు సుధీరు. అయ్యో ఆగండి ఆగండి, ఇప్పుడే పిలుస్తాను. పద్దు భోజనాలు రెడీనా, కేక వేశాడు రాంబాబు. రెడీనే అండి, కాసేపు ఓపిక పట్టండి, వీడియో తీస్తున్నాను. ఇంత కష్టపడ్డాక నా ఇన్స్టాలో వీడియో తీసి పెట్టద్దు, మీకు అన్నీ తొందరే, భార్య విసుగు వినిపించింది. హిహిహి అయిపోయిందట, వంట వచ్చేస్తుంది, హిహి పళ్ళు ఇగిలించాడు రాంబాబు. కాసేపు ఈ మాటలు ఆ మాటలు అయ్యాక గంట ఠంగుమని మూడు కొట్టడంతో భోజనాలు బల్ల మీద సిద్ధమయ్యాయి. అసలే ఆకలి మీద నకనకలాడుతున్న మిత్రబృందం అంతా భోజనాల పాత్రలపై విరుచుకుపడింది. ఆవురావురు మని తినబోతున్న వారిని ఆగండి ఆగండి అని ఆపింది ఒక కంఠం. ఏమైందా అని చూసేంతలో, ఇప్పుడే తినకండి, మీరు తినే ముందు మిమ్మల్ని వీడియో షూట్ చేయాలి, నేను ఓకే చెప్పినప్పుడే ఒక్కొక్కరు ఒక్కో ముద్దను పైకి ఎత్తండి, నేను స్లో మోషన్లో తీస్తాను ఓకే, కెమెరా రెడీ స్టార్ట్ అని అంటున్న పద్దును చూసి అసలే ఆకలితో అలమటిస్తున్న అందరూ ఒరే రాంబాబు అని అతనిపై విరుచుకుపడ్డారు క్షుద్బాధ బాధిత ప్రాణులు. పోనీలే పద్దు, ఈ వాటికి ఇక చాలులే, చూసావుగా చాలా ఆకలి మీద ఉన్నారు, వాళ్ళ నువ్వు ఇంకాసేపు ఇలాగే

0: తినకుండా ఆపావంటే నీ చేతిలోని కెమెరాను కూడా అప్పడం నవ్వినట్టు నవ్విలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు రాంబాబు. అమ్మో నా కెమెరా అంటూ పరిగెత్తింది పద్దు. ఒరే రాంబాబు, నువ్వు చెప్పింది నిజమేరా అబ్బాయి? వామ్మో వామ్మో, మరీ ఇంత పిచ్చేంట్రా నాయన. మా నోటికి టిఫిన్ చేరే వరకు పొట్టలో పేగులన్నీ యుద్ధానికి వచ్చాయనుకో. ఇంటికి పిలిచి ఇలా చేయడం ఇదేం బాగాలేదురా అబ్బాయి అన్నాడు అంజి. సడేలే, నువ్వు తిండిని పక్కన పెట్టు. పొగలు కక్కుతున్న ఫిల్టర్ కాఫీ కోల్డ్ కాఫీగా మారడానికి నీ భార్య రా కారణం. వాపోయాడు కాఫీ లవరు సుధీరు. అబ్బబ్బా, ఆపండ్రా మీ తిండిగోలా. మనం ఒక్కరోజుకే ఇలా అంటే ఇన్నాళ్ళ నుంచి రాంబాబు ఎలా భరిస్తున్నాడో, పాపం వాడి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు ఆ తలపండిన ఫ్రెండు. మిత్రుల ఉపోద్ఘాతం విన్న రాంబాబు ఒక్కసారిగా బావురుమన్నాడు. రాంబాబు పరిస్థితిని చూసి జాలేసిన అంజికి ఒక ఉపాయం తట్టి రాంబాబు చెవిలో ఊదాడు. అంజి సలహా విన్న రాంబాబు మొహం 1000 వోల్ట్ల బల్బుతో వెలిగిపోయింది. ఒరే అంజిగా, ఇదే గనక నిజం అయితే నీ ఫోటోకి దండేసుకుంటారా అంటూ ఇంటికి పరుగుదీశాడు. ఒరే అంజి, రాంబాబు నిన్ను చంపేశాడు రోయ్, పగలబడి నవ్వారు అందరు. అంజి బిక్కమొహం వేసుకుని చూస్తుండిపోయాడు. కొన్ని రోజులయ్యాక మిత్రులందరూ కలిసినప్పుడు రాంబాబు చాలా హుషారుగా కనిపించాడు. ఒరే రాంబాబు, ఎండిపోయిన తాటి టెంకలా ఉండేవాడివి, ఇప్పుడు అచ్చొచ్చిన ఆంబోతులా తయారయ్యావు, ఏంటో ఆ రహస్యం మాకు చెప్పరాదే అన్నాడు సుధీరు రాంబాబు వెనుతట్టి. అదేం లేదురా, అంజిగాడి మంత్రం బాగా పనిచేసింది అంతే అన్నాడు రాంబాబు. అబ్బా నాంచక, ఆ మంత్రం ఏదో త్వరగా చెప్పురా, తొందర పెట్టాడు హరి. ఏముంది, తను చేసిందే నేను చేశాను. నా భార్య పద్దుకు ఇంట్లో జరిగేవన్నీ వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టే పిచ్చి ఉందని మీకు తెలిసిందేగా అన్నాడు రాంబాబు. ఆ అన్నారు అందరు ముక్తకంఠంతో. ఆ పిచ్చినే నేను ఉపయోగించా, అంటే రివర్స్ దాడి అన్నమాట. తాను చేసే ప్రతి చిన్న పనిని షూట్ చేయడం చేశా, అంతే. మా పద్దు దెబ్బకు మారిపోయిందనుకో, కెమెరాను చూస్తేనే జడుసుకుంటోంది. ఏవైనా నేను ఈ అంజిగారికి ధన్యవాదాలు చెప్పుకోవాలరా అబ్బాయిలు అన్నాడు రాంబాబు అంజి వైపు మెచ్చుగోలుగా చూస్తూ. ఈ ధన్యవాదాలేమీ వద్దు గానీ, ఆ రోజు నీ ఇంట్లో సరిగా తిననేలేదురా. ఇప్పుడైనా పిలిచి ఏదో లైట్గా 3 కూరలు 6 పచ్చళ్లతో కమ్మని విందు భోజనం పెట్టరా అని అంజి పొట్టనిమరడంతో అది చూసిన అందరూ పగలబడి నవ్వారు. వారితో అంజి కూడా శృతి కలిపాడు.
1: ఇంతవరకు శ్రోతలు యూట్యూబర్ కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి నజ్మా గారు. ఇది ఇవాళ్టి శుభోదయం సింహపురి కార్యక్రమం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: And Draupadi Murmu has congratulated all the members of Team India on winning Women's T20 Asia Cup Championship 2026. Germany's Alexander Zverev has won men's singles title of US Open tennis, beating American Ben Shelton 6-3, 7-6, 5-7, 6-2 in New York last night. This marks Alexander Zverev's second major title of 2026 following his French Open victory in June. Ben Shelton's loss keeps the 23-year-old Grand Slam title drought alive for American men, though he became the first black American man to make it to the US Open final since Arthur Ashe in 1972. In our bilingual live phone-in program, Public Speak Tonight, at 9:30 p.m., we will bring an insightful discussion on nutrition and early stimulation for childhood development with Dr. Richa Pandey, nutrition specialist, UNICEF India, and Dr. Surendra Singh Bisht, head of pediatrics and neonatology department, Swami Dayanand Hospital, New Delhi. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2331-0481 and 011-2331-4444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskEIR. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have widely covered Prime Minister Modi seeking wider Global South role for BRICS as he holds key 15 bilateral meetings and numerous pull-aside meetings on BRICS sidelines. The Statesman headline says, two big takeaways for India, joint declaration and successful Modi-Xi meeting. Modi flags weaponization of tech critical minerals, headlines Hindustan Times. Delhi declaration adopted by BRICS members backs sovereign Palestinian state, cites the Economic Times. As Modi pitches for startup fund and incubator network, Russia proposes new insurance mechanism and grain market, writes Financial Express. Quoting the Union Home Minister, the Indian Express states 21 NDA rule states to introduce UCC by 2029. And finally, Indian hockey extends Asian dominance with the men's and women's teams defending their twin junior titles and securing qualification for the Junior World Cup, notes the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi thanks BRICS leaders for making Delhi summit productive and outcome-oriented. Union Home Minister Amit Shah says BJP-led NDA governments in 21 states will introduce uniform civil code before 2029. Festival of Ganesh Chaturthi being celebrated across the country today with great devotion. Hindi Divas being celebrated today. Rajbhasha Awards for 2025-26 to be presented at Mumbai Conference. India condemns attack on merchant vessel off Oman coast. 13 Indian crew members rescued. Neeraj Bhuma Devra scripts history by becoming first Indian male recurve archer to win gold medal at World Cup final in Mexico. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Amaravati Samachar Leka Vintaru Rachana వివిధ శాఖల పనితీరు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమరావతి విట్టి యూనివర్సిటీ విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ముఖ్యమైన అంశాలతో కూడిన సెప్టెంబర్ నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏఐ అసిస్టెంట్, డిజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలందించాలన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరు పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20% తగ్గే అవకాశముందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రేమతో రాసిన చిన్న పోస్ట్ కార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుందని

0: కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని విట్టి యూనివర్సిటీకి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థిని విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో 2014 ముందు తీవ్ర పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల కొరత వంటి అనేక సమస్యలు ఉండేవని, అనేక బ్యాంకులు ఎన్పీఏలతో దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేందుకు స్పష్టమైన విజన్, ప్రణాళిక అప్పట్లో లేదని, దేశం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లకు తగిన వ్యూహం అవసరమని వివరించారు. ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, 2024 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 2.6% ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా టీటీడీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక, విద్య, వైద్య సేవలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్ర స్థాయి హైపవర్ పర్యవేక్ష కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. 2026లో ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, 1 ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో 15,43 లక్షల రూపాయల పరిహారం అందించినట్లు స్పష్టం చేశారు. అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. ఇప్పుడు విందాం ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అంతకంటే ముందు
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ప్రపంచంలో అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరు అంటే మీరేం చెప్తారు? ఎవరికి వాళ్లే గొప్ప కావ్య, నాకు నేనే గొప్ప కదా అంటారా? ఓకే, మనకు మనం గొప్ప అవ్వడం, మన ఫ్యామిలీ గొప్ప అవ్వడం, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా మన వాళ్ళు కాబట్టి మనకి గొప్పగానే కనిపిస్తారు. కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ప్రపంచం అంతా ఒక వ్యక్తిని గొప్ప వాళ్ళు అనాలి అంటే ప్రపంచం ఆ వ్యక్తిని గుర్తించాలి. అలా ఎప్పుడు గుర్తిస్తారు అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ రూపంలో వాళ్ళని గుర్తిస్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా కూడా వాళ్ళకి ఆ అవార్డు వచ్చిందంటే

వాళ్ళు నిజంగా ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు కదా అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటాం. మరి అలాంటి అవార్డ్స్ లో ఈ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరం చాలా సార్లు ఆ మాట వినే ఉంటాం, ఆ అవార్డు ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఇస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవేమి తెలియకపోయినా కూడా చాలా సందర్భాల్లో మనం ఆ మాటను కూడా వాడే ఉంటాం. అదే నోబెల్ ప్రైజ్. ఎవరన్నా వాళ్ళ గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను అది ఇది అంటుంటే అబ్బా చాలా చాలే చాలా చెప్పొచ్చావు, అయితే ఏంటి ఇప్పుడు నీకు నోబెల్ ప్రైజ్ ఏమన్నా ఇవ్వాలా ఏంటి అంటూ ఉంటాం కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ అవార్డు ఎంత పేరున్న అవార్డు. సో ఇవాళ మనం నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి, ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా రన్ చేస్తున్నారు, ఇవ్వడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఒక మనిషికి, ఇలాంటి చాలా విషయాలు ఇవాళ మనం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ అవార్డ్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా, నేను మీ కావ్యశ్రీ. ప్రపంచంలో కొంతమంది మనకు ఎంతో ప్రేరణ జ్ఞానం ఇచ్చి శాంతి సేవ పరిశోధనలో విశేష కృషి చేస్తారు. అలాంటి వ్యక్తులకు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం నోబెల్ బహుమతి. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రతిభ సేవ శాంతి పరిశోధనలకు ఒక గుర్తింపు. ప్రతి ఒక్కరిని కొత్త విషయాలు కనుక్కోవడానికి సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది. నోబెల్ బహుమతులను ఆవిష్కరించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్. ఆయన 1833 అక్టోబర్ 21 స్టాక్హోమ్ స్వీడన్ లో జన్మించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, ఇన్వెంటర్, ఇండస్ట్రియలిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ అంటే మానవతావాది, అలాగే రచయిత కూడా. ఆయన డైనమైట్ ను ఆవిష్కరించారు, ఇది ఒక పేలుడు పదార్థం. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇమాన్యుయల్ నోబెల్ అలాగే కరోలినా నోబెల్ అనే దంపతులకు జన్మించారు. వీరికి మొత్తం 8 సంతానం కాగా ఆల్ఫ్రెడ్ నోబెల్ 4వ కొడుకుగా జన్మించారు. నోబెల్ కుటుంబం మధ్యతరగతి ఇంజనీరింగ్ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. ఆయన తండ్రి ఇమాన్యుయల్ నోబెల్ ఒక శిల్పి, ఆవిష్కర్త, ఇంజనీర్ కూడా. ఆల్ఫ్రెడ్ నోబెల్ చిన్నతనం నుంచి రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ప్రయోగాలు, పేలుడు పదార్థాలు అలాగే భాషపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. కవిత్వాలు కూడా నేర్చుకునేవాళ్ళు. చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేవాళ్ళు మన నోబెల్. 1850 ఆల్ఫ్రెడ్ నోబెల్ కెమిస్ట్రీ చదవడానికి 16వ ఏట ప్యారిస్ కు వెళ్లి అక్కడ జాన్ ఎరిక్సన్ దగ్గర శిష్యరికం చేశారు. జాన్ ఎరిక్సన్ స్వీడన్ కు చెందినటువంటి ఒక గొప్ప ఇంజనీరింగ్ ఆవిష్కర్త. అలాగే నైట్రోగ్లిజరిన్ గురించి కూడా ఆయన ద్వారానే తెలుసుకున్నారు. దాంతో చాలా ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల సమయంలో కూడా ఆయన బాగా హెల్ప్ చేశారన్నమాట. ఈ ప్రయోగాలు చేసే సమయంలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, ఎందుకంటే ఇది పేలుడు పదార్థం కదా. ఆ యాక్సిడెంట్ లోనే తన తమ్ముణ్ణి కూడా కోల్పోయారు ఆల్ఫ్రెడ్ నోబెల్. దీంతో ప్రభుత్వం ఆ ప్రయోగాలను బ్యాన్ చేసింది. అయినా సరే ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ప్రయోగాలను మెలరిన్ అనే సరస్సుపై ఒక బోటు మీద చేసేవాళ్ళు. అలా చాలా రోజుల పాటు ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత లిక్విడ్ ఫామ్ లో ఉన్న నైట్రోజన్ గ్లిజరిన్ కు కీసెల్ గుహర్ అనే మట్టిని కలిపి, అంటే ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి మట్టిని కలిపి పేస్ట్ లాగా మారుస్తారు. ఆ పేస్ట్ ను ఖాళీ గొట్టాల్లో నింపి పేలుడు పదార్థంగా మార్చారు. దీనినే డైనమైట్ అని పిలిచారు. దీని మీద పేటెంట్ ని కూడా పొందారు. ఈ డైనమైట్ ను మిలిటరీ, మైనింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే ఈ డైనమైట్ ను 20 పైగా ఎక్స్పోజ్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. యూరప్ లో రిచెస్ట్ పర్సన్ కూడా అయ్యారు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక డైనమైట్ నే కాదండి, సింథటిక్ రబ్బర్, లెదర్, ఆర్టిఫిషియల్ సిల్క్, ఇలా 350 పైగా వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసి వాటి మీద పేటెంట్స్ ను పొందారు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి ఇన్ని వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ కొన్నింటిని తయారు చేసినందుకు ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే తనకు కనిపెట్టినటువంటి ఎక్స్ప్లోజివ్ ఐటమ్ ఏదైతే ఉందో పేలుడు పదార్థం, దాని వల్ల ఎక్కువగా యుద్ధ సమయాల్లో మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంది. అది చూసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడ్డారు. అయితే 1888 ఫ్రెంచ్ న్యూస్ పేపర్ లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయినట్టుగా ఒకటి ప్రచురించారన్నమాట ఆర్టికల్. కానీ యాక్చువల్ గా చనిపోయింది ఆయన కాదు, సేమ్ పేరున్న ఇంకొక వ్యక్తి. అది చూసి నోబెల్

చాలా బాధపడ్డారు. ఎందుకంటే తను చనిపోయినట్టుగా పేపర్లో ప్రకటన రావడం వల్ల కాదు ఆయన బాధపడింది. అప్పుడు వాళ్ళు రాసినటువంటి ఆ మ్యాటర్ని చూసి ఆయన చాలా బాధపడ్డారు, ఆలోచించారు. ఆ మ్యాటర్ ఏంటంటే, ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డైడ్. అంటే దీనికి అర్థము, అమాయకపు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసిన నోబెల్ ఒక వ్యాపారి మరణించారు అని. ఆ మరణ వార్త కంటే కూడా ఆ హెడ్లైన్స్ ని చూసి ఎక్కువగా బాధపడ్డారు నోబెల్. తాను చనిపోయిన తర్వాత ప్రజలందరూ తనని ఇలా గుర్తు పెట్టుకుంటారా అని ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా ఇలా మాత్రం తను ప్రజలకు గుర్తుండకూడదు అని ఆలోచించి ఎంతో బాధపడుతూ, అలా జరగకూడదు అని, తనను మంచిగా గుర్తు పెట్టుకోవాలి అని అనుకున్నారు. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారు. 1895లో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక వీలునామా రాశారు. ఆ వీలునామా స్వీడిష్ నార్వే క్లబ్ కి కూడా పంపించారు. అందులో ఏముందంటే, తన సంపాదించిన సంపాదనలో 94% అంటే ఆ రోజుల్లో 186 మిలియన్ US డాలర్లు, చెప్పాను కదా యూరప్ లోనే రిచెస్ట్ మ్యాన్ గా ఉన్నటువంటి నోబెల్ తన సంపాదనలో 94% ప్రతి సంవత్సరం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అలాగే పీస్ అంటే శాంతి రంగాలలో మానవాళికి ఉపయోగపడేలా అద్భుతాలు చేసినటువంటి వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని వీలునామా రాశారనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ కేవలం శాస్త్రవేత్త మాత్రమే అని కాదండి, ఆయన కవిత్వాలు, నవలలు, నాటకాలు, రచనలు కూడా చాలా చేసినటువంటి సాహిత్యకారుడు కూడా. ఆయన రచనల్లో కొన్నైతే చాలా ఫేమస్ అండి. అవేంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ 1000 ideas అండ్ ఓన్లీ 1 turns out టు బి గుడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే 1000 ఆలోచనలు నాకు ఉన్నట్లయితే అందులో ఒక్కటి మాత్రం ఉపయోగపడినా కూడా నేను సంతోషిస్తాను అని. అంటే 1000 ఆలోచనలు ఉండడం కాదు, ఒక్కటనే దాన్ని అమలు చేస్తేనే దానికి ఉంటది, ఆ అమలు చేసింది ఉపయోగకరంగా ఉంటేనే వాల్యుబుల్ అని ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. కంటెంట్మెంట్ ఈస్ ద ఓన్లీ రియల్ వెల్త్, తృప్తి మాత్రమే నిజమైన సంపద. నిజమే కదండి, మనం ఎవరైనా చూసినప్పుడు ఆహా ఏం సంపాదించారు, ఆహా ఎంత గొప్పగా జీవిస్తున్నారు, ఆహా ఎంత బాగున్నారు అనుకుంటాం. కానీ నిజానికి నిజమైన సంపద ఏంటో తెలుసా అండి, ఎవరికి వాళ్ళు పొందే తృప్తి. అదే నోబెల్ గారు ఇక్కడ మనకి చెప్తున్నారు. అంతేకాకుండా, మై డైనమైట్ విల్ సూనర్ లీడ్ టు పీస్, నా డైనమైట్ ప్రపంచంలో శాంతిని తెస్తుంది అన్నారట. ఎంత డీప్ మీనింగ్ ఉంది చూడండి ఈ సెంటెన్స్ లో. చివరాఖరికి, నా డైనమైట్ నే ప్రపంచానికి శాంతి తీసుకొస్తుంది అన్నారు. మొత్తం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, కవి, మానవతావాది అంతేకాకుండా ఆత్మ విమర్శకులు కూడా కదా. అంటే తను నిజానికి చేసింది, ఆ ఎక్స్ప్లోజివ్ పదార్థం చేసింది డైనమైట్ ని, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో, మైన్స్ లో ప్రజలు ఎక్కువ కష్టపడకుండా దాన్ని మంచి కోసం ఉపయోగించాలని. కానీ అది టర్న్స్ ఇంటూ డిఫరెంట్ వే అనమాట. అంటే యుద్ధాల్లో అలా వాడుతుండడాన్ని చూసి ఆయన చాలా బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. చూసారా, గ్రేట్ కదా. ఆయన 1896 డిసెంబర్ 10 మరణించడం జరిగింది. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి నోబెల్ ప్రైజెస్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. 1901 నుంచి టిల్ నౌ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళకి లభించే గౌరవాలంటూ ఇప్పుడు చూద్దాము. నోబెల్ పథకం లభిస్తుందండి. ఇది బంగారంతో తయారు చేయబడినటువంటి ప్రత్యేక పథకం ఇస్తారు. ప్రతి విభాగానికి వేరు వేరుగా ఉంటుంది అనమాట. అలాగే ప్రశంసా పత్రం కూడా ఉంటుంది. విజేతలకు స్వీడిష్ అకాడమీ నుంచి అందజేయబడే అందమైన ప్రశంసా పత్రం, చేతితో తయారు చేయబడినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే నగదు బహుమతి, క్యాష్ అవార్డు ఇస్తారు. ప్రతి సంవత్సరం బహుమతి మొత్తాన్ని నోబెల్ ఫౌండేషన్ నిర్ణయిస్తుంది. సాధారణంగా ఇది సుమారుగా 1 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తికి ఎంత గౌరవం, ఎంత విలువ, ఎంత మర్యాద, ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ఉంటుందో కదా, చెప్పాల్సిన అవసరమే లేదు. అత్యంత ప్రెస్టీజియస్ అవార్డు అండి ఈ ప్రపంచంలో నోబెల్ అనేది. సో ఆ అవార్డు పొందినటువంటి వాళ్ళకి వచ్చే గౌరవం వేరే లెవెల్లో ఉంటుంది. నోబెల్ ప్రైజ్ నామినేషన్స్ కేవలం ప్రతి సంవత్సరం దేశాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, సైంటిస్టులు, అలాగే గతంలో ఆల్రెడీ నోబెల్ బహుమతులు పొందినటువంటి వారు వేరు వేరు వాళ్ళని రికమెండ్ చేస్తూ అప్లికేషన్స్ ఇస్తారు. అప్లికేషన్స్ ఎవరికి వాళ్ళు ఇవ్వడానికైతే కుదరదన్నమాట. అన్ని నామినేషన్స్ తీసుకున్న తర్వాత విన్నర్ ను డిసైడ్ చేసే బాధ్యత 4 ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటాయి. అది ఒకటి రాయల్ స్వీడిష్

అకాడమీ ఆఫ్ సైన్సెస్, అలాగే నోబెల్ అసెంబ్లీ, స్వీడిష్ అకాడమీ, నార్వేయన్ నోబెల్ ఫౌండేషన్. ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ నామినేట్ చేసినటువంటి వాళ్ళ పేర్లని ఇంకొక 50 సంవత్సరాల వరకు కూడా సీక్రెట్ గా ఉంచుతారు. అంటే నామినేట్ చేసిన వాళ్ళందరికీ అవార్డ్స్ రావు కదా, కానీ ఎవరెవరైతే నామినేషన్స్ లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లను కూడా బయటకు చెప్పరు అనమాట. ముందుగా సెప్టెంబర్ లో నామినేషన్ స్టార్ట్ అయితే మరుసటి సంవత్సరం సెప్టెంబర్ లో ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ ని అకాడమీకి పంపిస్తారు. అక్టోబర్ లో ఓటింగ్ చేసి విజేతలను ఎంపిక చేసిన తర్వాత అక్టోబర్ నుంచి విజేతలని ఎంపిక చేసి వాళ్ళకి డిసెంబర్ లో అవార్డ్ సెరమనీ నిర్వహించి అవార్డులు ఇస్తారు వివిధ విభాగాలలో. అయితే డిసెంబర్ 10నే ఎందుకు ఇస్తారు అవార్డ్స్ అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి డిసెంబర్ 10 కాబట్టి అప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనే కదా ఈ నోబెల్ ప్రైజెస్ ఇన్వెంటర్, సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆ అవార్డ్స్ ని ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రతి సంవత్సరం కూడా ఇంత మందికి ఇంత హ్యూజ్ అమౌంట్ ఇస్తూ ఉంటే మరి ఆ ఫౌండేషన్ లో డబ్బులన్నీ కూడా అయిపోవా అని, మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇవ్వడానికి ఎలా వస్తున్నాయి అని. ఈ నోబెల్ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మనీ అంతా కూడా ఫౌండేషన్ వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుందండి, స్టాక్ మార్కెట్ ఇలాగా. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఇలా నోబెల్ ప్రైజెస్ రూపంలో ఇస్తూ ఉంటారు. అయితే ఈ నోబెల్ ఫౌండేషన్ ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యాపారాల్లో కొన్ని కంట్రీస్ అయితే ట్యాక్స్ కూడా తీసేసాయట. ఎందుకంటే ఒక మంచి పని కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ కంట్రీస్ లో ఈ ఫౌండేషన్ కి ట్యాక్స్ కూడా లేవన్నమాట. ఇలా వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా డిఫరెంట్ సెక్టార్స్ లో నోబెల్ ప్రైజెస్ పొందినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే విరాళాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఈ నోబెల్ ఫౌండేషన్ కి. ప్రస్తుతం ఈ నోబెల్ ఫౌండేషన్ యొక్క వాల్యూ ఎంతో తెలుసా అండి? అక్షరాల 50,000 కోట్లు. సో కంటిన్యూస్ గా డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర అయిపోవు, కానీ వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ డబ్బుల్ని ఎక్కువ చేస్తూనే ఉన్నారు. నోబెల్ ప్రైజెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కేవలం 5 విభాగాల్లో మాత్రమే ఇస్తూ ఉండేవాళ్ళు 1901 నుంచి. కానీ 1968లో అర్థశాస్త్రాన్ని కూడా నోబెల్ బహుమతుల్లో, అర్థశాస్త్రంలో కూడా కొత్త కొత్తవి ఆవిష్కరించినటువంటి వాళ్ళకి నోబెల్ బహుమతులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాన్ని స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ తన 300వ వార్షికోత్సవం సందర్భంగా అర్థశాస్త్రంలో కూడా నోబెల్ ప్రైజెస్ ఇవ్వాలి, ఎందుకంటే దేశానికి ఎంతో మంచి జరుగుతుంది అర్థశాస్త్రంలో కొత్త కొత్త ఇన్వెంటర్స్ వస్తాయని చెప్పి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 6 విభాగాల్లో మానవాళికి ఉపయోగపడేలా ఏదైనా సాధించిన వారికి నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. మొత్తం 6 విభాగాలకు కాను 5 విభాగాలకు స్వీడన్ లో నోబెల్ అవార్డులు ప్రదానం చేస్తారు. ఒక్క శాంతి విభాగానికి మాత్రమే నార్వేలో నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోబెల్ బహుమతుల్ని ఓన్లీ వ్యక్తులకు మాత్రమే కాదండి, మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థలకు కూడా ఇస్తారు. 1901లో స్టార్ట్ అయిన నోబెల్ ప్రైజెస్ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి కదా, మొత్తం అలాగా 628 నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. వీటిలో 979 అవార్డులు వ్యక్తులకు రాగా 28 నోబెల్ ప్రైజెస్ ఆర్గనైజేషన్స్ కి వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, టోటల్ 628 అయితే అందులో ఎలాగా ఇంతమంది వ్యక్తులకి, 900 పైగా వ్యక్తులకి ఎలా వస్తాయి అని అంటే, కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొన్ని సంవత్సరాలలో కంప్లీట్ గా 6 నోబెల్ ప్రైజెస్ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఏదైనా సమ్ సిచ్యుయేషన్స్ జరిగి. అలాగే ఒక నోబెల్ ప్రైజ్ ని ఒక విభాగంలో ఒకరు, ఇద్దరు లేదా 3 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు భౌతిక శాస్త్రంలో ఆ సంవత్సరం 3 మంచి కృషి చేశారనుకోండి, ఆ నోబెల్ ప్రైజ్ ని 3 కూడా ఇచ్చేస్తారనమాట. సో అలాగా మనుషులు ఎక్కువ అవుతారు కదా, అప్పుడు సంఖ్య ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు అత్యధిక నోబెల్ ప్రైజెస్ పొందినటువంటి దేశం యుఎస్ఏ. అయితే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మహిళ మేరీ క్యూరీ. అలాగే ఇప్పటి వరకు 2 నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మహిళ కూడా ఈవిడే అనమాట. ఎంత హైలీ టాలెంటెడ్ అయ్యుంటుంది చూడండి. 1903లో భౌతిక శాస్త్రంలో, 1911లో రసాయన శాస్త్రంలో ఈవిడకు నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. తమాషా ఏంటంటే ఒకసారి ఫిజిక్స్ లో, ఇంకోసారి కెమిస్ట్రీలో వచ్చింది. అలా ఇంకా 4 కూడా ఉన్నారు 2 వచ్చిన వాళ్ళు. అయితే మేరీ క్యూరీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, తన ఫ్యామిలీలో తన భర్తకి తన కూతురికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. అందుకనే వీళ్ళని నోబెల్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజంగా సూపర్ కదండి, ఆవిడకి 2 వాళ్ళ భర్తకు ఒకసారి, వాళ్ళ కూతురికి కూడా ఒకసారట. అమ్మో బాబో, ఎంత తెలివైన ఫ్యామిలీ వీళ్ళది. అలాగే అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి మలాలా యూసఫ్ జాయ్. పాకిస్తాన్

పాకిస్తాన్కు చెందినటువంటి ఒక అమ్మాయి మలాలా. మలాలా చరిత్రలో అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి. 17 సంవత్సరాల వయసులో తీసుకుంది. 2014లో బాలికల విద్యా హక్కులను రక్షించడానికి చేసిన పోరాటంలో ఈవిడ శాంతి బహుమతి పొందింది. పాకిస్తాన్ తాలిబన్ పాలనలో ఉన్నప్పుడు బాలికల పాఠశాలలను అగ్నికి ఆహుతి చేయడం వంటి ఘటనలను వ్యతిరేకిస్తూ బ్లాగ్స్ చేసి అంటే వీడియోలు చేసి అక్కడి పరిస్థితిని వివరిస్తూ వచ్చేది. అప్పుడు మనం కూడా చాలా మంది ఈ వీడియోస్ చూసామండి. అమ్మాయి చేసినటువంటి వీడియోస్ గుర్తున్నాయా మీకు? ఆమె ధైర్యం, పట్టుదల మరియు విద్య కోసం చేసిన పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఇంత చిన్న ఏజ్ లో నోబెల్ ప్రైజ్ ఎవ్వరికి రాలేదండి. ఎంతో ధైర్యంగా ప్రపంచానికి అక్కడి పరిస్థితిని వివరించింది. కాబట్టి బాలికల హక్కుల కోసం ఆ అమ్మాయి చేసినటువంటి సాహసానికి తనకి శాంతి బహుమతి ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి మలాలా ఫౌండేషన్ ని కూడా స్టార్ట్ చేసి బాలికల విద్య కోసం ఎన్నో ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆమె యొక్క ప్రసంగాలు, పుస్తకాలు విద్యా హక్కులు గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాయి. కావాలంటే ఇప్పటికి కూడా అమ్మాయి వీడియోస్ ఇంటర్నెట్ లో ఉంటాయి, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే గోటింగన్ యూనివర్సిటీ జర్మనీలోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అనమాట. 1737లో జర్మనీలో స్టార్ట్ చేశారు యూనివర్సిటీ. ఇది అతి పెద్ద శాస్త్రవేత్తల పరిశోధకుల కేంద్రం. ఇక్కడ శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరిశోధనలో చూపించినటువంటి నాణ్యత కాను ఈ యూనివర్సిటీకి, గోటింగన్ యూనివర్సిటీకి 44 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి అనమాట. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో ఇక్కడ చేసినటువంటి ప్రయోగాలకు కాను టోటల్ గా, అంటే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత చేసినటువంటి ప్రయోగాలు అయినా కూడా ఆ యూనివర్సిటీ చెందినటువంటి వాళ్ళకి 44 మందికి వచ్చినాయి అనమాట. వావ్. ఆగండి ఆగండి, ఇంకా ఉంది చెప్తా. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత నోబెల్ బహుమతులు పొందినటువంటి యూనివర్సిటీ. యూనివర్సిటీ ఎన్నొచ్చాయో తెలుసా అండి? 121 నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీకి వచ్చాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యంలో ఈ యూనివర్సిటీకి వచ్చాయన్నమాట. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇది కూడా మనకు తెలిసి ఎంతో పాపులర్ నేమ్ కూడా, ఈ యూనివర్సిటీ కూడా 121 వచ్చినాయి. ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకుల కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మరి ఇన్నిన్ని నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీస్ కు వచ్చినాయి అంటే నిజంగా ఎంత గొప్ప వాళ్ళు ఈ యూనివర్సిటీస్ లో చదువుకుని ఉంటారో కదండి. ఒకసారి ఆలోచించండి, 121 నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీస్ కు వచ్చినాయట. ఎన్ని పరిశోధనలు, ఎంత మంది హైలీ టాలెంటెడ్ శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటారో కదా. అసలు ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళందరూ ఒక చోట చేరితే ఇలాంటి యూనివర్సిటీస్ లో ఏం చేస్తారంటారు? వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు? వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ ఉంటది? నార్మల్ గా నువ్వు తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఇలాంటి ఉండవేమో. నువ్వేం ప్రయోగం చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది, ఇలా సక్సెస్ అవుతుంది, దాంట్లో ఇలాంటి కొత్తవి యాడ్ చేస్తే ఇంకా ఇలాంటి చేంజెస్ రావచ్చు, ఇలాంటి రిజల్ట్స్ రావచ్చు, ఇవే మాట్లాడుకుంటూ ఉంటారేమో కదా. అంతే కదండి, ఒక బిజినెస్ మ్యాన్ ఇద్దరు కలిసారనుకోండి, వాళ్ళు బిజినెస్ గురించి ఆఫ్ కోర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళు, ఫార్మర్స్ కలిసారనుకోండి, ఏ పంట వేస్తే బాగుంటది, ఏ పంటలో ఎలాంటి మెలకువలు వాడితే బాగుంటది, ఏది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. మరి తెలివైన పీపుల్ కలిసారనుకోండి, వాళ్ళు ఆఫ్ కోర్స్ తెలివి గురించే కాదు కాదు, అత్యంత తెలివైన పీపుల్ కలిసారనుకోండి, ఆఫ్ కోర్స్ వాళ్ళు తెలివితేటల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారేమో కదా. ఏమోలేండి, తెలివి గురించి మనకెందుకు గాని, అదే నాకెందుకు కాని. అయితే 1901 నుంచి 1925 వరకు, ఇప్పటి వరకు కూడా మొత్తం 67 మంది మహిళలు నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారండి. ఇందులో శాంతికి 19 మంది మహిళలు, సాహిత్యంకి 18 మంది మహిళలు, వైద్య శాస్త్రంలో 14 మంది, రసాయన శాస్త్రంలో 8 మంది, భౌతిక శాస్త్రంలో 5 మంది, ఆర్థిక శాస్త్రంలో 3 మహిళలకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే టోటల్ నోబెల్ ప్రైజెస్ లో భౌతిక శాస్త్రంలో 119 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చినాయి, అంటే ఓవరాల్ గా అన్ని నోబెల్ ప్రైజెస్ లో. రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో 117, వైద్య శాస్త్రంలో 116, సాహిత్యంలో 117, శాంతిలో 105, ఆర్థిక శాస్త్రంలో 56 రావడం జరిగింది. అంటే ఆర్థిక శాస్త్రాన్ని రీసెంట్ గానే కదా యాడ్ చేశారు కాబట్టి. మరి మన భారతదేశంలో ఎవరికైనా నోబెల్ ప్రైజెస్ వచ్చాయా కావ్యా అంటే, ఎస్ ఆఫ్ కోర్స్ వచ్చాయి. భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 1913లో గీతాంజలి పుస్తక రచన చేసిన కారణంగా ఈయనకు లిటరేచర్ విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన దేశంలోనే కాదండి, ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్ర

0: టాగూర్ గారు ఒక ప్రముఖ కవి, రచయిత, దార్శనికుడు, సంగీతకారుడు, అలాగే కళాకారుడు కూడా. మనం బుక్స్ లో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చదువుకునే ఉంటాము. మన అందరం రోజు గుర్తు చేసుకునే, రోజు పాడుకునే జనగణ మన గీతాన్ని కూడా మనకు రచించి ఇచ్చింది ఈయనే అన్నమాట. అలాగే నెక్స్ట్ సివి రామన్ గారు 1930లో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఫిజిక్స్ రంగంలో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. సార్ సివి రామన్ గా మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఈయన భౌతిక శాస్త్రవేత్త. ఆ తర్వాత 1979లో మదర్ తెరిసాకు శాంతి రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొదటి భారతీయ మహిళ మదర్ తెరిసా. మదర్ తెరిసా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసినటువంటి పేరు మదర్ తెరిసా. జీవితాంతం పేద అనాథ రోగులకు సేవ చేసి ప్రపంచానికి శాంతి, మానవతా విలువను తెలియచేసినటువంటి వ్యక్తి మదర్ తెరిసా. 1998లో అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో ముఖ్యంగా వికాసం, శ్రేయస్సు, సామాజిక న్యాయం మరియు పేదలకు సంబంధించిన ఆర్థిక విధానాలపై చేసినటువంటి పరిశోధనల్లో ఈయన ప్రసిద్ధి. మరియు చివరిగా కైలాష్ సత్యార్థి బాలల హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను 2014లో నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఈయన తీసుకున్నారు. కైలాష్ సత్యార్థి సేవ్ చైల్డ్హుడ్ మూవ్మెంట్ అనే సంస్థ స్థాపించారు. ఆయన పని ద్వారా భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణకు పెద్ద మార్పు తీసుకువచ్చారన్నమాట. సో మన భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులకు, మన భారతీయులకు 5 మందికి ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే మన దేశంలో పుట్టి వేరే దేశాల సిటిజన్షిప్ కలిగినటువంటి వాళ్ళకి ఇంకొంతమందికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అచ్చంగా మన దేశమే అని చెప్పుకోవడానికి 5 నోబెల్ ప్రైజెస్ మనకి వచ్చాయన్నమాట. నోబెల్ ప్రైజెస్ మాక్సిమం బ్రతికి ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారు, చనిపోయిన తర్వాత బహుమతిని ఇచ్చి కూడా ఉపయోగం లేదు అన్న ఉద్దేశంతో బ్రతుకున్నప్పుడే నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. ఒకవేళ నోబెల్ ప్రైజ్ ప్రకటించిన వ్యక్తి మధ్యలో, అంటే ప్రకటించిన తర్వాత చనిపోతే ఆ అవార్డును ఆ ఇయర్ కి రద్దు చేస్తారన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడానికి వయస్సు, లింగం, స్థాయి ఏమీ సంబంధం లేదు. కేవలం మంచితనం, మానవత్వం, ధైర్యం, తెలివి, ప్రతిభ ఉంటే చాలు, ఎవ్వరికైనా నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఏమో ఈ ప్రోగ్రామ్ వింటున్న మీలో కూడా మంచి పనులు చేసి ఎన్నో కొత్త విషయాలు సమాజానికి ఉపయోగపడేవి కనుక్కొని ప్రతిభను చూపించి నోబెల్ ప్రైజ్ కూడా పొందే వారున్నారేమో. మీ గురించి కూడా నేను ఒక ప్రోగ్రామ్ చేసి చెప్తానేమో, ఏమంటారు? ఆఫ్ కోర్స్ ఉండొచ్చండి. నోబెల్ బహుమతులు కేవలం గౌరవం మాత్రమే కాదండి, ప్రతిభకు ప్రేరణ, మానవతా సేవకు గుర్తింపు, ప్రపంచ శాంతికి ప్రోత్సాహం కదా. ఇదండి నోబెల్ ప్రైజ్ యొక్క విశేషాలు. అలాగే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ గారి యొక్క జీవితం గురించినటువంటి విషయాలు. నోబెల్ ప్రైజ్ గురించి తెలుసుకున్నప్పుడు ఈసారి ఎక్కడైనా మీరు ఈ పేరు విన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు గుర్తొచ్చేస్తాయి కదా. అండ్ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ మీకు ఖచ్చితంగా కొత్త విషయాన్ని చెప్పాను, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను మీకు ఆవేశ్ని, ఇది మన ఇవాళ ఈ సంగతి మీకు తెలుసా. బై బై.
1: ఇంతవరకు శ్రోతలు ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: 92.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 2 నిమిషాలు. హలో అభిరుచి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ మన శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ ఫోన్ అందుకోండి, నంబర్ కాల్ చేయండి, మీరు కోరిన పాటలు విని ఆనందించండి. తొలి శ్రోతను పలకరిద్దాం. గుడ్ మార్నింగ్ అండి. హలో.
3: గుడ్ మార్నింగ్ సార్.
2: హలో అభిరుచి అండి, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందాము, అలాగే మీ పేరు?
3: సార్, ముందుగా మీకు మన శ్రోతలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను సార్.
2: థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
3: కూలీ నెంబర్ 1 సినిమాలో
2: మీ పేరు చెప్పలేదు.
3: దండాలయ్య ఉండ్రాలయ్య అనే పాట నా ప్రాణ స్థాయికి ఫాదర్ భాష కోసం సార్.
2: మీ పేరు చెప్పలేదు. గోపినాథ్ గారు బుచ్చిరెడ్డిపాళెం నుంచి మీరు కొన్ని పాటైతే సిద్ధంగా ఉంది గోపినాథ్ గారు, విందామండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి ఉంటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి.
1: కావలెడవల గ్రామం నుంచి అపోగిడం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు గౌరవనీయులైన మీకు నమస్కారములు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వినాయక స్వామిని పూజిస్తూ ఈ కుటుంబ దిశ కాపురం సినిమాలో శివ శివమూర్తి విగణనాథ నువ్వు శివుని కుమారుడు విగణనాథ పాడగలుగుతా.
0: తప్పకుండా అండి. మీరు కొన్ని పాటలు
1: ప్రాణమిత్రుడు ఆప్తుడు అవి కోసం.
0: అలాగే అండి, మీరు కొన్ని పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. వాలేకుమ్ అస్సలాం. చెప్పండి, ఏ పాట విందామంటారు?
1: జమీందారులు ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను.
0: జమీందారు
1: ఏన్నారు?
0: జమీందారులు ఆ నవ్వుల కోసమేనా? ఓల్డ్, ఓకే. ఆ నవ్వుల కోసమే. మన దగ్గర మూడు పాటలు అవైలబుల్ ఉన్నాయండి జమీందారులు.
1: చెప్పండి.
0: నీతోనే ఉంటాను సుశీల గారి, చుక్కల పందిరి అది ఒకటి, ఓకే, పలకరించితే అని ఉంది. మూడు లాస్ట్ ఏమంటారా? సుశీల గారిది ఘంటసాల సుశీల అనిపించిన గీతం. రైట్ అండి, మీకు జమీందారు చిత్ర గీతం ఇప్పుడు విందాం.
2: పలకరించితేనే ఉలికి ఉలికి పడత

0: శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం నుంచి హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: నమస్తే సార్. నారాయణ
0: రాపూర్ నారాయణ గారు, ఎలా జరుగుతుంది పండగ? ఏంటి విశేషాలు? హ్యాపీగా జరుగుతుందా? రైట్. పూజ పూజ
1: అయిపోయిందా?
0: రెడీ చేస్తున్నారు ఇంకా. ఓకే రైట్, చెప్పండి ఏ పాట విందామంటారు?
1: ప్రేమ లేక సార్ బాగుంటుంది ఆ పాట, మ్యూజిక్ పాట.
0: అలాగే పర్లేదు,
1: అనే పాట
0: తప్పకుండా అండి. వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆలపించిన పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా అండి?
1: విందాం సార్. ఓకే సార్,
0: థ్యాంక్ యూ అండి. విందాం పాట.
2: దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ. దిగు

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి. మరో శ్రోతను పలకరిద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుప్తా గారు, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి, ఏ పాట విందామంటారు?
2: మీకు కూడా హృదయపూర్వకంగా, మీకు మన కాలర్స్ కి, లిజనర్స్ కి, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సార్. అభి సార్
1: ధన్యవాదాలండి. ఏ పాట విందామంటారు?
2: వినాయక చవితి సినిమాలో సాంగ్ ఇంకా ఎవరు అడగలేదు కదండి?
1: లేదండి, ఇంకా ఎవరు అడగలే.
2: అదే అండి, వినాయక చవితి ఈ చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడిన పాట, గీతరచిన సముద్రాల సంగీతం ఘంటసాల. పాట అభి గణపతింబజే అనే పాట అందుబాటులో ఉందా సార్? అభి గారు
1: ఒకసారి మీరు చెప్పినటువంటి పాట కోసమే చూస్తున్నానండి.
2: అదే అంటే ఒక్కొక్క సిస్టంలో కూడా ఉంటది, వాతాపి గణపతింబజే అని ఉండొచ్చు, లేకపోతే శుక్లాంబరధరం విష్ణు అని ఉంటదండి.
1: శుక్లాంబరధరం అండి. అవునండి అవునండి, ఓకే ఓకే ఓకే. మీరు అడిగిన శుక్లాంబరధరం పాట అయితే మన దగ్గర అందుబాటులో ఉంది. ఘంటసాల గారు ఆలోచించినటువంటి
2: ధన్యవాదాలండి,
1: ధన్యవాదాలండి. సో మీకోసం
2: వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కార్యక్రమాలు ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. స్టేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి తమ నాగేశ్వరరావు గారికి, సిబ్బందికి, అందరికి పేరు పైన వినాయక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
1: ధన్యవాదాలండి, ధన్యవాదాలు. కాల్ చేసినందుకు మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కూరినటువంటి సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం అయితే 9:30. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మనకు వచ్చినటువంటి వాట్సాప్లు ఒకసారి పరిశీలిద్దాం. హలో గుడ్ మార్నింగ్ అంటూ సింహపురి ఆర్జీలందరికీ నమస్కారాలతో ఆళ్లగడ్డ జిల్లా నుంచి పాలం పోలయ్య అంటూ, ఈరోజు నేను అడుగుతున్న పాట జై చిరంజీవ మూవీ నుంచి అంటూ శ్రోతలు, మన రేడియో శ్రోతలందరి కోసం అంటూ ఆళ్లగడ్డ నుంచి పాలం పోలయ్య మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. సో శివ, ప్రేమ్, కపిల్, శివగణేష్, సంగీత, లిపి, దీపాలి వీరందరూ కూడా మనకు జార్ఖండ్ నుంచి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు, పేర్లు అయితే చూద్దాం. కోనసీమ జిల్లా మోరిపురం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, రైట్. అలాగే శ్రోతలు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి వీరందరి కోసం శ్రోత కోరినటువంటి జై చిరంజీవ చిత్రం నుంచి పాట విందాం.

0: కోసం రుద్రవీణ చిత్రం నుంచి ఓ పాట వినిపించినట్టు రవికుమార్ బాలాజీ నగర్ నుంచి మనకు వాట్సాప్ సందేశం పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు హితేంద్ర దాస్ అస్సాం నుంచి పంపించారు. ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ శ్రోత కోరుతున్నారు. అలాగే వీరితో పాటు శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కొద్దిసేపటి క్రితం ఫోన్ కూడా చేశారు. వీరు మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం హానూర్ తాలూకా నుంచి సి పూర్ణచంద్ర, తేజస్వి, ఎం చెన్నురాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చగౌడ, కెంపం వీరందరూ కూడా వాట్సాప్ పంపించారు. మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. అలాగే వీరితో పాటు శ్రోతలు తెలంగాణ నుంచి నిహారిక, అరుణ, రాజేందర్ రేడియో వింటున్న శ్రోతలందరికీ కూడా అంటూ పంపించారు. సో మరొక వాట్సాప్ సందేశం. ఈ వాట్సాప్ సందేశం మనకు పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. మరి వీరందరి కోసం రుద్రవీణ చిత్రం నుంచి శ్రోత కోరినటువంటి ఈ పాట విందాం.
1: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం.

0: ఏది మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా, ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమి చండి.
1: చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలి.

పాట బాట మారాలని చెప్పడమే నా నేరం, గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం. వసంతాల అందం ఇలగూసే ఆనందం, తేటి తేనె పాట పంచమండల వెడికోట. వసంతాల అందం ఇలగూసే ఆనందం, తేటి తేనె పాట పంచమండల.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏడి మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: శ్రోతలు, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084154 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ ఫోన్ నుంచి వాట్సాప్ పంపించండి, కోరిన పాట విని ఆనందించండి. మరి దేవుళ్ళు చిత్రం నుంచి ఓ పాట వినిపించండి అంటూ కోరుతున్నారు మనకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి షేక్ మస్తాన్, మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుంచి వేముల పరశురాములు, పద్మా రేణుకాదేవి, రవి, రేష్మ, లయన్స్, లక్కీ వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించింది అంటూ కూర్తున్నారు. వీరితో పాటు శ్రోతలు కిషోర్, లక్ష్మమ్మ వీరిద్దరు గనగలూరు విలేజ్ నుంచి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. వీరితో పాటు శ్రోతలు పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రమణి వాట్సాప్ సందేశాన్ని పంపించారు, మంచి పాట మా కోసం వినిపించండి అంటూ. మరి వీరందరూ కోరినటువంటి దేవుళ్ళు చిత్రగీతం ఇప్పుడు విందాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి మనకు వాట్సాప్ సందేశం పంపించారు. రాక్షసుడు చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా మనకు వాట్సాప్ సందేశాలు పంపించారు. మరి పేర్లు అయితే చూద్దాం. నెల్లూరు జిల్లా నుంచి సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, వెంకట్రమణమ్మ, సంపూర్ణమ్మ అందరి కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే శ్రోతలు ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు లక్ష్మీ, విశాల్ విశాఖపట్నం నుంచి మనకు వాట్సాప్ సందేశం పంపించారు. మా కోసం ఒక పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం రాక్షసుడు చిత్రం నుంచి ఈ పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ సందేశం మనకు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, ఆబిద ఆయుష పంపించారు. మా కోసం కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి జై జై గణేష పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. మీరు కోరినటువంటి పాట కార్యక్రమం మొదట్లో వినిపించడం జరిగిందండి. ఫస్ట్ పాట అదే, బహుశా వినే ఉంటారు. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. కరీంనగర్ జిల్లా అమర్గుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, వీరు గణేష్ చిత్రం నుంచి రాజా మహారాజా పాట వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి, సో సమయానుకూలంగా వినిపించడం జరుగుతుంది. మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. ఎస్, ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్, అజయ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. దేవుళ్ళు చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ శ్రోతలు కోరుతున్నారు. వీరు కొన్ని పాట కూడా మనం కార్యక్రమంలో వినిపించడం జరిగింది, సో వినే ఉంటారండి. అలాగే వీరితో పాటు శ్రోతలు జరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు, వీరు కూడా వినాయక చవితి చిత్రం నుంచి పాట కోరారు. మరి ఈ చిత్రం నుంచి కూడా పాట వినిపించడం జరిగింది. మరొక శ్రోత పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ.

నంద్యాల జిల్లా నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకట భవన, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. అలాగే శ్రోతలు ఎద్దు మైలారం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. ఓకే, సో వీరందరి కోరిక మేరకు గణేష్ చిత్రం నుంచి పాట విందాం.

మరో రెండు వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయండి, చూద్దాం. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు అని పంపించారు. వీరితో పాటు మరొకరు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్, వీరందరూ కూడా మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పంపించారు. సో సమయం అయిపోయిందండి. మరి ఇంతవరకు శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి.

0: తరువాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఆకాశవాణి పోషణ్ మాసంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి కొండ ప్రవీణ గారు, జాయింట్ డైరెక్టర్ సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోషకాహార మాసోత్సవాలను నిర్వహిస్తూ ఉంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఈనాటి కార్యక్రమంలో పోషణ్ మాసం గురించిన వివరాలు, పోషణ్ మాసంలో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించిన పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు సమగ్ర శిశు అభివృద్ధి సేవలు స్ట్రీట్ జాయింట్ డైరెక్టర్ కొండ ప్రవీణ గారు. మేడంతో మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ పోషణ్ మాసం అంటే ఏంటి, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి?
2: పోషణ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా పోషణ మాహ అంటే పోషణ మాసము అని అర్థం. ప్రత్యేకించి సెప్టెంబర్ నెలలోనే ఎందుకు తీసుకున్నామనే దాని మీద నిర్దిష్టమైన కారణం లేదు గాని, ఇంతకు ముందు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారం అంతా కూడా పోషకాహార వారోత్సవాలు జరిపించేవాళ్ళం. అయితే అప్పట్లో కూడా కేవలం మహిళలు లేకపోతే మా సెంటర్లకు సంబంధించిన లబ్ధిదారులు మాత్రమే కేంద్రానికి వచ్చేవారు. కానీ ఇది కేవలం ఆ మహిళలకు పిల్లలకు మాత్రమే పరిమితమైంది కాదు, కుటుంబం అంతా కూడా ఈ పోషకాహారం పట్ల సరైన అవగాహన వచ్చినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా కుటుంబాలు అడాప్ట్ చేసుకుంటాయనే ఉద్దేశంతో ఈ నెలంతా కూడా పోషకాహారం పట్లవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఈ పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.
1: మేడం, అసలు ఈ పోషణ మాసం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి ప్రారంభించిందంటారు?
2: ఇది చాలా ముఖ్యమైన, అంటే దేశానికి చాలా అవసరమైన కాన్సెప్ట్ గా గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని తీసుకోవడం జరిగింది. 2018లో మార్చి 8వ తారీఖున రాజస్థాన్ లోని జున్జున అనే జిల్లాలో దీన్ని లాంఛనంగా ప్రారంభం చేశారు. ఈ చేసిన దగ్గర నుంచి కూడా, అంటే ఇది కేవలము కుటుంబము ఒక కుటుంబానికి పరిమితో లేకపోతే ఈ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ విమెన్ కు సంబంధించిందో కాదు, ప్రజల్లోకి తీసుకువెళ్లిపోతేనే దీనికి సస్టైనిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇది జనాందోళన్ గా చేపట్టడం జరిగింది. అంటే ప్రజా ఉద్యమంగా ఈ పోషకాహారాన్ని ఖచ్చితంగా ప్రతి కుటుంబము తీసుకునే విధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఒక ప్రతి కుటుంబంలోని తల్లులు తండ్రులు, ఆ పెద్ద వయసు వారు, కౌమార బాలికలు, వీళ్ళందరికీ కూడా దీని పట్ల అవగాహన ఉండాలి. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని, వివిధ అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతూ ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి.
1: మేడం, పోషకాహార లోపం వల్ల శారీరక మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
2: ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే బిడ్డ శిశువు స్థాయిలో నుండే పోషకాహారం తీసుకోవటం మూలంగా, అంటే దాదాపు ఈ 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ ఏజ్ లో. సో ఎప్పుడైతే పోషకాహారాన్ని సరిగా తీసుకోలేకపోతాడో బిడ్డ, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు. అలాగే సరి అయిన న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల, జింక్ ఐరన్ లాంటివి లోపించడం వల్ల ఐక్యూ లెవెల్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మదర్ సరిగా తీసుకోకపోవటం మూలంగా నీరసము, లేకపోతే చేయాల్సినంత పని చేయలేకపోవడము, పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటము, ఇలాంటి వాటి వల్ల ప్రొడక్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఒక మదర్ గనక యాక్టివ్ గా లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం ఉందండి. తన యాక్టివ్ గా హెల్దీగా ఉంటేనే కుటుంబాన్ని అంతటికి కావాల్సిన అన్ని కూడా ఇన్ టైమ్ లో సర్వీస్ చేయగలుగుతుంది. సో దట్ వాళ్ళందరూ కూడా, పిల్లలైతే చదువుకులో యాక్టివ్ గా వెళ్ళగలుగుతారు, భర్త అయితే యాక్టివ్ గా పని చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే సరైన ఫుడ్ ఈమెకి లేదో, ఆటోమేటిక్ గా కుటుంబానికి కూడా అందించలేదు, ఆటోమేటిక్ గా కుటుంబ ఆదాయం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ఆ బర్డెన్ మళ్ళీ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. సో అందువల్ల ఖచ్చితంగా మహిళలు అలాగే కుటుంబము సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం అండి.
1: మేడం, పిల్లల మొదటి 1000 రోజులు పోషకాహారంలో చాలా ముఖ్యమైనవని మనం భావిస్తూ ఉంటాం. మీరు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే ఫస్ట్ 1000 డేస్ అని చెప్పి ఇలాగా, అవి ఎందుకు అంత ముఖ్యమని మీరు భావిస్తూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది?
2: నిజంగానే బిడ్డ ఫామ్ అయిన దగ్గర నుంచి 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీగా 9 నెలలు మోసి కన్న తర్వాత బిడ్డ పుట్టి 2 సంవత్సరాల వరకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట బిడ్డ జీవితంలో. ఎప్పుడైతే బిడ్డ కడుపులో పడిందో అప్పటి నుంచి ఈ 9 నెలలు ప్లస్ 2 సంవత్సరాలు మొత్తాన్ని కలిపి 1000 రోజులుగా తీసుకుంటాము. ఈ టైంలోనే డెవలప్మెంట్స్ అంతా కూడా అధికంగా జరుగుతూ ఉంటాయి. బిడ్డ శారీరక ఫార్మేషన్ గానీ, లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ గానీ, బిడ్డ యాక్టివిటీస్ గానీ, ఇవన్నీ కూడా కడుపులో ఉన్నప్పుడే జరిగే టైంలో ఏ టైంలో కావాల్సిన ఆహారం ఆ టైంలో తల్లి ప్రాపర్ గా తినగలిగితే. ఈ టైంలో కూడా చాలా మంది మదర్స్ లేకపోతే పనికి వెళ్లే మదర్స్ ఫుడ్ మీద సరిగా ఫోకస్ చేయకపోవటం వల్ల లోపల తనకు ఆరోగ్యము దెబ్బతిని లేకపోతే తను మాల్ నరిష్ రావడంతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ మాల్ నరిష్మెంట్ కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా కొనసాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మదర్ తను అడాలసెంట్ గర్ల్ గా ఉన్నప్పటి నుంచే ఈ పోషకాహార లోపం అనేది సరిచేయబడకపోతే రేపు తను జన్మనిచ్చే బిడ్డకు కూడా ఈ పోషకాహార లోపం అనేది కంటిన్యూ అవుతుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా అడాలసెంట్ గర్ల్స్ న్యూట్రిషన్ మీద కూడా చాలా ఫోకస్ చేయాల్సి ఉంది. ఈవెన్ గర్ల్సే కాదు బాయ్స్ కూడా అవగాహన కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ ఫాదర్స్ కాబట్టి తన భార్యని తన బిడ్డని ఏ విధంగా చూసుకోవాలనే అవగాహన ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పోషకాహార లోపం కుటుంబం మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి.
1: మనం చూస్తూ ఉంటే కనుక ఈ రోజులలో పిల్లలు మనకి స్టంటింగ్ వేస్టింగ్ అని అంటూ ఉంటాము. అసలు ఈ స్టంటింగ్ వేస్టింగ్ అంటే ఏమిటి, వాటిని ఎలా నివారించాలి అంటారు?
2: ప్రధానంగా ఈ పోషకాహార లోపాన్ని మనం మూడు కేటగిరీలో విడదీసి చూస్తామండి. అండర్ వెయిట్, స్టంటింగ్, వేస్టింగ్. అండర్ వెయిట్ అంటే ఒక బిడ్డ వయసుకు తగ్గ బరువు లేకపోవడాన్ని అండర్ వెయిట్ అంటాం. అలాగే వేస్టింగ్ అంటే ఒక బిడ్డ ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని వేస్టింగ్ అంటాం. అలాగే స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని స్టంటింగ్ అంటాం. ఈ కూడా 5 సంవత్సరాల పిల్లల్లో సాధారణంగా ఎక్కడ చూసినా కూడా ఒకే రేంజ్ లో ఉండాలి. కానీ ఇది కేవలము పోషకాహారంలో ఇవ్వడంలో గ్యాప్స్ మూలంగానే ఈ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అనేది పిల్లల్లో చూస్తున్నాం. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పేరెంట్స్ షార్ట్ గా ఉంటారు కాబట్టి పిల్లలు షార్ట్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ స్టౌట్ గా ఉంటారు కాబట్టి స్టౌట్ ఉన్నారు, లేకపోతే పేరెంట్స్ సన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలు సన్నగా ఉన్నారు అనుకుంటాం. కానీ 5 సంవత్సరాల లోపు పిల్లల్లో తల్లిదండ్రుల జీన్స్ ప్రభావం ఉండదండి. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే జీన్స్ ప్రభావం చూపిస్తుంది. అంతవరకు కూడా వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీదనే పిల్లల గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది.
1: మేడం, అనీమియా నివారణ కోసం ఎలాంటి ఆహార అలవాట్లను పాటించాలి?
2: అనీమియా నివారణ కోసం ప్రధానంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు హైజీన్ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరి మీదైనా ఈ హెచ్బి లెవెల్స్ ఖచ్చితంగా 11 గ్రాముల లోపు ఉంటే గనక వాళ్ళని ఎనిమిక్ మదర్స్ గా మేము తీసుకుంటాం పిల్లల్లో అయినా సరే. సో ఈ వీళ్ళందరినీ కూడా క్లోజ్ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది.

0: కాబట్టి వీళ్ళు సాధారణంగా ఆకుకూరలు అధికంగా ఉండే ఆహారాన్ని వాళ్ళ డైలీ మెనూలో భాగం చేసుకోవాలి. అలాగే దాంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా హెచ్బి ఫార్మేషన్ కి చాలా అవసరం. దానికి సంబంధించి నట్స్ తీసుకోవాలి, పల్సెస్ తీసుకోవాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంటే ఎగ్, మీట్, ఫిష్ ఇవన్నీ కూడా ప్రోటీన్ అధికంగా ఇచ్చే, సో ఇవన్నీ కూడా రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎనిమియా నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి.
1: మేడం, మరి ఈ పోషణ్ మాసంలో గ్రామ స్థాయిలో ఎలాంటి కార్యకలాపాలు చేపడుతున్నారు మేడం?
0: ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు దీన్ని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా మనం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. సో ఇందులో గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ, గ్రామ స్థాయిలో ఉండే అదర్ డిపార్ట్మెంట్స్ ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ పోషకాహారం యొక్క ఆవశ్యకతని వివరించడం జరుగుతుంది. దీనికి అంగన్వాడీ కేంద్రాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్, వీళ్ళందరి సమన్వయంతో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టడమే కాదు, వాటితో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. గృహ సందర్శనలు చేసి ఆ కుటుంబ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈవెన్ పరిసరాలు శుభ్రంగా లేకపోయినా కూడా పిల్లలు తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. అనారోగ్యాల బారిన పడినప్పుడల్లా పిల్లల బరువు తగ్గిపోతూ ఉంటది. తగ్గినప్పుడు ఈ పిల్లలు వేస్టింగ్, అండర్ వెయిట్ కి గురైపోయే ప్రమాదం ఉంది. సో వాటి నుంచి ఆ పిల్లలు రక్షింపబడాలంటే ఖచ్చితంగా సరౌండింగ్స్, ఇంటి లోపల పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అలాగే కుటుంబంలో వాడే వస్తువులు పరిశుభ్రంగా ఉండాలి, అలాగే ఈవెన్ లాక్టేటింగ్ మదర్స్ తన బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కూడా పరిశుభ్రతలు పాటించాలి. డ్రెస్సింగ్ లో గానీ, రెగ్యులర్ గా తన శారీరకంగా కూడా తను శుభ్రత, బిడ్డను శుభ్రంగా ఉంచాలి, తను శుభ్రంగా ఉంచాలి. సో అలాంటప్పుడు ఈ జర్మ్స్ అనేవి యాక్చువల్ గా ఏంటంటే మనం పోషకాహారం తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల మన చేతుల ద్వారా లోపలికి జర్మ్స్ వెళ్ళిపోయి తీసుకునే ఆహారం జర్మ్స్ తినేసేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా ఈ పోషకాహారం లోపం వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ రెండింటి మీద కూడా ఫోకస్ చేస్తాం. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ నులి పురుగుల నివారణ టాబ్లెట్స్, ఆల్బెండజోల్ ఒక క్యాంపెయిన్ చేసి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పిల్లలందరికి కూడా అంగన్వాడీలో, ప్రీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి 18 ఇయర్స్ లో పిల్లలందరూ కూడా ఈ టాబ్లెట్స్ ఇవ్వటం మూలంగా ఈ నులి పురుగులని బయటపడేందుకు పిల్లల్ని సమాయత్తం చేస్తుంది. సో దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలందరూ.
1: ఆధునిక ఆహారపు అలవాట్లు అంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి?
0: నిజంగానే జంక్ ఫుడ్స్ అనేవి చాలా ప్రభావం చూపిస్తున్నాయండి. ఎందుకంటే చిన్నప్పుడు ఒక ముందు తరంలో చూసినట్లయితే ఇంట్లో పేరెంట్స్ వండి పెట్టినవి మాత్రమే పిల్లలు తినేవారు, జంక్ ఫుడ్స్ చాలా అరుదుగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక పేరెంట్స్ మాట కూడా వినకపోవడం ఒకటి, రెండవది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, మూడవది తల్లిదండ్రులు కూడా ఇద్దరు జాబ్స్ కు వెళ్లిపోయి పిల్లల ఆహారం మీద దృష్టి పెట్టలేక డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. నిజానికి చదువు లేని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఈ జంక్ ఫుడ్స్ మంచిది కాదనే విషయం తెలిసినప్పటికీ కూడా కుటుంబాల్లో ఈ ప్రాక్టీస్ ఉండడం లేదండి. అందువల్ల ఏంటంటే పిల్లలు మనం చెప్పితే నేర్చుకోరు, మనం ఏం చేస్తున్నాం, పేరెంట్స్ గా మనం ఏం చేస్తున్నామో చూసి నేర్చుకుంటారు. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ప్రాపర్ గా గనక ఈ డైట్ తీసుకోవడం, కుటుంబంలో కుటుంబం అంతా కలిసి కూర్చొని ఒక పూట అయినా భోజనం చేసే అలవాటు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఉండాలి. ఎందుకంటే ఎలాగో మధ్యాహ్నం ఎవరి పనుల్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, కనీసం రాత్రి అయినా సరే కుటుంబం అంతా కలిసి కూర్చొని ఈ గ్యాడ్జెట్లు వీటన్నిటికీ కూడా దూరంగా ఉంచి చక్కగా సరదాగా కుటుంబంలో మాట్లాడుకుంటూ తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ పిల్లలు తల్లిదండ్రులు కలిసి భోజనం చేసినప్పుడు ఆ హెల్దీ వాతావరణము వాళ్ళ ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఇక ఎవరి పాటికి వాళ్ళే ఉంటే ఇలాగే పిల్లలు కూడా ఈ జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు, అంటే మనం ఇంట్లో వాడే వస్తువుల కన్నా బయట వాటికి స్వీట్నర్స్ ఎక్కువ ఉంటున్నాయి, సాల్టీ ఫుడ్స్ ఎక్కువ ఉంటున్నాయి, వీటి వల్ల తొందరగానే చిన్న వయసులోనే మరి డయాబెటిక్ బారిన పడటము, లేకపోతే బీపీలు ఇవన్నీ తొందరగా చిన్న వయసులోనే చూస్తున్నాం. సో వీటన్నిటి కారణం కూడా అంటే చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అలవాటు చేసేస్తాం చాలా సింపుల్ గా, కానీ దానివల్ల మరి ఈ రోజుల్లో 20-30 ఏళ్ళలోనే డయాబెటిక్ బారిన పడిపోతున్నారు. చిప్స్, లేస్ ప్యాకెట్స్ ఇలాంటివి కూడా చాలా ఈజీగా వాళ్ళు కొనుక్కొని తినేసేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మరి ఆకలేస్తుంది అనట్లేదు కాబట్టి వాళ్ళకు ఈజీగా ఉంది. సో దాంతో 20-30 ఏళ్ళలోనే బీపీలు బారిన పడిపోతుంది. మరి మన పిల్లల్ని ఏ రకంగా మనం పెంచుతున్నాం అనేది తల్లిదండ్రులు మరోసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మేడం, మరి ఈ కార్యక్రమాలపై ప్రజల నుండి ముఖ్యంగా మహిళలు మరియు తల్లుల నుండి ఎలాంటి స్పందన వచ్చిందంటారు?
0: మంచి స్పందన వచ్చిందండి. ఎందుకంటే విని వెళ్ళిపోవటం అనేది గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మాకు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే తల్లులు లేకపోతే ప్రజలు మేము ఏం తింటే బెటర్ అని అడిగే స్టేజ్కి వచ్చారు అని అంటే ఇది ఒక సక్సెస్ గానే భావిస్తున్నాం. వంటగదిని మనం ప్రాపర్ ఉపయోగించుకోగలిగితే హాస్పిటల్ కు వెళ్లే నంబర్ తగ్గుతుంది, అన్ని ఔషధాలు లాంటి ఆహార పదార్థాలు మనకు ఇంట్లోనే దొరుకుతాయి. సో దీని గురించి ఈ రోజు 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఏమి ఇవ్వాలి, లేకపోతే 5 సంవత్సరాల్లో పిల్లలకి ఏమి ఇస్తే స్టంటెడ్ వేస్టెడ్ బారిన పడము అనే దాని గురించి ఒక అంగన్వాడీ వర్కర్ను లేకపోతే ఒక ఆరోగ్యకర్తను కన్సల్ట్ చేసే స్టేజ్ కు వచ్చారంటే నిజమే దీని పట్ల మేము అవగాహన ఉంటేనే తప్ప ఆరోగ్యమైన సమాజానికి అందించలేము అనే దృక్పథము ప్రజల్లో లేకపోతే

0: మహిళల్లో వచ్చిందని అనుకుంటున్నాం. అలాగే ఈ మహిళల గురించి కూడా పురుషులు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పిల్లల గురించి అయితే తండ్రిగా గవ్వుకునే ఇంట్రెస్ట్ తీసుకోగలుగుతున్నారు, కానీ మహిళల గురించి మిగతా కుటుంబంలో వాళ్ళ గురించి కూడా వాళ్ళు తిన్నారా లేదా ఏం తిన్నారు వాళ్ళు అనే దాని గురించి కొంచెం శ్రద్ధ కనపరిస్తే ఆ తల్లి గనక హెల్దీగా ఉంటే కుటుంబం అంతా కూడా హెల్దీగా ఉంటది. ఒక కుటుంబం హెల్దీగా ఉంటే ఆ సమాజం అంతా కూడా హెల్దీగా ఉంటది.
1: మేడం, మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ముఖ్యంగా గుర్తించిన ప్రధాన పోషకాహార లోపాలు ఏమంటారు మేడం?
0: ఎక్కువగా దగ్గరున్న స్టాటిస్టిక్స్ ప్రకారము అండర్ వెయిట్ పిల్లలు కనిపిస్తున్నారు, అలాగే ఎనిమియా అయితే పిల్లల్లోనూ మదర్స్ లోనూ కూడా కనిపిస్తుందండి. సో ఈ ఎనిమియా ముక్త భారత్ లో భాగంగా మేము కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఇవేంటంటే ఇమీడియట్ గా మనము రిజల్ట్ తెప్పించలేకపోయినప్పటికీ గ్రాడ్యువల్ గా దీని మీద పదే పదే మనము ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒకసారి ఒక కుటుంబంలో కనుక మార్పు అంటూ వచ్చింది, వాళ్ళు దీని పట్ల సరైన అవగాహన కలిగి ఉన్నారు అంటే ఫ్యూచర్ ఇంకెప్పటికీ కూడా అది ఆ కుటుంబంలో నిలబడిపోతుంది ఆ బిహేవియరల్ చేంజ్ అనేది. సో ఆ రకంగా పూర్తిగా ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ తీసుకురావడం కోసం ఫైట్ చేస్తున్నాము. సో ఎనిమియా నుంచి కనుక మనం బయటకు తీసుకురాగలిగితే మరి హెల్దీ బేబీస్ ను మనం చూడగలం, అలాగే మాల్ న్యూట్రిషన్ నుంచి బయటకు తీసుకురాగలిగితే గనక ఫ్యూచర్ సిటిజన్స్ ను మనం చూడగలం అనే ఉద్దేశంతో దీన్ని ఒక మెషిన్ మోడ్ లో ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్తున్నాం.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా ఈ యొక్క పోషకాహారంతో బలమైన భారత్ అనే లక్ష్య సాధన కోసం ప్రతి కుటుంబానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: నిజంగానే పోషకాహారంతో బలమైన భారత్ అన్ని రంగాల్లో కూడా ఈ రోజు భారత్ అభివృద్ధి చెందే దేశాలతో పోటీ పడుతుంది, ఎక్కడ కూడా తగ్గడం లేదు. సో అందులో భాగంగానే ప్రతి కుటుంబము నా కుటుంబం అని ప్రతి భారతీయులు కూడా ఈ రోజు తీసుకునే పరిస్థితి, అందరం ఒక కుటుంబం అనే పరిస్థితికి వచ్చేసాం. అందులో భాగంగానే ప్రతి కుటుంబంలో కూడా ఈ పోషకాహారాన్ని 1000 రోజుల నుంచి మొదలుపెట్టి బిడ్డ జీవితాంతము కూడా సరైన పోషకాహారాన్ని గనక ఒక కుటుంబం తీసుకోగలిగితే ఒక కుటుంబం గనక హెల్దీగా ఉంటే ఆ సమాజం కూడా హెల్దీగా ఉంటది. సో ఒక మదర్ గనక ఈ పోషకాహారం తీసుకోగలిగితే పోషకాహారం లేని బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. పోషకాహారం లేని బిడ్డ ఎదిగి విద్యలో ముందుండి ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకోగలిగిన కీలక పొజిషన్ లోకి ఎదగగలుగుతాడు. అలా ఎదిగినప్పుడు మన దేశానికి ఉపయోగకరమైన వ్యక్తిగా తయారవగలుగుతాడు. సో అలాంటి పిల్లలను అనేక మందిని గనక మనం అన్ని కుటుంబాల నుంచి గనక తీసుకురాగలిగితే ఖచ్చితంగా బలమైన భారత్ తయారవుతుంది. మనం ఈ పోషకాహార లోపం మీద యుద్ధం చేసి పోషకాహార లోపం లేని భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగిందండి.
1: మేడం, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి పోషణ మాసంపై పూర్తి సమాచారం మన శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: థాంక్యూ అండి.
2: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మరి ఈ వినాయక చవితి సందర్భంగా మీ ఏరియాలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి వినాయక ప్రతిమలు వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు, మీ ఇంట్లో పండగ ఏ విధంగా జరుగుతుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎంత మెమొరబుల్గా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా విశేషాలు మనకు వాట్సాప్ పంపించండి. ప్రతి వాట్సాప్ సందేశాన్ని కూడా చదవడం జరుగుతుంది. సో ఇది స్పెషల్ వినాయక చవితి కాబట్టి మన వినాయక చవితి సందర్భంగా ఈ వినాయక చవితికి మన ఏరియాలో ఎలాంటి విగ్రహం ఉందో తెలియజేయండి. ప్రధానంగా నెల్లూరు విషయానికి వస్తే మాత్రం నెల్లూరులో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణలు వినాయక విగ్రహ ప్రతిమలు అయితే చాలానే ఉన్నాయి. ప్రతి వీధి వీధిన వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే మనకు నెల్లూరుకు సెంటిమెంట్ ఉంది, అది టౌన్ హాల్ దగ్గర ఉండేటువంటి వినాయక స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఏంటంటే ఇక్కడికి వెళ్తే ఎలాంటి పనున్నా కూడా నిర్విఘ్నంగా సాగిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏ వాహనం కొన్నా మొదట అక్కడికి వెళ్ళిపోతారు, లేదంటే ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అలా టౌన్ హాల్ దగ్గర ఉండేటువంటి వినాయక ఆలయం ప్రసిద్ధి సుమారుగా 70 ఏళ్ల క్రితం నాటిదని చెప్తూ ఉంటారు. చిన్న చెట్టు కింద వినాయక స్వామి విగ్రహాన్ని ఆ రోజులో ప్రతిష్ఠించారట. ఆ తర్వాత స్వామివారి కృప వల్ల ఎలాంటి సమస్యలైనా కూడా దూరం అవుతున్నాయని 1 బై 1 స్ప్రెడ్ అయ్యి అలా ఈ రోజు అయితే వినాయక చవితి కావచ్చు, ఏ 24/7 అనుకోండి, అలా అక్కడి నుంచి వెళ్తూ ఉన్నా కూడా స్వామివారికి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వినాయక చవితి టౌన్ హాల్ వినాయక ఆలయం అనేది నెల్లూరులో బాగా ప్రసిద్ధి అన్నమాట. సో మీ ఏరియాలో కూడా వినాయక చవితి సందర్భంగా కావచ్చు, వినాయక ఆలయాలు కావచ్చు, ఏదున్నా కూడా మీరు వాట్సాప్ పంపించండి. మీ ఏరియాలో జరిగేటువంటి కార్యక్రమాలు మరి మాకు తెలియజేయండి, అవన్నీ వాట్సాప్ సందేశాలు కూడా చదవడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? అలాగే ఇక్కడ మాగుంట లేఅవుట్ గురించి కూడా చెప్పాలి. మాగుంట లేఅవుట్లో వినాయక చవితి వేడుకలు చాలా బాగా జరుగుతాయన్నమాట. అక్కడ ఉండేటువంటి స్థానిక యువ

గతంలో ఏంటంటే చందాలు కలెక్ట్ చేసి వినాయక చవితి జరిపేవారు. అయితే ఇప్పుడు అక్కడ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ లంబోదర గణేష్ కమిటీ అనే కమిటీ ఏర్పడి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కూడా చందా స్వీకరించరు. అలా ఆ వినాయక చవితి వేడుకల్ని మరీ చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట. నెల్లూరులో అంత ఫేమస్గా ఇప్పుడు ప్రారంభమైంది, పూజలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. అక్కడ చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఏంటంటే సెట్టింగ్స్ వేస్తారనమాట. అంత అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ వేస్తారు. మరి మీ ఏరియాలో ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విశేషాలు వెంటనే పంపించండి. ప్రస్తుతం ఇది మనం 100% లవ్ నుంచి ఓ పాట అయితే వినేద్దాం.

మనకు వాట్సాప్ సందేశాలు మొదలయ్యాయి. ముందుగా మనకు పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూర్ నుంచి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. సో నెల్లూరులో ఇనమడుగు కోవూరు ఇనమడుగు సెంటర్ ఉందన్నమాట. ఇనమడుగులో వినాయక స్వామివారిని పందిరిలోకి లారీ ట్రాక్టర్లు ఎక్క బయట తీసుకొస్తూ ఉంటే, మన ఏరియాలో మాత్రం భుజాల మీద మోసి తీసుకొస్తారు. ఎక్కడి నుంచండి? ఓకే, బహుశా వినాయక విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది రాయలేదు, కానీ ఇనుమడుగులో మాత్రం అందరూ భుజాల మీద మోసి తీసుకొస్తారని పంపించారు. మరి ఎక్కడి నుంచి అనేది అయితే మీరు రాయలేదు. తప్పకుండా అండి, చాలా మంచి విషయం చెప్పారు మీరు. అలాగే ఇక్కడ మనకు కొన్ని వినాయక స్వామి విగ్రహాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా పంపించారు. వినాయక ప్రతిమల తయారు

వీటితో పాటు బుచ్చిరెడ్డి పడెం గురించి కూడా వీరు రాశారు. ఓకే, టోటల్గా రాసేశారనమాట వీరు. ఒకసారి చూద్దాము. బుచ్చిరెడ్డి పడెంలో తీసుకుంటే పెద్ద సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేస్తారు. జొన్నవాడ పెన్నా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయడం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. అలాగే కోవూరు పాటూరులో గతంలో వినాయక ప్రతిమను కరెన్సీ నోట్లతో అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. పాటూరు, దామరమడుగు, ఎల్లాయపాళెం, కోవూరు పరిసరాల ప్రజలు ఈ ప్రత్యేక ప్రతిమను చూడటానికి వచ్చేవారు. మరి ఈసారి ఎలా జరుగుతుందండి పాటూరులో? పాటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించండి. కోవూరులో కూడా మన శ్రోతలు ఉన్నారు కాబట్టి మీకు దగ్గరే కదా పాటూరు. ఒకసారి ఈసారి వినాయక స్వామి విగ్రహం ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏంటి అనేది అయితే మనకు వాట్సాప్ పంపించండి. అలాగే ముత్తుకూరులో ప్రధాన కూడళ్ళలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు. కృష్ణపట్నం సముద్ర తీరంలో నిమజ్జనం చేయడం ఇక్కడి ప్రత్యేకత. యువత పిల్లలు పాల్గొంటారు. వెంకటాచలంలో కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని రాశారు. ఇందుకూరుపేట, మైపాడు. అలాగే అండి, ఓకే, కానీ మీరు ఈసారి మీ ఏరియాలో ఎలా జరుగుతున్నాయి ఏంటి, అక్కడ ఎత్తైన విగ్రహం ఏంటి, అక్కడ స్పెషాలిటీస్ ఏంటి అనేది కూడా మీరు రాస్తే బాగుంటుంది. అలాగే మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ, మట్టి ప్రతిమలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ వస్తువులకు దూరంగా ఉంటూ ప్లాస్టిక్ను ఉపయోగించకుండా ప్రకృతి సహజంగా దొరికేటువంటి అరటి ఆకులు, పత్రి ఇలాంటివి రంగులైన ప్రకృతి సహజంగా దొరికే రంగులను ఉపయోగించి పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఓకే, ప్రకృతి వినాయకుడు అంటే మట్టి ప్రతిమలను ఉపయోగించేవాడండి. ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ వస్తువులకు దూరంగా ఉండండి అంటూ మనకు ఒక మంచి సందేశాన్ని పంపించారు. అలాగే ఎక్కడి నుంచి పంపించారు మీరు? ఎస్, ఎక్కడి నుంచి అనేది రాయలేదు. ఉదయగిరి నుంచి అనూష. అనూష గారు, ఉదయగిరిలో ఎలా జరుగుతోంది, ఎత్తైన విగ్రహాలు ఏమి ఏర్పాటు చేస్తున్నారు, దానికి సంబంధించిన మెసేజ్ కూడా మీరు పెడతారని భావిస్తూ ఉన్నాను. మరి ఓకే, అలాగే ఆత్మకూరు, రాపూరు సంఘంలో కూడా మరి వినాయక చవితి ఉత్సవాలు బాగా జరుగుతాయి అని చెప్పి మనకు రాయడం జరిగింది. ఇప్పుడైతే మనం ఒక పాట అయితే వినేద్దాం. పాట విన్నాక మరికొన్ని విశేషాలు అయితే చూద్దాం. అలాగే శ్రోతలు, మీ ఏరియాలో వినాయక ప్రతిమలు, ఎలాంటి ప్రతిమలు మరి ప్రతిష్ఠించారు, ఏంటి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి, పండగకు ఎలా సిద్ధమయ్యారు, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకు వాట్సాప్ పంపించండి, మాతో షేర్ చేసుకోండి. మరైతే పాట వినేద్దాం.

మరి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, వినాయక చవితి సందర్భంగా వాట్సాప్ సందేశాలు పంపించాలని. ఏ నెంబర్కి పంపించాలి అంటే 7901084415 ఈ నెంబర్కి పంపించండి. ఎస్, మనకు మరొక వాట్సాప్ సందేశం పంపించారు. వినాయకుడి రూపంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందని మన సంప్రదాయం చెబుతుంది. ఏనుగు తల జ్ఞానం వివేకానికి ప్రతీక. మరి వీరు పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఏనుగు పెద్ద చెవులు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలని. వినాయకుడి చిన్న కళ్ళు ఏకాగ్రతను సూచిస్తాయని చెబుతారు. పెద్ద తల విశాలమైన ఆలోచనలకు సూచికగా నిలుస్తుంది. తొండం సూక్ష్మమైన విషయాలను కూడా గుర్తించేటువంటి సామర్థ్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే వినాయకుడి రూపం కేవలం దేవతారూపం మాత్రమే కాదు, ఒక జీవన సందేశం కూడా అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే వినాయక చవితి మనకు అనేక విలువలు నేర్పుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, జ్ఞానానికి ప్రాధాన్యత, వినయం, ఏకాగ్రత, సామాజిక ఐక్యత, ప్రకృతి పరిరక్షణ, సమాజం పట్ల బాధ్యత. అందుకే వినాయక చవితి కేవలం పూజా కార్యక్రమం కాదు, ఇది ఒక జీవన పాఠమని చాలా చక్కటి సందేశాన్ని పంపించారండి. నిజంగానే సూపర్ కదా. సో ఇన్ని విషయాలు మనకు తెలియవు కాబట్టి జ్ఞానము వివేకానికి ప్రతీక అంటూ ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది చాలా అవసరం. అలాగే మనం ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, విన్నవన్నీ కూడా మనం ఆచరించలేము, అలాగే విన్నవన్నీ కరెక్ట్ కూడా కాదు. కాబట్టి విన్నవాటిలో మనకు అవసరమైనది తీసుకొని ముందుకు సాగాలి. అలాగే ప్రతిదీ కూడా మరి ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఏకాగ్రత ఉండాలి. ఎవరన్నా ఏమైనా చెప్తున్నారు ఏకాగ్రతగా వినడం, కానీ వినయం అనేది జీవితానికి ఎంత అవసరమో తెలుసు కదా మనకు. సో అలాగే సామాజిక ఐక్యత అనేది కూడా రాశారు వీరు, చాలా చక్కటి విషయాలు రాశారు. వీటితో పాటు ఇంకా వీరు ఏం రాస్తున్నారంటే, వినాయకుడు అంటే విజ్ఞానాన్ని తొలగించే దేవుడు మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీక. బా, చాలా మంచి సందేశాన్ని పంపించారండి. అలాగే మన అహంకారాన్ని తగ్గించి వినయానికి ప్రతీక. ఖచ్చితంగా ఎంత ఉన్నా కూడా, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది అలా అహంకారాన్ని తగ్గించుకొని మనం వినయంగా ఉండాలి, వినమ్రతతో ఉండాలి, అలాగే ముందుకు సాగాలి. అలాగే మన కోరికలను నియంత్రించే ఆత్మ నిగ్రహానికి ప్రతీక అని కూడా చెప్పడం జరిగింది. మన సమాజాన్ని ఒకటిగా చేసే ఐక్యతకు ప్రతీక. నిజంగానే గతంలో ఏదైతే స్వాతంత్రానికి ముందు బాలగంగాధర తిలక్ వినాయక చవితిని నిర్వహించేవారట, ఎందుకంటే ఐక్యతగా మనమందరం స్వాతంత్ర పోరాటాన్ని ఐక్యతగా సాధించారంటే సాధ్యమయ్యేటువంటి విషయం కాదట. అందుకని ప్రతి నెల ఏదో ఒక ఫెస్టివల్ లాగా చేసి ఆ ఫెస్టివల్లో అందరూ ఒక చోట చేరి అంటే స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ని పాస్ చేసేందుకు వాడుకునేవారట. అలా వినాయక చవితిని కూడా చాలా ఘనంగా నిర్వహించేవారట. ఆ సమయంలో ఏంటంటే ఒక ఫెస్టివల్గా చేస్తున్నారని అందరూ భావించేవారు, కానీ ఆ ఫెస్టివల్

0: దేశాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ రోజు మన స్వాతంత్ర సమరయోధులు వాడుకున్నారంటే ఎంత గొప్ప విషయం అండి నిజంగా. అలాగే వినాయక చవితి సందర్భంగా మనం ఒక సంకల్పం చేద్దాం, జ్ఞానాన్ని పెంచుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, పర్యావరణ హితంగా పండుగను జరుపుకుందాం. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉందండి. ఈరోజు ఏంటంటే బయట యుద్ధాలు పెరిగిపోతున్నాయి, మనం వాహనాలు కూడా ఎక్కువగా వాడేస్తూ ఉన్నాం, ప్రతి ఇంట్లో ఒకటి నుంచి రెండు వాహనాలు ఉంటున్నాయి. వాహనాలు ఉండడం విషయం కాదు కానీ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ పొల్యూషన్ని తగ్గించుకోవాలి, సాధ్యమైనంత వరకు అప్పుడప్పుడు మనం సైకిల్ని వాడాలి. దీనివల్ల రెండో ఉపయోగం ఏంటంటే మనకు హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి నడక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా వరకు నడక మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఇంకొంతమంది మాత్రం ఉదయాన్నే లేయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటున్నారు. కాబట్టి అది వదిలేసి ప్రతిరోజు నడకను అలవాటు చేసుకుని అలాగే ప్రకృతిని కాపాడుకోవాలి. వాహనాలు తక్కువగా వాడడం, దీని మీద ఎక్కువగా మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ప్రచారమే చేస్తూ ఉన్నారు. అవసరమైతేనే వాహనాన్ని బయటకు తీయండి, లేకుంటే అందరూ వెళ్ళేటువంటి బస్సుల్లో వెళ్ళండి అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం అనేటువంటి ఒక సందేశాన్ని పంపించారు. నిజంగానే, ఎందుకంటే పిఓపి వినాయకుని ఎక్కువగా పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, నెల్లూరులో కూడా చాలా ప్రాంతాల్లో 7, 8, 9, 10 ఇట్లా ఎన్ని అడుగులున్నా కూడా ఆ అడుగుల వినాయకులను మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు లంబోదర గణేష్ మిత్రమండలి కూడా మరి మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్ఠించారు. అక్కడ మంచి సెట్టింగ్ వేసి ఉన్నారు. ఒకసారి నెల్లూరు వాసులు అయితే వెళ్ళి చూడండి. అలాగే వీరు సమాజంలో ఐక్యత పెంపొందిద్దాం, అందరికీ జ్ఞానాన్ని పంచుదామంటూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి విగ్రహాలే వద్దు అనేటువంటి ఒక మంచి సందేశాన్ని అయితే పంపించారు. రైట్, మీరు కూడా ఇటువంటి సందేశాన్ని పంపిస్తూ ఉండండి. రిటైర్ అయినప్పుడు నాకు అన్ని రేడియోనే అండి అని పంపించారు. వెరీ గుడ్ అండి, చాలా మంచి సందేశాన్ని అయితే మీరు పంపించడం జరిగింది. అలాగే మనము మన జిల్లాకు సంబంధించి విశేషాలు చూస్తే, సంఘంలోని కామాక్షిదేవి సమేత సంగమేశ్వర ఆలయంలో మహాగణపతిగా పూజలు అందుకుంటున్న వినాయక విగ్రహం అత్యంత పురాతనమైందట. సాధారణంగా వినాయక విగ్రహం అంటే ఆ చెంతనే మూషికం ఉంటుంది, కానీ ఈ ఏరియాలో ఉండేటువంటి వినాయక విగ్రహంలో వినాయక స్వామి చెంత మూషికం ఉండదు. అలాగే ఇది క్రీస్తు శకం 1183లో చోళరాజులు సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అప్పటి ఆలయం అంట ఇది. సో మంచి ఇన్ఫర్మేషన్ కదా. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏమున్నా కూడా మీరు వాట్సాప్ సందేశాన్ని పంపించండి, మాతో షేర్ చేసుకోండి. మరి ఇప్పుడైతే మనం ఒక మంచి పాటను వినేద్దాం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

బిడ్డా అంత లేదు, చప్పుడు సరే గట్టిగా చేయమ.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఎస్, వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మన నెల్లూరులో వినాయక స్వామి విగ్రహాలు ఎక్కడెక్కడ మండపాలు రెడీ చేశారు ఏంటి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రధానంగా మనం ట్రంక్ రోడ్లో శివాజీ సెంటర్ గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ శివాజీ సెంటర్లో చాలా అద్భుతంగా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. సో ఇక్కడ ఉండేటువంటి వ్యాపారులు అందరూ కలిసి వినాయక చవితిని నిర్వహించడం అనేది ఇక్కడ ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం కూడా అందరూ ఏకమవుతారు, చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగేటువంటి ఈ వినాయక చవితి మండపాల సందర్భంగా అక్కడ చేసేటువంటి సెట్టింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో నెల్లూరు వాళ్ళకి ఈ 3 రోజులు ఒక అద్భుతమైనటువంటి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా తమ పిల్లల్ని ఈవినింగ్ టైంలో తీసుకుని వెళ్ళి అక్కడ నెల్లూరు మొత్తం ఒకసారి అరౌండ్ వేసేస్తారు, చుట్టేస్తారనమాట. ఎక్కడెక్కడ వినాయక విగ్రహాలు ఉన్నాయి, ఏంటి, ఎలాంటి సెట్టింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా ఉన్నాయని, సో అవన్నీ కూడా ఒకసారి చూసి వస్తూ ఉంటారు. మరి నెల్లూరు వాళ్ళు మీరు వాట్సాప్ పంపించండి, మీ ఏరియాలో ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని. అలాగే మన శ్రోతలు లిజనర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మనకు వాట్సాప్ పంపించండి, మీ ఏరియాల్లో మీ ప్రాంతాల్లో ఎలాంటి విగ్రహ ప్రతిమలు ఏర్పాటు చేసి ఉన్నారు, అక్కడ స్పెషల్స్ ఏంటి, అలాగే ఈ వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మరి మాకు వాట్సాప్ పంపించి మాతో షేర్ చేసుకోండి, మన శ్రోతలందరితో షేర్ చేసుకోండి. మరి షేర్ చేసుకోవాలంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీ అనుభవాలు, ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, గతంలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం దేవదాస్ చిత్రం నుంచి ఒక పాట అయితే వినేద్దాం.

0: యోనో యాప్తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి FM చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి FM నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు వింటున్నారు సింహపురి FM 102.7. నేను మీ ఫేవరెట్ ఆర్జే అభి. సో వినాయక చవితి సందర్భంగా మన నెల్లూరులో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయంపై మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. గూడూరులో రెండో పట్టణ, అంటే ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరులో రెండో పట్టణ గాంధీనగర్ సమీపంలో అక్కడ వినాయక స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో స్వామివారిని అడవిలో వినాయకుడు అని కూడా భక్తులు పిలుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రతిసారి కూడా వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. గూడూరు పట్టణం నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంది. గాంధీనగర్ మీదుగా అక్కడకు చేరుకోవచ్చు. మనకు గూడూరు నుంచి ఆటోలో, ద్విచక్ర వాహనాల్లో అయితే 15 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు అన్నమాట. అడవిలో వినాయకుడు అంటారు అక్కడ. సో అక్కడికి వెళ్తే మరి కోరికలన్నీ తీరుతాయని భక్తుల విశ్వాసం అన్నమాట. అదనమాట విషయం గూడూరుకు సంబంధించి. మరి మీరు మరకు మీ ఏరియాలో వినాయక చవితి ఎలా జరుగుతోంది, ఏంటి అనేది అయితే వాట్సాప్ పంపించండి. ఈలోపు మనమైతే ఒక మంచి పాట వినేద్దాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక చిత్రసీమ శ్రోతలు వింటూ ఉన్నారు. మరి విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్న నివారకుడు అని మనందరికీ తెలుసు. మరి సర్వ విఘ్నాలు తొలగిపోయి సకల జయాలు కలగాలని మనందరం కోరుకుంటూ ఉంటాము. అందువల్ల వినాయక చవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో మనం నిర్వహిస్తాం. సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి శివుడు పార్వతీదేవి తన ముద్దుల పట్టిగా వినాయకుడిని సృష్టించడం, ఆయనకు ఏనుగు ముఖం అమర్చడం వెనుక ఎంతో పరమార్థం ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు సాగారంటే ఏ పూజ అయినా మొదట గణపతి ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. శివపార్వతుల ముద్దుల పట్టికి చవితినాడు ప్రత్యేక పూజలు నిర్వహించడం మన సాంప్రదాయమని మనందరికీ తెలుసు కదా. మరి వినాయక చవితి సందర్భంగా మీ ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీరు వాట్సాప్ పంపించండి 7901084415. అలాగే ఇప్పుడైతే మనం అఖండ చిత్రం నుంచి పాట అయితే వినేద్దాం. ఆ తర్వాత వినాయక చవితికి సంబంధించి మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. E. Kishore, pediatrician, Nellore.
2: Atopic eczema is a common skin condition and may start at any age. It often runs in families and is linked to the asthma or allergy to dust and pollens, but it is not a contagious. There is no cure yet, but there are many ways of controlling it. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear of it by their teens with proper care. So daily gentle skin care matters. For everyday cleansing, consider a pH neutral soap free liquid restringent cleanser for body. You may also consider liquid restringent cleanser designed for head to toe use, including the face, body, hair and scalp. It may offer one convenient cleansing option for different areas. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently or whenever skin feels dry or itchy. Right skin care under doctor's guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general educational purposes only and not a substitute for medical advice. Please consult your doctor for individual treatment.
3: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటూ ఉన్నారు. మరి గతంతో పోలిస్తే ఈ ఏడాది మనం వినాయక చవితి ఉత్సవాల్లో ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ప్రజలందరూ కూడా మట్టి వినాయకుల వైపు మరలడం చూస్తూ ఉన్నాం. మెయిన్గా తీసుకుంటే మనకు కొడవలూరు దగ్గర దాదాపు ఒక 18 కుటుంబాలు అండి, 18 కుటుంబాలు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేస్తారు. గతంలో అంటే కరోనాకి ముందైతే వాళ్ళు మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళట, కరోనా తర్వాత మట్టి వినాయక విగ్రహాలకు ఉండేటువంటి డిమాండ్ని బట్టి మొత్తం కూడా, అంటే దానికి ముందు మాత్రం వారు మట్టి వినాయక విగ్రహాలు పూర్వీకుల నుంచి తయారు చేసేవారు. అయితే కరోనాకి ముందు ఏమైందంటే వ్యాపారం కొంచెం డల్ అవ్వడంతో అందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు పనులు చేసుకోవడానికి బయట ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దాంట్లో ఒక అతను గ్రాడ్యుయేట్ అయినా కూడా ఆయన అక్కడికి వచ్చి మరి మట్టి వినాయక విగ్రహాలను స్టార్ట్ చేయడం, కరోనా తర్వాత ఆ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఇప్పుడు అన్ని దాదాపు 18

కుటుంబాల వాళ్ళు ఇదే వృత్తిపై ఆధారపడి అక్కడ జీవిస్తూ ఉన్నారు. వారు అదే చెప్తారు. సో మాకు ఈరోజు వినాయక విగ్రహాలు చేసి మేము సంపాదిస్తూ ఉన్నాము, బాగానే సంపాదిస్తున్నాం, మేము సెటిల్ అవుతున్నామని, అలాగే మిగతా టైంలో ఏం చేస్తారు అని కూడా వాళ్ళని అడగడం జరిగింది. మిగతా టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే మట్టి కుండలు కానీ ఇటువంటివి తయారు చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా ప్లాస్టిక్ వస్తువులు వాడకానికి ప్రజలందరూ మరలారు. అలా కాకుండా ఇప్పుడు మనం తందూరి టీ అని చూస్తుంటాం కదా మార్కెట్లో, అలా కప్స్ అవన్నీ కూడా తయారు చేసి ఇస్తున్నాము. వీటిని ఎక్కువగా ఉపయోగించండి. ప్లాస్టిక్ డిస్పోజల్ కప్స్ మనకు చెప్తూ ఉంటారు కదా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని. ఆ దిశగా అడిగేస్తే బాగుంటుంది సార్. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా శ్రేయస్కరం, అలాగే మాలాంటి వ్యాపారులకు కూడా మంచి ఊతం ఇచ్చినట్టు ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళతో సపరేట్గా ఒకసారి మాట్లాడడం జరిగింది అనమాట. అప్పుడు అంటే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూడడానికి వెళ్ళినప్పుడు వారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏం చేస్తున్నారు ఏంటి, మట్టి పాత్రలు ఎలా తయారు చేస్తున్నారని. మనకు పూలే బొమ్మ సమీపంలో వీరందరూ కూడా అక్కడ వచ్చి అక్కడ అమ్మకాలు కూడా సాగిస్తూ ఉన్నారు. మన పూలే బొమ్మ నెల్లూరు పూలే బొమ్మ సమీపంలో మనకేమన్నా మట్టి పాత్రలు కుండలు ఇటువంటి ఏది కావాలన్నా కూడా అక్కడ మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో మరి వీరిని ఆదరిస్తారని ఆశిస్తూ పోకిరి చిత్రం నుంచి ఒక పాట అయితే ఇప్పుడు వినేద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. Rupa A. Niva Hospital, Nellore.
2: మైసెల్ఫ్ డాక్టర్ రూపా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ నివా హాస్పిటల్ నెల్లూరు. ఈ మధ్య మా రెగ్యులర్ ఓపీస్ లో పిల్లల్ని డ్రై స్కిన్ తో, అంటే స్కిన్ బాగా పొడి పొడిగా అయిపోయి రఫ్ గా అయిపోయి ర్యాషెస్ తో రెగ్యులర్ గా తీసుకొస్తా ఉంటారు. దానిని ఎగ్జిమా అంటారు. ఎగ్జిమా ఇస్ ఎ కామన్ స్కిన్ కండిషన్ అండ్ ఇట్ మే స్టార్ట్ ఎట్ ఎనీ ఏజ్, బట్ ఇట్ ఆఫెన్ స్టార్ట్స్ ఎట్ చైల్డ్హుడ్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అప్ టు 1 in 5 చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ బై ఎగ్జిమా ఎట్ సమ్ పాయింట్. ద కామన్ సిమ్టమ్స్ ఆర్ రెడ్ డ్రై ఇచి స్కిన్ దట్ కెన్ డిస్టర్బ్ స్లీప్ అండ్ డైలీ లైఫ్ అండ్ ఈస్ లింక్డ్ టు ఆస్థమా ఆర్ ఎలర్జీ టు డస్ట్ అండ్ పాలెన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ contagious. There is no cure at. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear it by their teens with proper care. Many of these people continue to have dry skin and will further benefit from lifelong avoidance of irritants such as soaps and detergents. For everyday cleansing, consider a pH neutral soap free liquid scented cleanser for body. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently. Right skin care under doctor guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general educational purpose only and not a substitute for medical advice.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు శ్రోతలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఆచార్య చిత్రం నుంచి పాట విందాం.

0: ప్రసవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: శ్రోతలు సినీ గీతాలు వింటూ ఉన్నారు. అంతఃపురం చిత్రం నుంచి ఇప్పుడు పాట విందాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: శ్రోతలు సినీగీతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు ఇరుముడే చిత్రం నుంచి ఓ పాట అయితే విందాం మనం. అలాగే వినాయక చవితికి సంబంధించి మీ ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటి ఆ విశేషాలు కూడా మనకు వాట్సాప్ పంపించండి. మీరు వాట్సాప్ పంపించాల్సిన మా నంబర్ 7901084415. ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ పంపించండి, మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. ఇప్పుడైతే ఇరుముడి చిత్రగీతం విందాం.

0: on the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. Mohammad Rafi, pediatrician, Nellore.
1: Atopic eczema is a common skin condition. It may start at any age, but usually the onset is in childhood. It is estimated that up to 1 in 5 children will be affected by eczema at some point. It causes red, dry, itchy skin that can disturb sleep and daily life. It often runs in families and it is linked to asthma, allergy, but it is not contagious. There is no cure yet, but there are many ways of controlling it. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear of it by their teenage with proper skin care. Daily gentle skin care will be beneficial. Bath once a day in lukewarm water. Avoid harsh soap. For everyday cleansing, consider a pH neutral soap. You can also consider liquid scented cleansers. It is important to apply liberal amount of moisturizer right after bathing or whenever skin feels dry or itchy. Right skin care under doctor guidance can help to improve overall quality of life.
0: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general educational purpose only and not a substitute for medical advice.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమం సింహప్రియ ఫిల్మ్ నుంచి శ్రోతలు వింటున్నారు. మరి మనం చెప్పుకున్నాం కదా, గణేష్ చతుర్థికి సంబంధించి నెల్లూరులో అయితే మనం గణేష్ ఘాట్ చెరువు దగ్గర మనం నిమజ్జనాలు అవి చేస్తూ ఉంటాం. కాబట్టి నిన్న మరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అక్కడ వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఎలా జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి అనేది సాధారణంగా ఇవాళ ఈవినింగ్ నుంచి, అంటే మనకు వినాయక చవితి ఈవినింగ్ నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ అంటే నిమజ్జనానికి. అలాగే ఈ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి నాయకులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తూ ఉంటారు. వచ్చేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలాగే మరి ప్రసాదాల విషయం తీసుకుంటే గణనాథుని భారీ లడ్డూలు కూడా ఇక్కడ అంటే మనకు వినాయక చవితి సందర్భంగా స్పెషల్ అన్నమాట.

భారీ లడ్డూలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆయన చేతిలో. సో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే డీజేలు రకరకాల కంటే సౌండ్స్ అయితే రిస్ట్రిక్షన్ పెట్టారనుకోండి, ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది మనకు ముందుగానే అధికారులు చెప్పేస్తున్నారు. ఎక్కువ సౌండ్స్ పెట్టకుండా ఒక లిమిటెడ్లో వెళ్ళండి అని. అయితే ఆ డప్పుల మోతలు కానీ, యువత కేరింతలు కానీ, ఊరేగింపులు కానీ, ఆ కోలాహలం మాత్రం వినాయక చవితి రోజే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పండగ వాతావరణం, ఆ ఉత్సాహం కూడా మనకు వినాయక చవితి తీసుకొస్తుంది. మరి ఇప్పుడైతే అరుణా మజాకా చిత్రం నుంచి పాట విందాం.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. మీ నేనైతే మీ ఫేవరెట్ ఆర్జే అభి. మనం మట్టి గణపతులను వాడాలి అని చెప్పుకుంటూ ఉన్నాం కదా, అలాగే మెయిన్గా ఏంటంటే ప్లాస్టిక్ ధర్మకోల్ వాడొద్దని పర్యావరణ ప్రేమికులు మనకు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. ఈసారి అయితే ప్రజలు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్టు మనకు అనిపిస్తోంది. ప్రకృతి సిద్ధమైనటువంటి మామిడి ఆకులు, పూలదండలు, అరటి దూలాలు వాడుకోవచ్చు. నీటిలో, భూమిలో ఇవి కలిసినా కూడా నష్టం ఉండదు కాబట్టి అలా ముందుకు సాగమని మనకు పర్యావరణ ప్రేమికులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రసాదాల పంపిణీకి కూడా కొంతమంది ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఇది ఆచరిస్తే బాగుంటుంది, అరటి ఆకులు లేదా విస్తరాకులు వినియోగిస్తే మంచిది. సో మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఈ పూజా సామాగ్రి ఏది ఉన్నా కూడా నీటిలో కలిసిపోయే విధంగా ఉండాలి. అలా ఏ పూజా సామాగ్రి కూడా వస్తువుల్లో ప్లాస్టిక్ ఉండకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. సో నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ నీళ్ళలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి మరి ఆ విధంగా ముందుకు సాగితే చాలా బాగుంటుందని ఆశిస్తూ దేవుళ్ళు చిత్రం నుంచి ఓ పాట ఇప్పుడు విందాము.

0: సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
3: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. నేను మీ ఫేవరెట్ ఆర్జే అభి. ఎస్, మనం వినాయక విగ్రహాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. కోవూరులో మట్టి వినాయక ప్రతిమలు అమ్ముతూ ఉన్నారు. వీటిలో విత్తనాలుంచి అవి అంటే ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే విధంగా చేస్తున్నారనమాట. ఇంట్లో మనం నిమజ్జనం చేసుకుంటే అంటే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, ఇవి ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే అందులోంచి మొక్క వస్తుందన్నమాట. అది మనకు ఒక మెమొరబుల్గా ఉంటుంది, అది అంటే మనకు గుర్తుగా ఉంటుంది. అలాగే ఇంటిలో మట్టి వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకునేటువంటి విధంగా చేయడం అంటే పర్యావరణ హిత వినాయకులను తయారు చేయడం అనేది నిజంగా సూపర్ కదా. సో ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ ఇప్పుడైతే మార్కెట్లో ఈ విగ్రహాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. సో మరిన్ని విషయాలు వినే ముందు మనమైతే అనగనగా చిత్రం నుంచి ఓ పాట అయితే వినేద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: శ్రోతలు, సింహపురి ఎఫ్ఎం 102.7 నుంచి నేను మీ ఫేవరెట్ ఆర్జే అభినంది చిత్రసీమ స్నేహితులు వింటూ ఉన్నారు. మరి మనకు నెల్లూరులో తీసుకుంటే మూలాపేట కావచ్చు, నిపో సెంటర్, ఏపుకుడి, మాగుట్టలే, ఒకటి ట్రంక్ రోడ్, ఇలా చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క విశేషం ఉంటుందండి. ఆ విధంగా వినాయక ప్రతిమలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో మూలాపేటలో కూడా రాజా గణేష్ అనే చాలా అద్భుతమైనటువంటి వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా అద్భుతంగా మనం పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈవినింగ్ నిమజ్జనం విషయానికి వస్తే, గతంలో ఒక వీడియో ట్రెండ్ అయింది, వెళ్ళిపోతున్నావా గణేష్ అంటూ చిన్నపిల్లాడి మాట బాగా ట్రెండ్ అయిందనమాట. సో దేవుడిని పంపించేటప్పుడు కూడా కొంత బాధ అయితే ఉంటుంది అందరికీ కూడా, ఆ బాధతో నిమజ్జనం అనేది జరుగుతుంది. సో అలా మొత్తానికి మనమైతే పండుగ సగం పండుగ అయిపోయిందని మనం అనుకోవచ్చు, మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి. సో ఇలా కొంతమంది మాత్రం 9 రోజులు ఇలా డిఫరెంట్గా పెడుతూ ఉంటారు, నిమజ్జనానికి టైం అయితే ఉంటుంది. సో ప్రభుత్వ పరంగా అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ నుంచి మంత్రులు, జిల్లా మంత్రులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు వినాయక చవితి నుంచి చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ వినాయక చవితి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి పాట విందాం.

సో వినాయక చవితి సందర్భంగా ఇది ఇవాల్టి స్పెషల్ చిత్రసీమ కార్యక్రమం. మరి అందరూ కూడా వినాయక చవితిని ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకోండి. ఈ వినాయక చవితి మీ ఇళ్లలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ, స్టూడియోలో సమయం కూడా 12 గంటలు కావస్తుంది కాబట్టి మరి కాసేపట్లో ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तन्वे। भारत महिला क्रिकेट जट्टु मरोसारी आसिया कप विजेतगा निलिचिंदे। श्रीलंका तो जरिगिन फाइनल्लो 72 परुगुल तेडतो घन विजयं साधिंचिंदे। रिकार्ड स्थायिलो 8वसारी आसिया कप टाइटिल्नु कैवसं चेसुकुंदे। ई चारित्रात्मक विजयंपै देशव्याप्तंगा प्रशंसलु वेल्लुवेत्तुतुन्नायि। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్కు ఇది ఒక గర్వించదగిన క్షణమని, ఆసియా కప్ను గెలుచుకున్న మహిళల జట్టుకు అభినందనలని, టోర్నమెంట్ అంతటా వారి ఆత్మవిశ్వాసం నిలకడా అద్భుతమైన స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ విజయం దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చి మరింత మంది క్రీడల వైపు అడుగులు వేసేలా చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనూ గణేశుని చిన్న విగ్రహాలను తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు. పూజకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలకే ప్రజలు ప్రాధాన్యతనిచ్చారు. ఈ వేడుకల సందర్భంగా ఆలయాలకు భక్తులు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ద పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు అందించారు. మంత్రితో పాటు స్థానిక పుత్తలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మునినాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు అందించి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆలయ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా కొనసాగించారు. భారతదేశ అధికారిక భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14 తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వలన ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియచేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికారిక భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికారిక భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపై కుంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. వర్షాల నేపథ్యంలో అంటువ్యా

మందుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంటువ్యాధులు పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని, మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో దోమల మందు పిచికారి దోమతెరలను పంపిణీ చేయాలని ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

గైస్, వెల్కమ్ టు మీకు తెలుసా. అండ్ అలాగే మరి ఈ రోజు వినాయక చవితి స్పెషల్ షోలో మనమైతే డిఫరెంట్ ప్లేసెస్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ ఫస్ట్ వినాయకుడు అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి, ఒకటే రూపం కదండి, ఏనుగు ముఖం, పెద్ద చెవులు, తొండం, చేతిలో లడ్డు, పక్కనే చిన్న మూషిక వాహనం. అయితే దేవుడు ఒక్కడే అయినా విభిన్న రూపాల్లో ఆసక్తికరమైనటువంటి స్థల పురాణంతో ఎన్నో చోట్ల మరి మన బొజ్జ గణపయ్య కొలువై ఉన్నాడనమాట. సో మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గణేష క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో.

ఎస్, అలాగే మరి వినాయకుని క్షేత్రాలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. సో ఈ ఆలయం ఏంటి అంటే, స్వయంభూ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. 1000 సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో అంధుడు బధిరుడు మూగవాడైనటువంటి ముగ్గురు వికలాంగులైనటువంటి అన్నదమ్ములు ఉండేవారట. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని సాగించేవారు. ఒకసారి తీవ్రమైనటువంటి కరువు రావడం వల్ల తమ పొలానికి నీరు అందించడానికి బావిని తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ఒక పెద్ద బండరాయికి వారి పార తగిలింది. వెంటనే ఆ రాయి నుండి రక్తం చిమ్మిందట. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ రక్తపు నీరు తగలగానే ముగ్గురు అన్నదమ్ముల వైకల్యం పూర్తిగా తొలగిపోయి వారికి గుడ్డివారికి చూపు చెవుడు ఉన్నవారికి వినికిడి, అలాగే మూగవారికి మాట వచ్చేసాయట. ఈ వింతను చూసి ఊరి జనం పరుగున వచ్చి బావిని ఇంకా లోతుగా తవ్వగా అక్కడ నీటి మధ్యలో స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహం దర్శనమిచ్చిందట. అలా ప్రజలంతా కలిసి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, కొబ్బరికాయలు అంటే కాణి అంటే ఎకరం పావు స్థలం అన్నమాట, ఈ స్థలంలో ప్రవహించడం వల్ల ఈ ఊరికి కాణిపాకం అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో అలాగా ఇప్పటికీ మనం చూసినా కూడా కాణిపాకంలో స్వామివారి విగ్రహం బావిలో నీటి మధ్యలోనే ఉంటుంది, అలాగే ఆ నీరు ఎప్పటికీ ఎండిపోదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ వినాయక విగ్రహం పరిమాణంలో పెరుగుతుందని, శతాబ్దాల క్రితం స్వామివారికి చేయించినటువంటి వెండి కవచం ఇప్పుడు ఆయనకు అస్సలు సరిపోవట్లేదని అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది. అలాగే కాణిపాకం వినాయకుణ్ణి సత్య ప్రమాణ దేవుడు అని కూడా పిలుస్తారనమాట. సో అంటే మనకు నచ్చింది ఏదైనా సరే వినాయకుడి దగ్గర అక్కడ అసలు అవధం చెప్పకూడదు. అండ్ అలాగే మనకు నచ్చింది ఏదైనా అక్కడ వదిలేస్తే మనకున్నటువంటి చింతలన్నింటినీ కూడా ఆయన తీర్చేస్తారు అని నమ్ముతూ ఉంటారు ప్రజలు. మరి ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి గణేష క్షేత్రాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవుళ్ళు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, ప్రతి ఓ రాజీ సమత.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: भारती एफएम 101.3।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి
3: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు పంట బాగానే పండిందిగా
4: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు
3: ఓ అదాని సమస్య దానికంత దిగులెందుకు పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే
5: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా
6: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్ అయితే సినిమాకి వెళ్దామా వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా
7: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా
6: చూడండి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్ టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు నేను టైప్ 2 ఓకేనా
8: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఇలాగే మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా వినాయకుని క్షేత్రాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలోని బైలావాడి కొండల్లో 3,000 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది ధోల్కర్ గణేష్ది. ఈయన కొండ శిఖరంపై గణపతిగా ఫేమస్ అన్నమాట. సో ఈ విగ్రహం 10వ-11వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు కొండపై ప్రతిష్ఠించారనేటువంటి విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే సముద్రం వైపు చూస్తున్నటువంటి గణపతిని మనమైతే చూడొచ్చు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంకణ్ తీన ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయంలో. సో ఈయనే గణపతి పూలే. స్థానిక చరిత్ర ప్రకారం ఒకప్పుడు బాల్ భట్జీ అనే భీడే అనేటువంటి వ్యక్తికి గణపతి దర్శనమిచ్చాడని, అదే ప్రదేశంలో ఆయన విగ్రహం వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. అలాగే ఇక్కడి గణపతి ఆలయం కొండ ఆకారంలో ఉన్నటువంటి సహజ భౌగోళిక రూపంతో అనుసంధానమై ఉండి మనకి కనిపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వినాయకుడి ఆలయాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటి వినతి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయి హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక్ హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక

0: అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: भाषा किसी भी समाज की स्मृति होती है, उसका आत्मबोध होती है. हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है. हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े.
0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్టపతి కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తి.

నిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియసిస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి వినాయకుడి ఆలయాల గురించి అనమాట. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయాల గురించి అండ్ అలాగే చెప్పాలి అంటే రణతంభోర్, రాజస్థాన్ లోని రణతంభోర్ ఈ కోట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది అనమాట. యాక్చువల్ గా మనకి ఇక్కడ వినాయకుడు త్రినేత్రుడుగా కనిపిస్తాడు. త్రినేత్ర అంటే మూడు కన్నులు. శివుడికి మూడో కన్ను ఉన్నట్లే ఇక్కడ గణపయ్య కూడా మూడు నేత్రాలతో దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. అండ్ అలాగే ఇంకొక ఆలయం గురించి చెప్పాలి అంటే మహారాష్ట్రలోని మోర్గావ్లో ఉంది అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటైన మయూరేశ్వర్ ఆలయం. సో మయూరేశ్వర్ అన్న పేరుతోనే నెమలి అని అర్థమవుతుంది కదా. సో పురాణ కథనం ప్రకారం ఏంటి అంటే గణపయ్య నెమలిని వాహనంగా చేసుకుని ఒక అసురుడిని, సింధురాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించాడు అనేటువంటి కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. సో అందుకని ఇక్కడ వినాయకుడు నెమలిపై మనకి దర్శనం ఇస్తాడనమాట. సో మనం ఫస్ట్ అయితే సినిమా కబుర్లలో ఎలా అయితే మాట్లాడుకున్నామో, సో వినాయకుడు అంటే ఆయన ఒక్కరే కాదు ఆయన ఫ్యామిలీ అంతా అని కూడా అనుకున్నాం కదా. సో అలా మరి వాళ్ళ నాన్నకి ఉన్నటువంటి మూడు కన్నులు ఈయనకి ఉండి ఒకచోట కనిపిస్తే, అలాగే ఆయన తమ్ముడైనటువంటి కుమారస్వామి వాహనంపై ఇంకొక చోట మనకి కనిపిస్తారనమాట. సో ఇలాగా వివిధ ప్రాంతాల్లో వినాయకుడు వివిధ విధాలుగా మనకు దర్శనమిస్తూ భక్తులను అలా రక్షిస్తూ ఉంటాడనమాట. మరి ఇంకా ఇలాంటి ఎన్నో ఆలయాలు అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం లక్ష్యం ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం వినాయకుడి ఆలయాల గురించి అనమాట. అలాగే అహ్మదానగర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి సిద్ధటెక్ సిద్ధి వినాయక ఆలయం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటిగా ప్రాముఖ్యం పొందింది. అండ్ ఇక్కడ వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి ఉంటుంది అనమాట. యాక్చువల్ గా వినాయకుడి తొండం ఎటు తిరిగి ఉండాలి, ఎటు తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం శ్రేయస్కరం అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటుంటాం. చాలా మందికి మనకి డౌట్స్ కూడా ఉంటుంటాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే వినాయకుడు తొండం కనుక లెఫ్ట్ సైడ్ తిరిగి ఉండి ఆయనని మనం సింపుల్ గా పూజ చేసినా పర్వాలేదు అనమాట. బట్ అదే తొండం కనుక కుడివైపునకు తిరిగి ఉంటే ఆయన చాలా పవర్ఫుల్ అండ్ ఆయనకి పూజలు అనేవి చాలా నిష్ట నియమంతో చేయాలన్నమాట. ప్రసాదాలు పెట్టాలి ఇవన్నీ కూడా. సో అందుకనే మనకి గుళ్ళల్లో కనిపించేటువంటి వినాయకుడు కుడివైపు తొండంతో మనకి కనిపిస్తారనమాట. మరి ఇంట్లో మనం పూజ చేసుకోవాలంటే ఎడమ వైపు తొండం ఉన్నటువంటి వినాయకుడు అయితే మంచిది అని చెప్పి కొన్ని పురాణాల ప్రకారం మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అహ్మదానగర్ లో ఉన్నటువంటి ఆలయం గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కొంచెం కష్టమేనని అనుకుంటారు. కానీ ఒక్కసారి కనుక ఆయన అనుగ్రహం మనకి ఉంటే కనుక అద్భుతమైనటువంటి సిద్ధులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే విష్ణుమూర్తి మధుకైటభులనటువంటి రాక్షసులను సంహరించే ముందు ఇక్కడే గణపతిని పూజించి శక్తి పొందారు అనేటువంటి ఒక ఆలయ కథనం కూడా ఉంది. అలాగే చెప్పాలి

అంటే రాజస్థాన్ లో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రణథంబోర్ ఆలయమే అయినా, అలాగే మనకి చాలా చోట్ల ఆలయం పేర్లు అనేది ఎలా ఉంటుందండి? అంటే సపోజ్ ఆ క్షేత్రం పేరు ఎలా వస్తుందంటే, ఇందాక మనం చెప్పినట్టు కాణిపాకం అంటే కొబ్బరికాయలు కొట్టినటువంటి ఆ స్థలం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం. అలాగే మయూరేశ్వర్ నెమలిపై ఉంటాడు కాబట్టి వినాయకుడు అక్కడ మయూరేశ్వరం వచ్చింది. ఆ ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, కానీ ఒక చోట భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గణపయ్య కూడా ఉన్నారు. అదే మహారాష్ట్రలో పాలి ప్రాంతంలో ఉన్నటువంటి బల్లాలేశ్వర్ ఆలయం. ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటి. అండ్ ఇక్కడ ఆలయం అనుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఏ వినాయకుడి ఆలయం కూడా భక్తుని పేరు పై లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయం భక్తుని భక్తికి గుర్తుగా గణపయ్యకు ఈ పేరు బల్లాలేశ్వర్ అనేటువంటి భక్తుని పేరుతో ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఈ అంతే కాకుండా ఇంకా చెప్పాలి అంటే తమిళనాడులో ఉన్నటువంటి శివగంగయ్య ఆలయం. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి గుహాలయం అని చెప్పచ్చు. ఇక్కడ వినాయక విగ్రహం 6 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే 2 చేతులతోనే ఇక్కడ మనకి స్వామి దర్శనమిస్తారు. సాధారణంగా వినాయకుడు మనకి 4 చేతులతో కనిపిస్తారు కదా, సో ఇలా 2 చేతులతోనే కనిపిస్తూ మనకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి ఈయన్ని కర్పగ వినాయకర్ అని అంటారనమాట. సో అది మరి సంగతి. మరి ఇలాంటి ఆలయాల గురించి అన్ని మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేదైతే ఒకటే కదా, రూపాలు వేరైనా కథలు వేరైనా ప్రాంతాలు వేరైనా కానీ భక్తి మాత్రం ఒకటే. అండ్ సో అలా అదనమాట సంగతి. అండ్ ఇంకా మనకి ఒక్కొక్క ఊర్లో బొజ్జ గణపయ్య ఒక్కో రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఎక్కడ ఉన్నా సరే మరి ఆయన అనుగ్రహమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇలాంటి ఆలయాలు కుదిరినప్పుడు సందర్శించడం అనేది చాలా ఉత్తమం అనమాట. అండ్ ఇది వాళ్ళకి మనం మీకు తెలుసా, నెక్స్ట్ ధీరా ప్రోగ్రామ్ లో కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तन्वे రాష్ట ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరునికి భక్తి శ్రద్దలతో ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో 16,000 మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు. 60,000 మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం ప్రతిమను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఈ ఉదయం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగులతో భారత్ గెలుపొందింది. భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు నగరాభివృద్దికి 234 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరయ్యాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సర్వేపల్లి కాల్వకట్టు ప్రాంతాన్ని ఆయన ఈరోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ 234 కోట్ల రూపాయలతో నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నామని అన్నారు. అంతేకాకుండా భూగర్భ డ్రైనేజ్ పనులకు 250 కోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. తిరుమల శ్రీవారి సాల్కట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంకాలం అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు ఊరేగనున్నారు. నేటి నుంచి అన్ని ఆర్జిత సేవలు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా భక్త శ్రద్దలతో జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ప్రసారం చేస్తుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము ధీరా ప్రోగ్రామ్ లోకి. సో మరి గణపయ్య అంటే మనందరికీ ఇప్పుడే తెలుసు, మాట్లాడుకుంటున్నాం కదా ఆయన గురించి. మరి శివపార్వతుల ముద్దుల తనయుడు, కుమారస్వామికి అన్న, కానీ ఆయన కుటుంబం గురించి ఇంకా తెలుసుకోవాలంటే సో

హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పురాణాల్లో గణపయ్య కుటుంబం గురించి ఒకే కథ అన్ని పురాణాల్లో ఒకే విధంగా వినిపించదు. కొన్ని సాంప్రదాయాల్లో ఆయనకి భార్యలు ఉన్నారంటే మరికొన్ని సాంప్రదాయాల్లో ఆయనను బ్రహ్మచారిగా భావిస్తారు. అయితే కొన్ని పురాణ ప్రాంతీయ సాంప్రదాయాల్లో గణేశునికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని చెబుతారు. సిద్ధి అంటే సాధన ద్వారా పొందేటువంటి విజయం, సాధించడం. అలాగే బుద్ధి అంటే జ్ఞానం, వివేకం. అందుకే గణపయ్యతో వీరి అనుబంధాన్ని ఒక అందమైన తాత్విక భాగంగా చూడొచ్చు. బుద్ధితో ఆలోచించి కృషి చేయాలి, సిద్ధిని పొందాలి. గణేశుడిని బుద్ధికి సిద్ధికి అధిపతిగా భావించడం వల్ల బుద్ధి అనేటువంటి భావన ఆయనతో సహజంగా అనుసంధానము అయి ఉంటుంది. అలాగే సిద్ధి అంటే విజయ సాధన కాబట్టి విఘ్నాలను తొలగించేటువంటి గణపయ్యతో మనకి ఆ సిద్ధి లభిస్తుంది అని చెప్తుంటారు. సో ఇంకా మరిన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రామ్ లో మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి FM అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్దాల్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకిత భావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిరసనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్దికి 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్వేపల్లి కాలువ కట్ట

0: విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్టంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21 6:35 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 సంవత్సరంలో రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరుకు చెందిన లబ్ధిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
1: మేము అంగన్వాడి కేంద్రం నుంచి నెలకి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు. మాకు నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. నేను హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడి టీచర్ హెల్త్ చెకప్ చేయించేవాళ్ళు. ఏఎన్ఎం మేడం చేస్తా. నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏఎన్ఎం మేడం చేత అంగన్వాడి టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాడు. అలాగే నాకు డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరూ.
0: రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం.

0: Bharti FM 101.3. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: అరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వివిధ్ భారతి FM 101.3.

వెల్కమ్ బ్యాక్ టు ధీర. అండ్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మరి గణపయ్య ఫ్యామిలీ గురించి అనమాట. సో కొన్ని పురాణ కథనాల ప్రకారం కొన్ని సాంప్రదాయాల్లో వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తారు అని అన్నాను. సిద్ధి అంటే సాధన ద్వారా పొందినటువంటి విజయం, అలాగే బుద్ధి అంటే జ్ఞానం వివేకం. అంతేకాదు కొన్ని సాంప్రదాయాల్లో గణేశునికి ఇద్దరు కుమారులు ఉన్నారని కూడా చెప్తారనమాట. సో వారు ఎవరు అంటే శుభుడు లాభుడు. శుభం అంటే మంగళం శ్రేయస్సు అనే అర్థం, అలాగే లాభం అంటే ప్రయోజనం, అభివృద్ధి, సంపద లేదా మంచి ఫలితం అని అర్థం అనమాట. అంటే జ్ఞానం సాధన అంటే సిద్ధి బుద్ధి ఉంటే మంచి ఫలితం శ్రేయస్సు అంటే శుభ లాభాలు చేకూరుతాయి అనేటువంటి అందమైన భావాన్ని మన గణపయ్య మనకి చెప్తున్నారనమాట. అండ్ మరి వీరిని ఎలా ఆరాధించాలి అంటే సిద్ధి బుద్ధికి తప్పనిసరిగా విడిగా ప్రత్యేక పూజలు చేయాలి అనేటువంటి ఎలాంటి శాస్త్రాచారం అయితే

లేదు. సాధారణంగా గణేశుని పూజలోనే వీరిని స్మరిస్తారు. అలాగే మనలో బుద్ధి పెరగాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రారంభించిన మంచి పనులన్నీ పూర్తి చేసేటువంటి పట్టుదల రావాలి, అన్ని సిద్ధించాలి అనేటువంటి సంకల్పంతో మనం కూడా మరి ఈ రోజు పూజనైతే చేసేస్తున్నాం కదా. అయితే మరి ఇవన్నీ అంటే వినాయకుడు, అలాగే సిద్ధి బుద్ధి, అలాగే శుభలాభాలు, సో వీరందరూ కూడా కేవలం పురాణ పాత్రలు మాత్రమే కాదండి, మన నిత్య జీవితంలో ఒక మనిషి సాధించాల్సినటువంటి పరిపూర్ణమైన ఎదుగుదలకు, జీవన విలువలకు, విజయ సూత్రాలకు వీరందరూ అద్భుతమైన ప్రతీకలు అని చెప్పచ్చు. వినాయకుడిని తీసుకుంటే వినాయకుడు బుద్ధికి, విచక్షణ జ్ఞానానికి అధిపతి. ఏ పనైనా మొదలు పెట్టే ముందు మనకు కావాల్సింది స్థిరమైన బుద్ధి, సరైన ఆలోచన. వినాయకుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన నాయకత్వ తత్వం మనకి ఎంతో అవసరం. అలాగే మరి మిగిలిన వాళ్ళందరూ మనకి ఎలా అవసరం, వాళ్ళు మనకి చెప్పేటువంటి తత్వం ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నిన్ను చూడాలని ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

विविध भारती एफएम 101.3 आकाशवाणी శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఆరోగ్య ధీర ప్రోగ్రామ్ లో మనమైతున్న మరి సిద్ధి బుద్ధి మనకు ఏ విధమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. సో సిద్ధి బుద్ధి, సో వీరిని రిద్ధి సిద్ధి అని కూడా అంటూ ఉంటారన్నమాట కొన్ని సంప్రదాయాలు. సో బుద్ధి లేదా రిద్ధి అంటే మనకి ఉండేటువంటి భౌతికమైనటువంటి సంపద, ఆరోగ్యం, అలాగే ఎదుగుదల, సమాజంలో గౌరవంగా బ్రతకడానికి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి ఆర్థిక స్థిరత్వం అనేది అవసరం. అయితే వినాయకుడితో కూడినటువంటి రిద్ధి మనకు లభిస్తే ఆ సంపద తప్పుడు మార్గాల్లో కాకుండా ధర్మబద్ధమైనటువంటి మార్గాల్లో మనకి లభిస్తుంది. సో అదే మనకి లభించేటువంటి అభివృద్ధి, ఐశ్వర్యం. అలాగే సిద్ధి అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం, సక్సెస్ చేయడం, అచీవ్ చేయడం. అయితే కేవలం ఆలోచన ఉంటే సరిపోదు కదా, వాటిని విజయవంతంగా పూర్తి చేసేటువంటి పట్టుదల, నైపుణ్యం కావాలి. విద్యార్థులకు చదువులో, అలాగే ఉద్యోగులకు కెరీర్లో, సాధకులకు ఆధ్యాత్మికతలో లక్ష్య సాధనను సిద్ధి సూచిస్తుంది. అంటే సిద్ధి అంటే కార్యసిద్ధే కాదు, ఆధ్యాత్మిక శక్తి అని కూడా అర్థం వస్తుంది. మరి అలాగే వినాయకుని పుత్రులైనటువంటి శుభలాభాలు మనకు ఏ విధమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నారు, ఆ విషయాన్ని కూడా మనమైతే తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మురుగరాజు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఉదిత్ నారాయణ గారి వాయిస్ లో.

బుద్ధి సిద్ధి కలయిక వల్లనే శుభలాభాలు మన జీవితంలో ఉంటారు. అంటే మన జీవితంలో జ్ఞానం, శ్రమ ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి కాలం వస్తే నడిచి వచ్చేటువంటి పిల్లలు పుడతారంటారు చూసారా. అలా మనకి కలిసి రావాలి అంటే మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి. మనం చేసేటువంటి ప్రతి పని సమాజానికి, మన కుటుంబానికి శుభాన్ని చేకూర్చేదిగా ఉండాలి. చెడు మార్గంలో ఎంత సంపాదించినా అక్కడ శుభం ఉండదు కదా. అలాగే వ్యాపారంలో లాభం మాత్రమే కాదు, జీవితంలో ప్రతి నిమిషాన్ని

సద్వినియోగం చేసుకోవడం కూడా లాభమే. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడాన్ని ఈ లాభ్ అనేది సూచిస్తారనమాట. సో మరి చూసారు కదా, అండ్ తెలుసుకున్నాం కూడా మనం వినాయక స్వామి సంపూర్ణ కుటుంబం వెనక ఎంతటి గొప్ప జీవిత సత్యం దాగుందో మనమైతే తెలుసుకున్నాం కదా. మన జీవితంలో డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, వినాయకుడి లాంటి వివేకం ఉండాలి, సిద్ధి బుద్ధి లాగా సమృద్ధిగా విజయ సంకల్పం ఉన్నప్పుడే మన ఇంట్లోకి శుభ లాభాలు నడుచుకుంటూ వస్తాయి. మనం సంపాదించేటువంటి లాభం ఎప్పుడు కూడా శుభప్రదమైనటువంటి మార్గంలో ఉండాలనేది గణపయ్య కుటుంబం మనకు నేర్పేటువంటి అసలు సిసలైన పాఠం. సో ఈ రోజు నుంచి మనం కూడా కేవలం వినాయకుడిని ప్రార్థించేటప్పుడు మన కష్టాలను తొలగించాలని మాత్రమే కాకుండా ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి బుద్ధిని సాధించే సిద్ధిని ప్రసాదించమని ఆబొజ్జ గణపయ్యను వేడుకుందాం. సో ఇది వాళ్ళకి మన ధీర ప్రోగ్రామ్ అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు,
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: विविध भारती एफ एम 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సండే సండే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

రెండు గంటల 32 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. సో మరి వినాయక చవితి స్పెషల్ సందడి సందడి అయితే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా మంచి మంచి క్వశ్చన్స్ మీకోసం అయితే రెడీ చేశాను అనమాట. అండ్ మరి చూసేద్దాం మరి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన లిజనర్స్ ఎంత పర్ఫెక్ట్ గా పంపిస్తారు అనేది. ముందుగా అయితే శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, మరి ఇందాక మన షో స్టార్టింగ్ నుంచి మనం వినాయకుడి గురించి ఒక్కటే కాకుండా ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈయన ఫ్యామిలీలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు ఆయనకు వాహనం అయినటువంటి మూషికం అనమాట ఎలుక. అయితే ఈ వినాయక స్వామి యొక్క వాహనమైనటువంటి ఎలుక అసలు పేరు ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వినాయకుని వాహనమైనటువంటి ఎలుక, మనం మూషికం అంటాం, మూషిక రాజు అని అంటారు, కానీ ఆయన అసలు పేరు వేరే ఉందన్నమాట. సో మరి ఇంతకీ ఆ మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సప్ చేసేయండి 0866244814. ఈ వాట్సాప్ నెంబర్ కి ఒక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.

ఫ్రెండ్స్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి వినాయకుని వాహనమైనటువంటి ఎలుక మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి అని అడిగాను. అండ్ చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అంటూ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదండి. ఓకే, అలాగే అందరికీ శుభ మధ్యాహ్నం, అలాగే పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు. అలాగే నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజీ సక్కుపై గారు బాగున్నారా మేడం అంటూ పంపించారనమాట. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే ధర్మారావు గారు ఛత్తీస్గఢ్ నుంచి అందరికీ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే దేవసేన తిరుపతి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మురళీ గారు హాయ్ అంటూ పంపించారు, హలో అండి. అలాగే

0: ఎడన జోగనంద్రరావు కాలేజీ నుండి అపల్ రాజ్ గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ పంపించారు ఆన్సర్, కానీ కాదండి. మరొక్కసారి చెక్ చేసుకోండి ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే చంద్రమోహన్ రెడ్డి, లేఖన, నిర్మల, ధ్రువ ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కలమంద్రపాడు నుండి ఖాసీ మూతజావలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోపి గారు గుంటూరు నుంచి పంపించారనమాట. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా భార్గవ రెడ్డి బెంగళూరు నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు అంటున్నారు. నో ప్రాబ్లం అండి. నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ, నూర్జహాన్ గారు, సారీ, కర్నూలు నుంచి పంపించారు. ఓకే, అలాగే వెంకటరమణ అల్లపర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాండ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహీంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుంచి కౌస్తుభ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి రాఘవ, లహరి, తులసి, రాఘవేంద్ర, జగద్గురు, అరవింద, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఓకే, సో టీచర్స్ డే తర్వాత ఇప్పుడు అంటున్నారు. మధ్యలో వచ్చాను నేను, మీరు మిస్ అయ్యారు షో, నో ప్రాబ్లం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డేనియల్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. సూపర్. అలాగే నాగన్న పలమరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే చూసేద్దాం.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: Only on Vijayawada Vivid Bharati FM 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే చూసేద్దాం, రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే జోగులాంబ గద్వాల్ జిల్లా జయన్ నగర్ పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, శుభం మధ్యాహ్నం అంటూ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సో ఆకాశవాణి అధికారులందరికీ, ఆర్జీలందరికీ, వార్తా విభాగం వారికి, శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఆన్సర్ పంపించారు. బట్ కాదండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు, పెద్ద మస్తానరావు గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్. అలాగే కేదార్ వీరేష్ రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే

నాగరాజ్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజేష్ గారు నెల్లూరు నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భావాజీ, రిషి, రియాన్, సో వీరందరికీ అనమాట. అండ్ అలాగే మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, అలాగే గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబారెడ్డిపల్లి నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల నుంచి పంపించారు. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే వనపర్తి నుంచి ఓకే, అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి సో పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ ఓకే సారీ విషెస్ అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజా గారు ఏలూరు నుంచి పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అండ్ శివ, లిఖిత, శరణ్య, దర్శి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. వినాయకుని వాహనం అయినటువంటి ఎలుకని మనం మామూలుగా మూషికం, మూషిక వాహన అని పిలుస్తాం కదా వినాయకుడిని మనం, మూషిక వాహనుడని. మూషిక అయితే ఈయన, ఈ మూషికానికి అసలు పేరు, అసలు ఈ పురాణం అయితే వేరే ఉందన్నమాట. సో వినాయకుని వినాయక పురాణం ప్రకారం ఎలుక మొదట ఒక సాధారణ జంతువు కాదనమాట. ఇంద్ర సభలో క్రౌంచుడు అనేటువంటి ఒక అందమైన గంధర్వుడు, దేవతా గాయకుడు ఉండేవారనమాట. ఒకసారి ప్రవాదవశాత్తు ఆయన ఒక మహర్షి కాలిని తొక్కాడు. సో దానికి ఆగ్రహించినటువంటి మహర్షి క్రౌంచుడిని ఒక భారీ ఎలుకగా మారిపోమని శపించాడు. సో శాపం వల్ల క్రౌంచుడు కొండంత పరిమాణం ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షస ఎలుకగా మారి భూలోకంలో అడవులను, పంటలను నాశనం చేస్తూ, మునుల ఆశ్రమాలను కూల్చేస్తూ విపరీతమైనటువంటి భూభత్సం అయితే సృష్టించసాగాడు. అలా ఒకసారి ఆ రాక్షసి ఎలుక పరాశర మహర్షి ఆశ్రమంపై దాడి చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి బాల వినాయకుడు తన పాశాన్ని ఉపయోగించి ఆ భారీ ఎలుకను బంధించి దాని అహాన్ని అణిచివేశాడనమాట. సో తన తప్పు తెలుసుకున్నటువంటి క్రౌంచుడు వినాయకుడిని క్షమించమని వేడుకొని ఎల్లప్పుడూ ఆయన సేవలోనే ఉంటానని ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు కరుణించి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు. అయితే స్వామివారి భారీ బరువుకు ఆ ఎలుక నలిగిపోకుండా ఉండేలా తన లీలతో అనుగ్రహించాడనమాట. అలా ఆ గంధర్వుడు క్రౌంచుడుగా మారి, అండ్ అలా ఆ తర్వాత శాప విమోచనం అయిన తర్వాత అనింద్య అనే దివ్య వాహనంగా మారిపోయాడు. సో అనింద్య అంటే అర్థం కూడా ఉంది. అనింద్యుడు అంటే అది సంస్కృత పదం అనమాట, అంటే చాలా పవిత్రమైన, అందమైన అని అర్థం అనమాట. అలాగే నిందలు లేనివాడు, దోషాలు లేనివాడు, పరిపూర్ణమైనటువంటి వాడు, పవిత్రత కలిగిన వాడు అని అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఆ గంధర్వుడు తన తప్పు తెలుసుకొని వినాయకుని పాదాలను ఆశ్రయించాడో అతనిలోని లోపాలన్నీ కూడా తొలగిపోయి అతడు పవిత్రుడిగా మారిపోయాడనమాట. సో అతన్ని వినాయకుడు తన వాహనంగా స్వీకరించిన తక్షణం అతని దోషాలన్నీ తొలగిపోయాయి. సో అలాగే మనం కూడా, అంటే మనం తెలిసి కొన్ని తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తుంటాం కదా. సో అలాంటప్పుడు వినాయకుడిని శరణు వేడితే ఆ స్వామి అనుగ్రహంతో మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం కూడా అలాగే పవిత్రంగా మారిపోతాం అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తూ ఈ ఎలుక గురించి చెప్పుకుంటారు పురాణాల ప్రకారం.

మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉందన్నమాట. మరి గణేశుణ్ణి ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, అయితే మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో కనిపిస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కొంచెం టఫే కానీ తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుందని కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నా అనమాట. సో మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను, గణేశుడిని ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో మనకి కనిపిస్తుంది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

సింహపురి ఎఫ్ఎం కేంద్రం వింటున్న శ్రోతలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో లంబోదరుడు గురించి వింటూ పసందైన తెలుగు సినీ గీతాలు వింటారు.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, 8 వసంతాలు చిత్రం నుంచి.

ఎనిమిది వసంతాలు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. గానం హేషబ్ అబ్దుల్ వాహబ్, ఆవని మల్హర్ రచన, వనమాలి. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7. బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం పెద్ద చిత్రం నుంచి.

0: cleanser for body. You may also consider liquid scented cleanser designed for head to toe use, including the face, body, hair and scalp. It may offer one convenient cleansing option for different areas. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently or whenever skin feels dry or itchy. Right skin care under doctor's guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general educational purposes only and not a substitute for medical advice. Please consult your doctor for individual treatment.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. మీరు తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి పాట విందాం, బాయ్స్ చిత్రం నుంచి.

0: బాయ్స్ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. గానం కార్తీక్, కేఎస్ చిత్ర, సంగీతం ఏఎం రత్నం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్. చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు 7 బైజీ బృందావనం కాలనీ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.

0: సెవెన్ మేజీ బృందావన్ కాలనీ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. చిత్రసీమలో పసందైన సరికొత్త సినీ గీతాలు వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుజిత. సమయం 3:30.
1: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. Rupa A. Niva Hospital, Nellore.
2: మైసెల్ఫ్ డాక్టర్ రూప, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ నివా హాస్పిటల్ నెల్లూరు. ఈ మధ్య మా రెగ్యులర్ ఓపీస్ లో పిల్లల్ని డ్రై స్కిన్ తో, అంటే స్కిన్ బాగా పొడి పొడిగా అయిపోయి రఫ్ గా అయిపోయి ర్యాషెస్ తో రెగ్యులర్ గా తీసుకొస్తా ఉంటారు. దానిని ఎగ్జిమా అంటారు. ఎగ్జిమా ఇస్ ఎ కామన్ స్కిన్ కండిషన్ అండ్ ఇట్ మే స్టార్ట్ అట్ ఎనీ ఏజ్, బట్ ఇట్ ఆఫెన్ స్టార్ట్స్ అట్ చైల్డ్హుడ్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అప్ టు 1 in 5 చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ బై ఎగ్జిమా ఎట్ సమ్ పాయింట్. ద కామన్ సిమ్టమ్స్ ఆర్ రెడ్ డ్రై ఇచి స్కిన్ దట్ కెన్ డిస్టర్బ్ స్లీప్ అండ్ డైలీ లైఫ్ అండ్ ఈస్ లింక్డ్ టు ఆస్థమా ఆర్ ఎలర్జీ టు డస్ట్ అండ్ పాలెన్స్, బట్ ఇట్ ఈస్ not contagious. There is no cure it. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear it by their teens with proper care. Many of these people continue to have dry skin and will further benefit from

0: life long avoidance of irritants such as soaps and detergents. For everyday cleansing, consider a pH neutral soap free liquid scented cleanser for body. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently. Right skincare under doctor guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general educational purpose only and not a substitute for medical advice.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7. నేను మీ మేరీ సుచిత. తెలుగు చిత్రసీమలో పసందైన సినీ గీతాలు ఈనాటి మన చిత్రసీమ కార్యక్రమంలో వింటారు. ఇప్పుడు ఆచార్య చిత్రంలోని ఒక మంచి పాట విందాం. గానం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా.

బిడ్డా అంత లేదు, చప్పుడు చాలా గట్టిగా చేయి.

అపరిచితుడు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, ఈ చిత్రం కోసం గానం కునాల్, వసుంధర, రచన భువనచంద్ర. మనం భువనచంద్ర గారు

0: రచనల్లోని పాటలు ఎన్ని విన్నా అసలు మయమర్చిపోతాం అనుకోండి. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైనటువంటి, ప్రజాదరణ పొందినటువంటి హిట్ పాటలను రచించి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి భువన చంద్ర గారు. వీరి రచనలో అపరిచితుడు చిత్రం కోసం బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, వింటూనే ఉండండి 102.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు వినండి.
1: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. Suman, pediatrician, Nellore.
2: Atopic eczema is a common skin condition and may start at any age, but the onset is often in childhood. It is estimated that up to 1 in 5 children will be affected by eczema at some point. It causes red, dry, itchy skin that can disturb sleep and daily life. It often runs in families and is linked to asthma or allergy to dust and pollens. But it is not contagious. There is no cure yet, but there are many ways of controlling it. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear of it by their teens with proper care. Many of these people continue to have dry skin and will therefore benefit from lifelong avoidance of irritants such as soaps and detergents. Daily gentle skincare matters. Bathe once a day in lukewarm water. Skip harsh soaps. For everyday cleansing, consider a pH neutral soap-free liquid scent cleanser for body. You may also consider liquid scent cleanser designed for head to toe use, including the face, body, hair and scalp. It may offer one convenient cleansing option for different areas. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently or whenever skin feels dry or itchy. Right skin care under doctor's guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general educational purpose only and not a substitute for medical advice.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: కొన్ని పాటలు వింటుంటే మనసును హత్తుకుంటాయి, అలాగే కొన్ని వింటుంటే మయమర్చిపోతాం. కొన్ని పాటలు వింటుంటే కొన్ని తీయనైన మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అటువంటి అద్భుతమైన జ్ఞాపకాలను నెమరవేసుకునేటువంటి పాట ఇప్పుడు విందాం. ఈ పాట గురించి వింటూ ఉంటే ప్రేమ ఎంత స్వచ్ఛమైంది, నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించాడు రచయిత. అద్భుతమైనటువంటి పాట గుణ చిత్రం నుంచి ఇప్పుడు వింటారు. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై. నేను మీ మేరీ సుచిత. విందామా మరి?
4: రాయి.
5: ఏం రాయాలి?
4: లెటర్.
5: ఎవరికి?
4: నీకు.
5: నాకా?
4: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
5: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
4: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
5: ఐ లైక్ ఇట్. చెప్పు.
4: నా ప్రియ, ప్రేమతో నీకు
5: నీకు
4: నేను రాసే
5: ఉత్తరం
4: ఉత్తరం లేచొచ్చా లేక కాదు ఉత్తరమే అని రాయి.

0: సింది హృదయమే.
1: పాటలు మార్చురా సేవా, అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. అగ్ని కంటే స్వచ్ఛమైనదట ప్రేమ. ఇంకా గుండెల్లో గాయం ఏదైనా సరే చల్లంగా మానిపోయేదే ప్రేమట. ఎంత అద్భుతంగా రాశారు కదా గుణ ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజాగర్ గానంలో ఇళయరాజా గీతం ఇప్పుడు విన్నారు. వెంటనే ఉండండి 102.7 MHz పై చిత్రసీమ కార్యక్రమం వింటూ ఉన్నారు మన సింహపురి ఎఫ్ఎంలో. నేను మీ మేరీ సుచిత. ఇప్పుడు మరొక పాట విందాం.

0: అతడు చిత్రంలోని బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు కెఎస్ చిత్ర గారి గానంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మధురమైనటువంటి పాట అతడు చిత్రం నుంచి విన్నారు. అసలు సిరివెన్నెల పాటలో ఎన్ని అర్థాలుంటాయో. ఒక ప్రేమికుడు, ఒక శ్రామికుడు, భాషా ప్రేమికుడు కూడా ఉంటాడనమాట. మంచి సినిమాకు పాటుపడే ఒక గొప్ప శ్రామికుడు కూడా ఉంటాడు. ప్రజలందరినీ చైతన్యం చేసేటువంటి ఒక గొప్ప విప్లవకారుడు ఉంటాడు. అలాగే మనం విషాదంలో ఉన్నప్పుడు తోడుండేటువంటి ఒక మంచి మిత్రుడు కూడా ఉంటాడు. నిరాశ నిస్పృహలను పారద్రోలే స్ఫూర్తి ప్రధాత కూడా ఉంటాడు మన సిరివెన్నెలలో. అదేనండి సిరివెన్నెల గారు రాసినటువంటి పాటల్లో. మంచి మంచి పాటలు విన్నారు కదా, వింటూనే ఉండండి. 102.7 MHz పై సమయం 4 గంటలైంది. ఇప్పుడు వినండి.
1: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. Mohammad Rafi, pediatrician, Nellore.
2: Atopic eczema is a common skin condition. It may start at any age, but usually the onset is in childhood. It is estimated that up to 1 in 5 children will be affected by eczema at some point. It causes red, dry, itchy skin that can disturb sleep and daily life. It often runs in families and it is linked to asthma, allergy, but it is not contagious. There is no cure yet, but there are many ways of controlling it. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear of it by their teenage with proper skin care. Daily gentle skin care will be beneficial. Bath once a day in lukewarm water.

0: avoid hard soap. For everyday cleansing, consider a pH neutral soap. You can also consider liquid scented cleansers. It is important to apply liberal amount of moisturizer right after bathing or whenever skin feels dry or itchy. Right skin care under doctor guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general education purpose only and not a substitute for medical advice.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: వెంటనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం ఆర్యా చిత్రం నుంచి.

ఆర్య చిత్ర నుంచి ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ విన్నారు కదా, వింటూనే ఉండండి. సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు చిత్రసీమ కార్యక్రమంలో. మనం ఏ పని తలపెట్టినా కూడా వినాయకుణ్ణి పూజతోనే మొదలు పెడతాం కదా. విఘ్నేశ్వరుణ్ణి పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే హైందవులు జరుపుకునేటువంటి పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితిని 3 రోజుల నుంచి 11 రోజుల వరకు వారి వారి స్తోమతను బట్టి జరుపుకుంటూ ఉంటారు కదా. కాగా వినాయక చవితి భాద్రపద మాసంలోనే ఎందుకు వస్తుంది? అయితే మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? వినాయక చవితి ఎప్పుడు భాద్రపద మాసం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మాత్రమే జరుపుకుంటారు, ఎందుకు ఆలోచించారా? దీని వెనుకున్నటువంటి కారణాలేంటి అని తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా? తెలుసుకుందాం, వింటూనే ఉండండి. చాలామంది పాశ్చాత్య దేశాలను అనుసరిస్తూ కూడా మన సాంప్రదాయాలను, మనం పాటించే నియమాలను కొంతమంది కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకుంటే మన పూర్వీకులు పాటించే ప్రతి ఒక్క విషయం వెనుక ఏదో ఒక్క దాంట్లో కూడా సైన్స్ దాగి ఉంటుంది. ప్రస్తుతం మనం వినాయక చవితి గురించి తెలుసుకుందాం. వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చేటువంటి మొదటి చవితి రోజున జరుపుకుంటాం. ఆ రోజున మట్టితో వినాయకుని ప్రతిమను చేసుకుని అలానే పసుపు ముద్దను చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజించటం ఆనవాయితీగా వస్తుంది. అయితే పూజకి 21 రకాల ఆకులను ఉపయోగిస్తాం. పూజకు ఉపయోగించేటువంటి ప్రతి ఒక్క ఆకు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలానే ఆవిరిపైన చేసేటువంటి వంటకాలని నైవేద్యంగా సమర్పిస్తారు. దీనికి కారణం కూడా భాద్రపద మాసం అంటే ఆగస్టు మరియు సెప్టెంబర్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు జ్వరం లాంటి వ్యాధులు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. మరియు మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే వినాయకుని పూజకు ఉపయోగించేటువంటి పత్రిలో జిల్లేడు, తులసి మొదలైన ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. అలానే ఆవిరిపైన వండినటువంటి ఆహారాలు కూడా ప్రసాదంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వినాయక చవితిని ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు. వింటూనే ఉండండి 102.7 MHz పై. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, జై చిరంజీవ చిత్రం నుంచి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు విందాం.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై జై చిరంజీవ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో అద్భుతమైనటువంటి పాట విన్నారు. వీరు భక్తి పాటలు అనేక పాటలు పాడారు. వక్రతుండ మహాకాయ, అలాగే జై చిరంజీవలో ఇప్పుడు మీరు విన్న పాట, అలాగే శ్రీ గణేశ పంచరత్న మాలిక

0: అనేక పాటలను పాడి మెప్పించారు. నా మాతృభాష సంగీతం అనే నినాదంతో 16 భాషల్లో సుమారు 40,000 పాటల్ని ఆలపించి సంగీత ప్రపంచంలో శిఖరాగ్రాన్ని అధిష్ఠించిన త్రిముక్రుడు బాలుడు. స్నేహం చేసే ముందు అవతరి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. స్నేహం చేశాక మిత్రునిలో లోపాలున్నా కూడా వాటిని సరిదిద్దాలి తప్ప స్నేహాన్ని తెంచుకోకూడదు. అది దాంపత్య బంధం లాంటిది. కష్టమైనా నిష్ఠూరమైనా భరించక తప్పదు అంటూ స్నేహాన్ని నిర్వచించి తన నియోజ జీవితంలో ఆచరించి చూపిన కర్మయోగి బాలసుబ్రహ్మణ్యం గారు. అద్భుతమైనటువంటి పాట విన్నారు వీరి గానంలో. వింటూనే ఉండండి 102.7 MHz పై. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
0: మీరు వింటున్నారు 102.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు వినండి.
2: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. E. Kishore, pediatrician, Nellore.
3: Atopic eczema is a common skin condition and may start at any age. It often runs in families and is linked to the asthma or allergy to dust and pollens, but it is not a contagious. There is no cure yet, but there are many ways of controlling it. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear of it by their teens with proper care. So daily gentle skin care matters. For everyday cleansing, consider a pH neutral soap free liquid restinent cleanser for body. You may also consider liquid restinent cleanser designed for head to toe use, including the face, body, hair and scalp. It may offer one convenient cleansing option for different areas. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently or whenever skin feels dry or itchy. Right skin care under doctor's guidance can help to improve overall quality of life.
2: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general educational purposes only and not a substitute for medical advice. Please consult your doctor for individual treatment.
0: Meer vintunnaru Simhapuri FM 102.7. నేను మీ మేరీ సుజిత. కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు రామచౌకయ్య శాస్త్రి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో మిక్కీ జూమేయర్ సంగీతంలో బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. శతమానం భవతి చిత్రంలో నుంచి ఒక మంచి పాట ఎస్పి బాలు గారి గానంలో ఇప్పుడు వింటారు.

సతిమారం భవతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానేలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. అసలు ఎస్పీబీ గురించి మనం చెప్పుకోవాలంటే అసలు ఎన్ని మాటలైనా రోజులైనా సరిపోనే సరిపోవు అన్నమాట, అన్ని విషయాలుంటాయి. అయితే ఆ బాలగోపాలంలో బాలు అని ముద్దుగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గురించి మనం ఎన్నెన్ని చెప్పుకోవాలి, ఎంతని చెప్పుకోవాలి. నిజంగా కారణజన్ముడు అని అంటే బాగుంటుందేమో కదా. అయితే వీరు సినీ గాయకునిగా తనకు జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి పేర రికార్డింగ్ థియేటర్ను నెలకొల్పి హైదరాబాద్ రవీంద్రభారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత జేసుదాసుకు పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని కృతజ్ఞతను చాటినటువంటి సంస్కారి బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే సీనియర్ గాయని గాయకులకు సంగీత దర్శకులకు బాలు గారు ఇచ్చినటువంటి గౌరవం ఆయన వినమ్రతకు తార్కాణంగా నిలిచింది. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించినటువంటి ఆదర్శ పుత్రుడు అని చెప్పక తప్పదు. హరికథ భాగవతార అయినటువంటి తండ్రి సామమూర్తి కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్ఠించటమే కాకుండా ఆయన జీవిత చరిత్రను గ్రంథస్థం చేయించి ప్రచురించారు. తన సోదరి ఎస్పి శైలజ, తనయుడు చరణ్ సినీ రంగంలో గాయని గాయకులుగా వారికి తగిన స్థాయిలో తన మదనపడేవారు. అయితే పాడుతా తీయగా పాఠశాల ద్వారా ప్రతిభావంతులైనటువంటి యువ గాయని గాయకులను ప్రోత్సహించి కొందరిని వెండితెరకు కూడా పరిచయం చేసిన పెద్ద మనసుగల ఆచార్యుడు బాలసుబ్రహ్మణ్యం. వీరు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మనం విన్నాం కదా, శతమానం భవతి. ఈ చిత్రంలోని పాట విన్నాం, వెంటనే ఉండండి 102.7 MHz పై సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు మనం తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నాం, అలా సరిగిపోతూ ఉంది, సాగిపోతూ ఉంది కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం హాయ్ నాన్న చిత్రం నుంచి.

హాయ్ నాన్న, చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. మంచి మంచి పాటలు వింటూ ఉన్నారు, ఇప్పుడు వినండి

ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 4:30 అయింది. ఇప్పుడు వినండి.
1: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. Rupa A. Niva Hospital, Nellore.
2: Myself, Dr. Rupa, Consultant Pediatrician at Niva Hospital, Nellore. ఈ మధ్య మా రెగ్యులర్ ఓపీస్ లో పిల్లల్ని డ్రై స్కిన్ తో, అంటే స్కిన్ బాగా పొడి పొడిగా అయిపోయి రఫ్ గా అయిపోయి ర్యాషెస్ తో రెగ్యులర్ గా తీసుకొస్తా ఉంటారు. దానిని ఎగ్జిమా అంటారు. ఎగ్జిమా ఇస్ ఎ కామన్ స్కిన్ కండిషన్ అండ్ ఇట్ మే స్టార్ట్ ఎట్ ఎనీ ఏజ్ బట్ ఇట్ ఆఫెన్ స్టార్ట్స్ ఎట్ చైల్డ్హుడ్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అప్ టు 1 in 5 చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ బై ఎగ్జిమా ఎట్ సమ్ పాయింట్. ద కామన్ సిమ్టమ్స్ ఆర్ రెడ్ డ్రై ఇచి స్కిన్ దట్ కెన్ డిస్టర్బ్ స్లీప్ అండ్ డైలీ లైఫ్ అండ్ ఈస్ లింక్డ్ టు ఆస్థమా ఆర్ ఎలర్జీ టు డస్ట్ అండ్ పాలెన్స్ బట్ ఇట్ ఈస్ not contagious. There is no cure at. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear it by their teens with proper care. Many of these people continue to have dry skin and will further benefit from lifelong avoidance of irritants such as soaps and detergents. For everyday cleansing, consider a pH neutral soap free liquid scented cleanser for body. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently. Right skin care under doctor guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general education purpose only and not a substitute for medical advice.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి

0: ఆకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. శివాజీ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో నెల్లూరు ట్రంక్ రోడ్ గాంధీబొమ్మ శివాజీ సెంటర్ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం వద్ద వినాయక చవితి ఉత్సవాలకు అనేక మంది హాజరయ్యారు. దేవుణ్ణి దర్శనం కూడా చేసుకున్నారు. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తదితరులు, అలాగే భక్తులు తండోపతండాలుగా వచ్చి గణనాథుని దర్శించుకుని పునీతులయ్యారు. ఈరోజు అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక కోడళ్లలో గణనాథులను వెలిశారు. వివిధ రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. అలాగే ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా విరివిగా భక్తులు పాల్గొన్నారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై సోభేట్ సాంగ్స్ వింటూ ఉన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో అలా సరదాగా సాగిపోతూ ఉంది కదా. అయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి పండుగ విశిష్టత తెలుసు. అయితే పండుగలో వాడేటువంటి అతి ముఖ్యమైనటువంటి 21 రకాల పత్రాలని ఉపయోగిస్తారు కదా ఈరోజు. అయితే ఈ పత్రాలని విశేషంగా ఎందుకు ఉపయోగిస్తారు? ఇవి కేవలం పూజకేనా? వీటి వెనుక ఉన్నటువంటి ఆయుర్వేద మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఏమని చెప్తున్నాయి? అసలు ఎందుకు వాడాలి ఇవి తెలుసుకుందాం. వెంటనే ఉండండి, నేను మీ మేరీ సుచిత. వినాయకుడికి ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు, వాటి పేర్లు మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యమైన పత్రాలు: మాచిపత్రం, బృహస్పతి పత్రం, బిల్వపత్రం, దుర్వాపత్రం, దత్తూర పత్రం, అలాగే బదరీపత్రం, అపామార్గ పత్రం, చూతపత్రం, కనవీర పత్రం, అర్కపత్రం, సెమీపత్రం, అలాగే ఇతర ముఖ్యమైనటువంటి పత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం, సింధువార పత్రం, తులసి పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, గండాలి పత్రం. ఈ పత్రాలన్నీ కూడా వినాయకుడికి ఇష్టమైనవి. అలాగే ఈ పత్రాలని కేవలం పూజలకే కాదండోయ్, వీటిని వినాయక చవితి నాడు ఖచ్చితంగా వినియోగిస్తారు. ఎందుకు అంటే ఒక ఆయుర్వేద మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి ఈ పత్రాలని ఈ వినాయక చవితి నాడు ఉపయోగిస్తారన్నమాట. ముఖ్యంగా మనం మొదటగా మాచిపత్రం, అంటే మాచిపత్రి ధవనం అంటారు ఈ ఆకుల గురించి వివిధ అనేక ప్రాంతాల్లో వాళ్ళు, దీని గురించి తెలుసుకుందాం. ఇది మంచి సువాసనిస్తుంది, అలాగే దీని రసం చర్మరోగాల్ని, అలర్జీల్ని నయం చేయటానికి సహాయపడుతుంది. అలాగే రెండవదిగా మనం బృహదీపత్రం, వాకుడు ఆకు అంటారు దీన్ని. ఇది శ్వాసకోశ సమస్యలు, దగ్గు మరియు ఉబ్బసం, ఆస్తమా నివారణకు ఈ ఆకు రసం చాలా బాగా పనికొస్తుంది. అంతేకాకుండా మరొక పత్రం బిల్వపత్రం అంటారు. మారేడు ఆకు లేందే పూజ జరగనే జరగదు, సరిగ్గా జరగలేదంటారు కదా. పరమశివునితో పాటు వినాయకుడికి కూడా ఇది చాలా ఇష్టమైన పత్రం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, షుగర్ని నియంత్రించడానికి, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అనేక పత్రాల గురించి, వాటి యొక్క ఆరోగ్య విశిష్టతల గురించి మనం తెలుసుకుందాం. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుజిత. అయితే మనం ఈ సైన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు కదా దీని గురించి. అయితే ఇవి మాత్రమే కాదు, బిల్వపత్రం, దుర్వాపత్రం, దత్తూర పత్రం, అలాగే బదరీపత్రం, అంటే ఏం తెలుసా, రేగు ఆకు. రేగు ఆకుతో ఏం ఉన్నాయి, వైద్యం ఏముంది అని అనుకుంటున్నారా? నేను చెప్తాక తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుజిత. మన చిత్రసీమ తెలుగు సినీ కార్యక్రమంలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్తో అలా సాగిపోతూ ఉంది కదా. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు. సమయం 4:45 అయింది.
1: On the occasion of World Atopic Eczema Day, let's listen to an important message from Dr. Suman, pediatrician, Nellore.
2: Atopic eczema is a common skin condition and may start at any age, but the onset is often in childhood. It is estimated that up to 1 in 5 children will be affected by eczema at some point. It causes red, dry, itchy skin that can disturb sleep and daily life. It often runs in families and is linked to asthma or allergy to dust and pollens. But it is not contagious. There is no cure yet, but there are many ways of controlling it. Most children affected by atopic eczema will see improvement as they get older, with 60% clear of it by their teens with proper care. Many of these people continue to have dry skin and will therefore benefit from lifelong avoidance of irritants such as soaps and detergents. Daily gentle skin care matters. Bathe once a day in lukewarm water. Skip harsh soaps. For everyday cleansing, consider a pH neutral soap free liquid scent cleanser for body. You may also consider liquid scent cleanser designed for head to toe use, including the face, body, hair and scalp. It may offer one convenient cleansing option for different areas. It is important to apply liberal amount of moisturizer right after bathing and reapply frequently or whenever skin feels dry or itchy. Right skin care under doctor's guidance can help to improve overall quality of life.
1: This initiative is from the makers of Teddy Bar Ceramax, issued in public interest by Torrent Pharmaceuticals Limited. This content is for general education purpose only and not a substitute for medical advice.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుచిత. అయితే మనం వినాయకుడికి ఇష్టమైనటువంటి పత్రాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. వీటి వెనుక మనం ఆనవాయితీగా వాడడమే కాదు, ఎన్నో అద్భుతమైనటువంటి వైద్య ప్రయోజనాలు కలిగినటువంటి ఈ పత్రాల గురించి మనం తెలుసుకుందాం. అయితే మనం ఇప్పటివరకు బృహతి పత్రం, మాచి పత్రం, బిల్వ పత్రం గురించి తెలుసుకున్నాం కదా. అయితే దూర్వా పత్రం గురించి ఎంతమందికి తెలుసు? అదేనండి, పొలాల మీద ఉంటుంది కదా గరిక. గరికలు ఖచ్చితంగా వినాయక చవితి నాడు ఉపయోగిస్తారు. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది కూడా ఇది. ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది, నిరోధక శక్తిని పెంచుతుంది, మరియు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఇకపోతే దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తాకు ప్రతి ఊర్లో పిచ్చి పిచ్చిగా మొలుస్తూ ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడానికి మరియు చర్మ వ్యాధుల నివారణకు ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు. ఇకపోతే బదరీ పత్రం అంటే రేగు ఆకు. రేగు ఆకు చర్మ సౌందర్యానికి, జుట్టు రాలడం తగ్గటానికి, అలాగే జీర్ణ సంబంధ సమస్యలకు కూడా మేలు చేస్తుంది. ఇకపోతే ఉత్తరేణి ఆకు అంటే అపామార్గ పత్రం అంటారు దీన్ని. దంత సమస్యలను దూరం చేయటానికి ఉత్తరేణి పుల్లలతో పళ్ళు తోముకుంటూ ఉంటారు. ఇది కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇకపోతే మామిడాకు, ప్రతి శుభకార్యాల్లో ఈ ఆకులు లేనిదే గడవదన్నమాట. అంటే చూతపత్రం అంటారు దీన్ని. శుభకార్యాల్లో తోరణాలుగా కడతారు. ఇది గాలిని శుద్ధి చేస్తుంది, నోటి దుర్వాసనను, చిగుళ్ళ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇకపోతే గన్నేరాకు, ఇంకా గన్నేరాకు గురించి తెలుసుకోవాలంటే దీన్ని కనవీర పత్రం అంటారు. ఇది బాహ్య పూతగా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్, అలాగే పుండ్లను తగ్గించడానికి పనికొస్తుంది. ఇంకా జిల్లేడాకు, జిల్లేడ చెట్లు ఏ ఊర్లో అయినా ఏ వీధిలో అయినా ఇబ్బడి ముప్పడిగా పడి మొలుస్తూ ఉంటాయి కదా, జిల్లేడాకును కూడా సమర్పిస్తారు. జిల్లేడి పాలు మరియు ఆకులు కీళ్ల నొప్పులు, మడమ నొప్పులు మరియు చర్మ వ్యాధుల నివారణకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇకపోతే వినాయకుడికి ఇష్టమైన ఆకుల్లో జమ్మి ఆకు అంటే సమీపత్రం. ఇది కూడా చాలా ప్రీతిపాత్రం అయిందనమాట. ఇది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? ఇది కఫం, పిత్త దోషాలను హరిస్తుంది, అలాగే శ్వాసకోశ ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఈ పత్రాలన్నిటికీ ఒక్కో పత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇంకా ముఖ్యమైన పత్రాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. నేను మీ మేరీ సుచిత, వెంటనే ఉండండి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం ఛాంపియన్ చిత్రం నుంచి.

వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. అయితే మనం వినాయకుడికి ప్రీతిపాత్రమైనటువంటి పత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇంకా కొన్ని ముఖ్యమైన పత్రాలున్నాయి. అవి విష్ణుక్రాంత పత్రం, దాడిమి పత్రం, అలాగే సింధువార పత్రం, తులసి పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, మరువం అందరికీ ఇష్టమైందే కదా, గండాలి పత్రం. అంటే వీటిలో మొదటగా విష్ణుక్రాంత పత్రం గురించి తెలుసుకుంటే జ్వరాన్ని తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ఇకపోతే దానిమ్మ ఆకుని దాడిమి పత్రం అంటారు. ఇది అజీర్తి, విరేచనాలు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వావిలాకు, ఎంతమందికి తెలుసు వావిలాకు? పొలాల్లో ఉన్నటువంటి, పొలాల దగ్గర తిరిగేటువంటి పల్లెటూరి వాసులందరికీ పరిచయమే వావిలాకు. దీన్నే సింధువార పత్రం అంటారు. ఇది వాత నొప్పులు, ఒంటి నొప్పుల నివారణకు దీనిని నీటిలో వేసి స్నానం చేస్తే నొప్పులన్నీ మఠుమాయం అంటారు. ఇలా కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ ఆకును కూడా ఉపయోగిస్తారు. అలాగే తులసి పత్రం, వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి తులసి పూజ చేస్తారు. ఇంకా ఇది సర్వరోగ నివారిణి, రోగ నిరోధక శక్తిని అద్భుతంగా కూడా పెంచుతుంది తులసి పత్రం. ఇకపోతే దేవదారు పత్రం చర్మ రోగాలు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరువక పత్రం అంటే మరువం, మానసిక ఒత్తిడిని తగ్గించి మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది, మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇకపోతే చివరిగా గండాలి పత్రం అంటే లతాదూర్వ అంటారు దీన్ని. ఇది రక్తహీనత, చర్మ సమస్యలకు చాలా మంచిది. ఇకపోతే వర్షాకాలంలో వచ్చే రకరకాల వ్యాధుల నుంచి రక్షణ పొందటానికి ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చటం మరియు వీటిని తాకటం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనేది ఈ పూజ వెనుక ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యం. అయితే అన్నమాట ఇన్ని పత్రాలని వినాయక పూజలో ఉపయోగిస్తారు. ఆ గాలి తగిలినా చాలు అని అనుకుంటారన్నమాట. అందువల్లనే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక సైన్స్ కూడా ఉంది అని చాటి చెప్పేటువంటి ఇటువంటి పత్రాల గురించి మనం తెలుసుకున్నాం. వెంటనే ఉండండి.

విక్రాంత్ రుణ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 5:15 అయింది. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తొలి అడుగు శీర్షికన కార్యక్రమాన్ని వింటూ సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు పసందైన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక సమాచారం అనంతరం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వాట్సప్ కార్యక్రమంలో వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలీ వింటారు. మరింతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. అనంతరం 7:00

ప్రసార విశేషాలు వింటారు. అనంతరం 7:17 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు, వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు, అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలు ముగింపు. మీరు ఇంతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి.

0: సమయం 5:05 ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ విందామా? నేను రౌడీనే ఈ చిత్రం కోసం రంజిత్ గానంలో ఒక మంచి పాట చంద్రబోస్ గారి రచనలో.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై. వింటూనే ఉన్నాం సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. నేను మీ మేరీ సుచిత. ఈనాటి మన వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి సోమవారం సాయంత్రం మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం మన భారతదేశంలో వివిధ రంగాల్లో రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఒక గొప్ప మహిళ గురించి తెలుసుకుందాం. అయితే వీళ్ళు సాధారణమైన వ్యక్తులైతే కాదండోయ్, ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళ, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళగా, అలాగే సాహసయాత్రకు శ్రీకారం చుట్టినటువంటి, అలాగే గుర్తింపు పొందినటువంటి ఒక గొప్ప మహిళ బచేంద్రిపాల్. ఈమె యొక్క జీవిత విశేషాల గురించి ఈనాటి మన తొలి అడుగు శీర్షికన తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. నేను మీ మేది సుచిత. అయితే చాలామందికి వెళ్ళాలి, చేయాలి, ఎంతవరకు అంటే కొన్ని శిఖరాల వరకే వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిగా మన భారతదేశం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మహిళ

బచేంద్రిపాల్. బచేంద్రిపాల్ గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలప్పుడు భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి బచేంద్రిపాల్ గారికి గౌరవించింది. అందులో మొత్తం 112 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 112 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కొందరికి ఆ పురస్కారాలని అందించారు. ప్రముఖ పర్వతారోహకురాలు బచేంద్రిపాల్కు దేశ 3వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మభూషణ్ను ప్రకటించి గౌరవించారు. అప్పుడు నన్ను పద్మభూషణ్ అవార్డు వరించింది అని తెలియగానే చాలా షాక్ అయ్యాను, అవార్డు వచ్చిందని ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాను, నాకు గుర్తింపు ఇచ్చినటువంటి ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు అని చెప్పుకొచ్చారు. నేను ఇప్పటికీ ఏ అవార్డు కోసం నా పేరును దరఖాస్తు చేసుకోలేదు, కానీ ఈ అత్యున్నత అవార్డును నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని తెలియచెప్పారు బచేంద్రిపాల్ గారు. వీరి సాహస జీవితం ఎలా సాగింది, వీరి చిన్ననాటి వీరి బాల్యం ఎలా గడిచింది, అత్యున్నత శిఖరాన్ని అధిరోహించటానికి వీరికి ఎవరెవరు తోడ్పడ్డారు, వీరి యొక్క ముఖ్య జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎంలో నేను మేరీ సుచిత. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇరుముడి చిత్రం నుంచి ఒక మంచి పాట.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వెంటనే ఉండండి, మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం. నేను మేరీ సుజిత. తొలి అడుగు శీర్షికన భారతదేశపు మొట్టమొదటి పర్వతారోహకురాలు బచేంద్రిపాల్ గారి జీవిత విశేషాలను మీరు వింటూ ఉన్నారు. అయితే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. శారీరకంగా దృఢంగా ఉండేటువంటి పురుషులే ఆ శిఖరాన్ని ఎక్కడానికి ఉప్పు తిప్పలు పడతారు. అందులోనూ ఇప్పటికీ స్త్రీలు బయటకు రావటానికి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కదా, వారి పట్ల సమాజంలో చిన్నచూపు. అటువంటి పరిస్థితుల్లో కూడా తాను బచేంద్రిపాల్ ఎవరెస్ట్ ఎక్కి తీరాలన్న కలను నిజం చేసుకోవటమే కాకుండా భారతీయ మహిళల యొక్క ఆత్మవిశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో రుజువు చేసి చూపించారు. బచేంద్రిపాల్ గారు సరిగ్గా 1984 May 23 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇంకో విషయం ఏంటంటే, ఆమె పుట్టినరోజుకు సరిగ్గా ఒక్కరోజు ముందు తన కలను సాకారం చేసుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ, ప్రపంచంలో 5వ మహిళ బచేంద్రిపాల్ గారు. వీరు May 24 1954 భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని గర్వాల్ జిల్లాలో నకురి అనే గ్రామంలో జన్మించారు. తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆయన తన గోధుమలు, బియ్యం, ఇతర వస్తువులను టిబెట్కు తీసుకువెళ్లి అమ్ముకుంటూ ఉండేవాళ్లు. బచేంద్రిపాల్ చిన్నప్పటి నుంచి కూడా క్రీడలతో పాటు విద్యలో కూడా చాలా చురుగ్గా ఉండేవాళ్లు, ముందుండేవాళ్లు. బచేంద్రి పాఠశాల పిక్నిక్ సందర్భంగా సుమారు 13,000 ఎత్తు వరకు ఎక్కారు. అక్కడ వరకు చేరుకున్న తర్వాత అక్కడ శిఖరం నుంచి వాతావరణం కొంచెం చెడుగా మారడంతో బచేంద్రి గారు కొండపైనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. దీంతో ఆమెను పర్వతారోహకురాలిగా చూడటానికి ఆమె కుటుంబం అయితే ఇష్టపడలేదు. కానీ బచేంద్రి పట్టుబట్టం వల్ల చేసేదేమీ లేక ఆమెను నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్వతారోహణలో చేర్పించారు. 1984 ఎవరెస్ట్ అధిరోహించడానికి భారతదేశం ఒక యాత్రా బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అప్పుడు జట్టుకు ఎవరెస్ట్ 84 అని పేరు కూడా పెట్టారు. బచేంద్రిపాల్ కాకుండా ఈ జట్టులో 11 పురుషులు మరియు 5 మహిళలు కూడా ఉన్నారు. మే నెల ప్రారంభంలో జట్టు తన కార్యకలాపాలను ప్రారంభించేసింది. ప్రమాదకరమైన వాతావరణం, నిటారుగా ఎక్కడం అన్నమాట. అంతేకాకుండా తుఫానుల నేపథ్యంలో బచేంద్రి ఎన్నో కష్టాలు కోర్చుకుని

ఆర్టీసీ జిల్లాకు చెందినటువంటి నాకురి గ్రామంలో పుట్టారు. అయితే 1984 బచేంద్రి 22న 1984లో ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి అంగ్ దార్జే అనే షెర్పాతో పాటు ఉన్న 11 మంది ఎవరెస్ట్ పర్వతారోహకుల టీంతో కలిశారు. అక్కడి వరకు చేరుకున్న టీంలో బచేంద్రి ఒక్కరే మహిళ అన్నమాట. అలా బచేంద్రి గారు స్త్రీ ఒక్కరైనా కూడా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇకపోతే 1984 మే 23న 1984 మధ్యాహ్నం సరిగ్గా 1:07 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు, చరిత్ర సృష్టించారు. అలాగే 2013లో బచేంద్రపాల్ ప్రేమ్లత అగర్వాల్తో పాటు మౌంట్ సహా ఏఎస్ క్లైంబర్స్ బృందం ఉత్తరకాశీకి చేరుకుని 2013 సంవత్సరంలో ఉత్తర భారత వరదల్లో నాశనమైనటువంటి హిమాలయాల యొక్క ఎత్తైన గ్రామాల్లో సహాయక చర్యలను చేపట్టారు. అంతేనా, 2013లో సాహస క్రీడలు, దేశంలో మహిళల అభ్యున్నతి కోసం ఆమె వ్యక్తిగతంగా చేసిన కృషికి గాను జూన్ 18, 2013లో గ్వాలియర్లో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ 2013-14 మొదటి అవార్డు బచేంద్రి పాల్కిచ్చారు. అలాగే 2019లో భారతదేశ 3వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆమెకు 2019లో ఇచ్చి గౌరవంగా సత్కరించింది. బచేంద్రి పాల్ నిజంగా మహిళలకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళ అని చెప్పక తప్పక. ఇది దేశ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త చరిత్ర. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైనటువంటి ఎవరెస్ట్ను అధిరోహించారు. అయితే శారీరకంగా దృఢంగా ఉండే పురుషులే ఆ శిఖరాన్ని ఎక్కడానికి అష్ట కష్టాలు పడతారు. అందులోనూ ఒక మహిళ అయ్యుండి ఎవరెస్ట్ని అధిరోహించి దేశంలోనే మొట్టమొదటి తొలి మహిళగా నిలిచారు బచేంద్రి పాల్ గారు. ఇటువంటి మహిళలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపోవాలి అని మనస్ఫూర్తిగా మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కోరుకుంటుంది. మీరింతవరకు తొలి మహిళ శీర్షికన బచేంద్రి పాల్ జీవిత విశేషాలను విన్నారు.

ఇంతటితో ఈనాటి వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాలు మరియు సంక్షేమ పథకాల గురించి వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కుమారి వై దేవసేనా.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని సినీ గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఇప్పుడైతే మనం ఒక విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. ఇందులో భాగంగా నర్సింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలని కలలు కంటున్న విద్యార్థులకు ఒక మంచి అప్డేట్. 4 ఏళ్ల పాటు బిఎస్సి నర్సింగ్ కోర్సులో కన్వీనియర్ కోటా సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఎలిజిబిలిటీ

ఉన్న విద్యార్థులు ఇక ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీ వరకు అప్లై చేయడానికి గడువు ఉంటుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు 2500 రూపాయలను అప్లికేషన్ ఫీజుగా ఉంచారు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 2000 రూపాయలను దరఖాస్తు ఫీజుగా కేటాయించారు. అయితే నర్సింగ్ రంగంలో బీఎస్సీ చేయాలి అనుకున్న వారందరూ మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9000780707. ఫోన్ నెంబర్ మరొక్కసారి 9000780707. మరొక ఫోన్ నెంబర్ 8008250842. ఫోన్ నెంబర్ మరొక్కసారి 8008250842. కార్యక్రమంలో మరొక అవకాశాన్ని గురించి తెలుసుకుందాం. బిట్స్ పిలానీ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ పోస్టుకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది, కానీ ఆపర్చునిటీ మాత్రం చాలా వాల్యుబుల్. సెలక్షన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. జేఆర్ఎఫ్ కోర్సు అప్లై చేయడానికి ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేయడానికి గడువు ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులు మంత్లీ స్టైఫండ్ కింద 20,000 నుంచి 37,000 వరకు మంత్లీ స్టైఫండ్ను పొందవచ్చు. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేయండి. యువతరంగం కార్యక్రమంలో మరికొంత న్యూస్ అలాగే ఎడ్యుకేషన్ అప్డేట్స్ వినే ముందు దేవదాస్ ఈ చిత్రం నుంచి మంచి పాటను వింటారు. పాడినవారు అనురాగ్ కులకర్ణి, శ్రీకృష్ణ.

శ్రోతలు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 కార్యక్రమంలో విద్యార్థుల కోసం మరొక ఎడ్యుకేషన్ న్యూస్. డిఫార్మసీలో ప్రవేశాలకు ఏకంగా 2643 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2026 ప్రవేశాల కౌన్సిలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా 891 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో 622 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 577 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ని పూర్తి చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే, రాష్ట్రంలో 51 కళాశాలల్లో 3209 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 566 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే ఇంకా 2643 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నమాట. అందుకే డిఫార్మసీ చదవాలి అనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు దగ్గరలోని కళాశాలలు ప్రవేశాల వివరాలను తెలుసుకొని సమయానికి అప్లై చేసుకోండి. అలాగే మరొక న్యూస్లో ఉద్యోగ నోటిఫికేషన్ని గురించి విందాం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఆర్సిటీసీ సౌత్ జోన్లో కన్సల్టెంట్ పోస్టుకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ఒక పోస్టు మాత్రమే ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన వారు బోర్డు నుంచి 10th లేదా డిగ్రీ పాస్ అవ్వడం ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులకు గరిష్టంగా 64 సంవత్సరాలు ఉన్నవారు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఫామ్స్ పంపాల్సిన ఈమెయిల్ eamhrsouthzone@irctc.com. ఈమెయిల్ మరొక్కసారి eamhrsouthzone@irctc.com. దరఖాస్తులను ఈ నెల

పన్నెండవ తేదీ వరకు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు వెంటనే అధికారిక వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ irctc.com. వెబ్సైట్ మరొక్కసారి irctc.com. కార్యక్రమంలో మరికొంత న్యూస్ని వినే ముందు మస్కా ఈ చిత్రం నుంచి పాటను విందాం. ఈ పాట పాడినవారు చక్రి, రచన కందికొండ, సంగీతం చక్రి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 యువత రంగం కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: కార్యక్రమంలో ఇప్పుడైతే జాబ్ న్యూస్ ని విందాం. ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఐపీఏ కాంట్రాక్ట్ బేసిస్ మీద కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇందులో మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు 2, కన్సల్టెంట్ పోస్టులు 3. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైం మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు, కనీసం 5 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. అలాగే వీరి యొక్క వయస్సు 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఇంకా ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ ద్వారా కాదు, ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసి ఫిల్ చేసిన తర్వాత అడ్రస్కు పంపించాలి. దరఖాస్తులను లేదా అప్లికేషన్స్ను పంపాల్సిన అడ్రస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, 1st ఫ్లోర్, సౌత్ టవర్, NBCC ప్లేస్, భీష్మ పితామహ మార్క్, లోధీ రోడ్, న్యూఢిల్లీ. పిన్కోడ్ 110003. అడ్రస్ లేదా చిరునామా మరొక్కసారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, 1st ఫ్లోర్, సౌత్ టవర్, NBCC ప్లేస్, భీష్మ పితామహ మార్క్, లోధీ రోడ్, న్యూఢిల్లీ. పిన్కోడ్ 110003. ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://ipa.org.in/. ఈ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను పంపవచ్చు. వెబ్సైట్ను విజిట్ చేసి పూర్తి వివరాలను చూడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 యువత రంగం కార్యక్రమంలో. ఇప్పుడైతే జైత్ర ఈ చిత్రం నుంచి పాటను విందాం. ఈ పాట పాడినవారు రేలారే రేలా గోపాల్.

యువతరంగం కార్యక్రమంలో చివరిగా మరొక జాబ్ నోటిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటి గౌహతిలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో PhD చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు. రాత పరీక్ష, ప్రజెంటేషన్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే క్యాండిడేట్స్ని ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయడానికి చివరి తేదీ 18th. అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఐఐటి గౌహతిలోని కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ iitagartala.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి iitagartala.ac.in/. కార్యక్రమంలో చివరిగా ఇప్పుడైతే సైనికుడు ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు కార్తీక్.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు సింహపురి FM 102.7.

సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: creating uncertainty and affecting the wider region. It warned that any further delay in meaningful dialogue could deepen public frustration, mistrust and instability. Union Home Minister Amit Shah today said that India's culture and literature are like a lotus, with each regional language representing one of its petals. He said if even one petal is lost, the beauty of the entire lotus diminishes. He stressed that Hindi should play a central role while ensuring due respect and dignity to all regional languages. Mr. Shah was speaking after inaugurating the two-day Hindi Divas 2026 and the sixth Akhil Bharatiya Rajbhasha Sammelan at Navi Mumbai. He said though India has many languages and dialects, the Indian sentiment and the voice of the nation must remain one. Prime Minister Narendra Modi will inaugurate the fifth edition of the Semicon India 2026 at Yashobhoomi in New Delhi on Wednesday. It will bring together over 600 exhibitors, 300 international companies and delegations from more than 40 countries. The exhibition will feature 6 country pavilions and 12 state government pavilions along with a dedicated startup pavilion. The festival of Ganesh Chaturthi has been celebrated today across the country with great devotion. The day marks the birth of Lord Ganesh, who is a symbol of wisdom, prosperity and good fortune. Also known as Vinayak Chaturthi or Ganesh Utsav, the day marks the beginning of 10-day-long festivities during which people place clay idols of Lord Ganesh at their homes and worship them. The India Meteorological Department, IMD, has issued an orange color warning for very heavy rainfall over Gujarat for the day. Heavy rainfall is also expected over Haryana, Chandigarh, Punjab, East Rajasthan, Odisha and Bihar till tomorrow. Similar weather conditions are expected of Arunachal Pradesh, Assam and Meghalaya during the next 2 days. The Met Department said that thunderstorms and lightning conditions will continue over Uttarakhand, Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal, Kerala and Mahe till tomorrow. Meanwhile, in Delhi, the weather agency has forecast very light to light rainfall for this evening. Germany's Alexander Zverev has won the men's singles title of the US Open tennis, beating American Ben Shelton 6-3, 7-6, 5-7, 6-2 in New York last night. This marks Alexander Zverev's second major title of 2026 following his French Open victory in June. And that is the end of this news bulletin.
1: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సికేవైసీ అంటే
2: బ్యాంక్ మీ కేవైసీ రికార్డ్ వివరాలను సికేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సికేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: వా, ఆర్బీఐ అంటుంది.
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
4: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
3: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా

0: జిల్లాలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇళ్లలోనూ మండపాలలోనూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్టు చేశారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియడం భారత్కు గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, ప్రపంచ జీడిపిలో 40% వాటా కలిగిన బ్రిక్స్ కూటమికి ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను ఐక్యతను నేర్పించడంతో పాటు సమిష్టి తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఆనందంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధి పునర్నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 767 ఆలయాలకు 908 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ
1: శ్రీవాణి ఆలయాలు 175 నియోజకవర్గాల్లో ఏ వెనకబడిన ప్రాంతాల్లో ఆలయాలు లేవో అక్కడంతా కూడా శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలి. 5,000 భజన మందిరాలకు ఇప్పటికే 1,788 భజన మందిరాలకు 609 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 2027 జూన్ 26 నుంచి మనకి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 2028 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి అంకురార్పణ జరగనుంది. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి నిర్వహించనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో టోకెన్ల జారీ చేయరని, సెప్టెంబర్ 21న దర్శనానికి సంబంధించిన టోకెన్లు సెప్టెంబర్ 20వ తేదీన జారీ చేస్తామని టిటిడి ఆ ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వారు పోస్టు పెట్టారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి అభినందించారు. ఉత్కంఠభరితమైన

0: టాఫ్ లో జపాన్కు చెందిన జునియా నకానిషిని ఓడించి పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వివరించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఎం వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక సంకల్పం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు నీ తరపున
3: బ్రిక్స్ దేశానాం నేతారః సామాజిక ఆర్థిక వికాసస్య, రాష్ట్రీయ సురక్షాయాః, సర్వేషాం రాష్ట్రాణాం కళ్యాణస్య చ కృతే ఊర్జా సురక్షా మహత్వపూర్ణా ఆధారశిలా ఇది ప్రతిపాదితవంతః. ప్రోక్తం చ యత్ ప్రౌద్యోగిక్యాః మహత్వపూర్ణ ఖనినాం చ శస్త్రీకరణం ప్రగతౌ బాధకం భవితుం అర్హతి. ప్రశాసనేన ఉక్తం యత్ సేనాయాః ప్రయత్నైః 25th-2000th ఉత్తర సీమాసు చీనదేశస్య సైనికానాం నియోజనే ఉల్లేఖనీయా న్యూనతా దృశ్యతి. జమ్మూ కశ్మీరస్య సురక్షా స్థితిః అపి పూర్ణతయా నియంత్రణే వర్తతే. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అవోచత్ యత్ భారతస్య భాషా వైవిధ్యం దేశే వివిధతాయాం ఏకతాయాః భావనాం దృఢయతి. అద్య హిందీ దివసావసరే ఏకస్మిన్ దృశ్యాంకన సందేశే గృహమంత్రి దేశవాసిభ్యః శుభకామనాః అయచ్చత్. కృత్స్నేహి దేశే అద్య గణేశ చతుర్థీ పర్వ మహతా భక్తిభావేన శ్రద్ధయా చ ఆచర్యతి. అయం పావన దివసః రిద్ధి బుద్ధి సిద్ధీనాం ప్రతీకభూతస్య భగవతః శ్రీగణేశస్య జన్మోత్సవత్వేన ఆమాన్యతే. అపి చ జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జ్వేరవః US ముక్త టెన్నిస్ క్రీడాయాః పురుష ఏకలవర్గస్య స్పర్ధాం విజితవాన్. అథ వార్తాః విస్తరేణ. బ్రిక్స్ దేశానాం నేతారః సామాజిక ఆర్థిక వికాసస్య, రాష్ట్రీయ సురక్షాయాః, సర్వేషాం రాష్ట్రాణాం కళ్యాణస్య చ కృతే ఊర్జా సురక్షా మహత్వపూర్ణా ఆధారశిలా ఇతి ప్రతిపాదితవంతః. నవదిల్లీ నగరే ఆయోజితే ద్విదివసీయ బ్రిక్స్ శిఖర సమ్మేళనే సదస్య రాష్ట్రై ఊర్జా విపణౌ స్థిరతాం వర్ధయితుం వివిధ స్రోతసాం మాధ్యమేన ఊర్జసః నిర్వాధ ప్రవాహం సునిశ్చేతుం మహత్వపూర్ణ ఊర్జా సంరచనాయాః సంరక్షణం చ కర్తుం ఆవశ్యకత ప్రతి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా వినండి

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారం.

0: ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ, మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు గారు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసం కోసం గడిచిన 25 సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణం ప్రజామందిరంలో గత సోమవారం నిర్వహించిన స్వర్ణ భారత్ సేవాహారతి 25 వసంతాల సేవోత్సవ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు పేద మస్తానరావు, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముప్పవరపు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్షర విద్యాలయ ప్రాంగణాన్ని, సోమ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సందర్శించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ట్రస్ట్ శిక్షణార్థులతో ముచ్చటించారు. తదుపరి స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచిన భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సరళతర, సహజత్వం, నిరాడంబరమైన వ్యక్తిత్వంతో ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారని కీర్తించారు. భావజాలాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తిత్వం వెంకయ్యనాయుడుదని, రాజ్యసభ చైర్మన్గా ఉన్న సమయంలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ పదవికి వన్నె తెచ్చారని ప్రశంసించారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య వెంకయ్యనాయుడు సాంస్కృతిక వారధిగా పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. అనంతరం ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ, గ్రామీణ భారతదేశం పురోగమించినప్పుడే సమగ్ర దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఆ లక్ష్యంతోనే స్వర్ణ భారత్ ట్రస్ట్ను నెలకొల్పినట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి ద్వారా సామాజిక అంతరాలను తగ్గించడమే తమ ప్రధాన ఉద్దేశమని వెంకయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో గత గురువారం జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో జిల్లాల వారీగా ప్రజల సానుకూల అభిప్రాయాలపై నిర్వహించిన సమీక్షలో నెల్లూరు జిల్లా 76.6% స్కోర్తో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ప్రజల సానుకూల అభిప్రాయంలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సాధించిన ఈ ఫలితాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి ఇదే స్ఫూర్తితో మరింత వేగంగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అలానే ఈ ఫైళ్ల క్లియరెన్స్పై సమీక్షించగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రథమ స్థానం సాధించారు. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ మొత్తం 1492 ఫైళ్లను పరిష్కరించి 100% డిస్పోజబుల్ రేట్ను సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కలెక్టర్ల సదస్సులో నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రగతి నివేదికలను ప్రభుత్వం విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలను జిల్లాలో శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. గత మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న ఎస్ఆర్ శంకరన్ హాల్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలు 18వ తేదీన ఇరుగాలమ్మ గుడి సమీపంలోని గణేష్ ఘాట్, రంగనాథ స్వామి గుడి సమీపంలోని పెన్నా బ్రిడ్జ్ వద్ద నిమజ్జనానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ట్రాఫిక్, మున్సిపల్ తదితర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

వినాయక చవితి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గణేశుడి మండపాలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని విద్యుత్ శాఖ జిల్లా సూపరింట్ ఇంజనీర్ పి సుధాకర్ ప్రకటించారు. గత శుక్రవారం ఆయన నెల్లూరులోని విద్యుత్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ 11 రోజుల పాటు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలియజేశారు. అసిస్టెంట్ ఇంజనీర్లు మండపాలను తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర విద్యుత్ తీగల కింద వినాయక మండపాలు ఏర్పాటు చేయరాదని విద్యుత్ శాఖ జిల్లా సూపరింట్ ఇంజనీర్ పి సుధాకర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం విజయవాడలో నిర్వహించగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ భవనాన్ని ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడం నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన అవకాశమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ క్రిటికల్ కేర్ భవనం ఎంతో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ను 23.75 కోట్ల రూపాయలతో 50 పడకలుగా నిర్మించినట్లు మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరింత వైభవపేతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 8.74 కోట్ల సీజీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గత ఆదివారం నరసింహకొండలో మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో తనకు ఎంతో కాలంగా ఆత్మీయ అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. టూరిజం మంత్రిగా ఉన్న సమయంలో వేదగిరి ప్రాంతంలోని 7 కొన్నేళ్ల పునర్నిర్మాణంతో పాటు మండపాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే కొనుగోలు ఏజెంట్లు, మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించకుండా కొనుగోలు విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. కాలువలు, బోర్వెల్స్పై ఆధారపడి రబీ వరి సాగు చేసే రైతులు అక్టోబర్ నెలలో వరి నారుమడులు వేయకూడదని సూచిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ సూచనలు పాటించాలని సత్యవాణి కోరారు. నవంబర్ నెలలో వర్షాలు లేదా తుఫాన్ల కారణంగా తగినంత నీటి లభ్యత ఏర్పడినట్లయితే అప్పటి పరిస్థితులను బట్టి తక్కువ వ్యవధి కలిగిన వరి రకాలను సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి ఆ ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని స్వర్ణ గ్రామ వార్డు ఆన్లైన్ లాగిన్లో నమోదు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వృద్ధాప్య, వితంతు, చేనేత, కళ్ళుగీత, ఏఆర్టీ, డయాలసిస్, ట్రాన్స్జెండర్, మత్స్యకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారి పింఛన్లు మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత పత్రాలు అందించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి తెలియజేస్తున్నారు. వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో గంధ మహోత్సవం గత మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గత మంగళవారం వేకువన దర్గాలో ముజావర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరాగా చంద్రమహల్, దర్గా ప్రాంగణం, చెరువు కట్టపై సేద తీరారు. నెల్లూరు నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడిపింది. వక్బోర్డ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా దర్గా ఈవో షరీఫ్ పర్యవేక్షించారు. ఉత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి చంద్రమహల్ నుంచి గంధ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గత గురువారం నెల్లూరులోని నొడా కార్యాలయంలో లేఅవుట్లు, ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు, అనుమతులు లేని వాటిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాటిలో హద్దులు ధ్వంసం చేయాలని సూచించారు. అక్రమ లేఅవుట్ల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండకూడదని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వాటిని

0: నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. నోడా అనుమతులు లేని లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయవద్దని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీతో పాలకవర్గాలకు గడువు ముగియనుంది. దీంతో ఓటర్ల జాబితాలు తయారు చేయాలని ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. ఈ నెల 14వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి 15వ తేదీ కల్లా ప్రజలకు తెలియజేయాలని నిర్దేశించారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 16వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 19వ తేదీన కలెక్టర్ ఆమోదం పొందేందుకు కసరత్తు చేస్తున్నారు. తుది జాబితాను మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శిస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియకు మండలానికి ఒక అధికారి వంతున 35 మండలాలకు ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయిలో 6గురిని కలెక్టర్ హిమాంశు శుక్లా నియమించారు. జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ డిఓ సుమతి, వై బ్రహ్మయ్య నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు డివిజన్లలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి స్థాయి ఉన్న ఐ స్వరూప్, ఏ నగేష్ కుమారి, ఈ వాణి, టి రమణయ్య జిల్లా స్థాయిలో ఎన్నికల క్రతువును పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మరినెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమిళ నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, మీరు వింటున్నారు 102.7 MHz పై గ్రామదర్శిని కార్యక్రమంలో. ఇప్పుడు స్థానిక సమాచారం వింటారు. స్థానిక సమాచారాన్ని మీకు అందిస్తున్నవారు శ్రీమతి కె మేరీ సుజిత. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు, ఆశయాలు భావితరాలకు తెలపాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి సతీమణి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరులోని గాంధీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు నిన్న. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని తెలిపారు. కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు, మేనల్లుడు హనుమంతరావు, నరసింహారావు, సత్యనారాయణ, వీరాంజనేయులు, సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివాజీ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో నెల్లూరు ట్రంక్ రోడ్ గాంధీబొమ్మ శివాజీ సెంటర్ నందు వేయించేసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం వద్ద వినాయక చవితి ఉత్సవాలకు హాజరైన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి ప్రశాంతిరెడ్డి. మట్టి ప్రతిమల కొనుగోలుతో ఎంతో మేలు. అయితే చెరువులు, కాలువలు, నదులను కలుషితం చేయకుండా మట్టి వినాయకుణ్ణి ఇంట్లోనే ఒక బకెట్ లేదా కుండీలో నిమజ్జనం చేసుకోవచ్చు. కరిగిన మట్టి నీటిని ఇంట్లోనే మొక్కలకు పోయొచ్చు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్లో లంబోదర ఉత్సవ కమిటీ వారు 21 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని నెల రోజులుగా తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకూడదనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఏటా వీరు మట్టి భారీ విగ్రహాన్ని నెలకొల్పుతూ ప్రజలను

0: ఆకృతం చేశారు. కొన్నేళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేధించారు. మట్టి కొబ్బరి పీచుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేవిధంగా అలంకరణ కోసం ప్లాస్టిక్ థర్మోకోల్ వద్దు, ప్రకృతి సిద్ధమైన మామిడి ఆకులు, పూలదండలు, అరటి తూలాలు వాడొచ్చు. ఇవి నీటిలో భూమిలో కలిసినా నష్టం ఉండదు అని వారు వ్యాఖ్యానించారు. అలాగే ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా అరటి ఆకులు లేదా విస్తరాకులు వినియోగిస్తే మంచిదన్నారు. పెద్ద పెద్ద స్పీకర్లు, డీజేల వల్ల పక్షులు, జంతువులు, వృద్ధులు ఇబ్బంది పడతారు కాబట్టి సంప్రదాయ భజనలు, కీర్తనలతో ప్రశాంతమైన వాతావరణంలో పూజలు చేసుకోవచ్చని చెప్పారు. పూజా సామాగ్రి అంతా నీటిలోనే కలిపివేయాలని పూజా విధానం చెబుతోందని, అందుకే అలంకరణ వస్తువుల్లో ప్లాస్టిక్ వస్తువులు లేకుండా ఉంటే మేలని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లంబోదర సెంటర్లు ఏర్పాటు చేసిన గండభేరుండ శరభ వాహన వినాయకుని దర్శించుకున్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి సతీమణి ప్రశాంతిరెడ్డి. ఈ సందర్భంగా ప్రజలందరికీ వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు. అలాగే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మాగుంట లేఅవుట్లో లంబోదర ఉత్సవ కమిటీ పేరుతో ప్రతి ఏటా వినూత్న రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వారు కోరుకున్నారు. మీరు స్థానిక సమాచారం వింటూ ఉన్నారు. నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్ను అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఘాట్ వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన సింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చవితి వేడుకల్లో ఎక్కడా కూడా లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గణేష్ నిమజ్జనానికి భక్తులు భారీగా తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మీరింతవరకు స్థానిక సమాచారం విన్నారు. ఇంతటితో నేటి సమాచార వేదిక సమాప్తం. సమాచార వేదిక మీకు అందించిన వారు శ్రీమతి కె మేరీ సుచిత.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
0: ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

0: పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింపు చేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలోని ఒక పాట విశాఖపట్నాన వీతి గుమ్మాన. ఈ పాటలో మేదర గుర్తుని చక్కగా చిత్రించారు.
1: మరి సంధ్యలా ఎదురు మోదొడిగిందో
2: సాగి పెరుగున్నది సాధారణాలెదురో
1: సందామా
2: వాళ్ళెదురు ఎత్తడము ఎవరందరూ కా

మాయూరు కరణాలు రక్తూ కోను బాబులు ఇరువాలు సత్యనగారు పరిశ్రమ ధనము గాదీలో ఇరువో

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు దాటింది. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారి గానంలో, ఆత్రేయ గారి రచనలో, ఇళయరాజా గారి సంగీతంలో మధురమైన పాట ఇప్పుడు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గారి గానంలో అభినందన చిత్రం కోసం మధురమైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థిక అభివృద్దికి అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషల్లో మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది December 31 వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థిక అభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 6వ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
2: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं, उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही

0: भारत को समझ सकता है, अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर। इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें।
1: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి సహకారం అందించినందుకు 11 సంస్థలు వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబర్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేంద్రగిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్ట్అప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు సమయాన్ని తగ్గించేందుకు, ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగ్ ఓరౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖ కోసం 33 పెట్రోలింగ్, రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది.

ఈ సందర్బంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్దరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్ ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడవసారి. జులైలో నమోదైన 4.45%తో పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. సామాజిక ఆర్థిక అభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి.
1: అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం రబీ కందిలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కంది మన భారతదేశం పండించే పప్పు ధాన్యాల్లో చాలా ప్రధానమైంది. మన దేశంలో కంది 36 లక్షల హెక్టార్ల సాగు చేయబడుతూ 44.3 లక్షల టన్నుల ఉత్పత్తితో మరియు 750 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదకత కలిగి ఉంది. ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన దేశం చాలా తక్కువ ఉత్పాదకత ఉంది. ఎందుకంటే మన కంది సాగు చేసే నేలలన్నీ తేలికపాటి నేలలు లేదా వర్షాధారం వల్ల మనం కందిలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4.17 లక్షల హెక్టార్లలో కంది సాగు చేయబడుతూ 1.67 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు 401 కిలోల పర్ హెక్టార్ ఉత్పాదకత కలిగి ఉంది. కనుక మనం భారతదేశంతో పోలిస్తే సగటున ఉత్పాదకతలో కూడా సగంలోనే ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కంది పంట వర్షాధారంగా మరియు తేలిక భూములలో పండించడం వల్ల అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మన దేశంలో కంది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహార భోజనంలో కానీ ఇందులో కానీ కంది అనేది ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. కానీ కందిలో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. 100 గ్రాములు కంది తీసుకుంటే దానివల్ల శక్తి 343 కిలో క్యాలరీలు, 62 నుంచి 64 గ్రాములు కార్బోహైడ్రేట్లు, 22 నుంచి 24 గ్రాములు ప్రోటీను, చాలా తక్కువ కొవ్వు శాతం 1.5 నుంచి 2 గ్రాములు కొవ్వు. కందిలో కొలెస్ట్రాల్ అనేది 0 మరియు విటమిన్లు ఫోలేట్, నియాసిన్, పైరిడాక్సిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ సి, దీంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ మరియు ఖనిజాలు కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటివి ఉన్నాయి. వీటి వల్ల అందుకే ఇది మన ఆహారంలో రోజువారీ తీసుకోవాలని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా మన కంది పంట ద్వారా భూమిని కూడా మనం వృద్ధి చెందవచ్చు. కంది పంట ద్వారా నత్రజని స్థిరీకరణ చాలా వేగంగా జరుగుతుంది. కంది పంట వేయటం

వల్ల కంది పంట సేంద్రియ నత్రజని యొక్క అద్భుతమైన మూలం. మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి, మట్టి నిర్మాణము మరియు మట్టి నాణ్యతని మెరుగుపరచడానికి కంది పంట చాలా బాగా ఉపయోగపడుతుంది. కంది పంట వల్ల దాని జన్యు రూపం కానీ మరియు పర్యావరణ కారకాలపై ఆధారపడి 2 నుంచి 60 కేజీలు పర్ హెక్టర్ నికర నత్రజని మన భూమిలో స్థిరీకరించగలము. కానీ మనకి కంది సాగులో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొదటిది మారుకో మచ్చల పురుగు, తర్వాత కాయేగ, తర్వాత ఎండు తెగులు మరియు వెర్రి తెగులు. దీనివల్ల మనకి కందు సాగులో అధిక నష్టం జరుగుతుంది. మరియు మన కంది సాగు మన ప్రాంతంలో అధికంగా వర్షాధారం కింద వల్ల చివరి దశలో బెట్ట కురి కావడం వల్ల మనకి అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. కంది పంట పూత సమయంలో అధిక వర్షాలు మరియు తక్కువ ఉష్ణోగ్రత వలన కూడా పూత రాలటం ఎక్కువగా జరుగుతున్నది. కంది పంటను సహ పంటగాను మిశ్రమ పంటగాను వేసినప్పుడు ప్రధాన పంట కోసిన తర్వాత కంది పంటపై అశ్రద్ధ చేయటం వల్ల కూడా మనకి దిగుబడులు తగ్గుతున్నాయి. రబీ కంది సాగుకు అవకాశాలు కారణాంతర వల్ల మనం ఒలకరలు ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో రబీ కంది సాగుకు అవకాశాలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల మనం ఖరీఫ్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో కంది సాగుకు వెళ్ళవచ్చు. రబీ కంది అనువైన ఎత్తులో ఉండటం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడం కూడా తేలిక అవుతుంది. రబీ కంది 20 నెలల్లో పూతకు వస్తుంది. ఈ సమయంలో మనకి కందిలో ఎక్కువ ఆశించే శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. రబీ కందికి అనువైన ప్రాంతాలు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం రబీ కంది సాగుకు అనుకూలం. నాగార్జున సాగర్ ఆయకట్ట ప్రాంతంలో కూడా కంది ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా రబీ కంది పండించవచ్చు. నేల తయారీ మరియు నేలలు కంది పంటకు నీరు నిల్వ లేకుండా ఉండే నేలలు ఎంతో అవసరం. ఎర్ర చలకా నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. కంది పంట వేసే ముందు భూమి 2 సార్లు నాగలతో దున్ని నేలను మెత్తగా చేసుకోవాలి. చౌడు నేలలు, నీటి ముంపు గురయ్యే నేలలు కంది సాగుకు పనికిరావు. వాతావరణం కంది 600 నుంచి 1000 మిల్లీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కందికి 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత పరిధిలో సాధారణంగా పెంపు బాగుంటుంది. అయితే తేమతో కూడిన నేల పరిస్థితుల్లోనూ ఇది 35 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. ఒకసారి పంట కుదుర్కున్న తర్వాత కంది బెట్టను సమర్థవంతంగా తట్టుకోగలదు. అనువైన రకాలు LRG 52, LRG 105, LRG 133-33, TRG 59, LRG 41 అను రకాలు మనకి ముఖ్యమైనవి. కావున రైతులు తమ నేలలు మరియు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకొని అనుకూలమైన మరియు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. విత్తన శుద్ధి కందిలో ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది. ఈ తెగులు తట్టుకోవటానికి మనం విత్తే ముందే ఆ విత్తనానికి మనం ట్రైకోడర్మా విరిడి అనే పొడిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి వేసినట్టయితే ఇది ఎండు తెగులు వంటి ప్రమాదకర రోగాలు ముందస్తుగా మనం నివారించుకోవచ్చు. విత్తే కాలం మరియు మోతాదు రబీ పంటగా మనం సెప్టెంబర్ నుంచి అక్టోబర్లలో మాత్రమే విత్తుకోవాలి. విత్తనం మోతాదు ఎకరా హెక్టార్కు 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి మరియు విత్తే దూరం నాగలి వెంబడ కానీ సాలలో గొర్రుతో కానీ విత్తుకోవచ్చు. సీడ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. సీడ్రిల్ ఉపయోగించడం వల్ల మన మొక్కల సాంద్రత కూడా సమానంగా పడి మొక్క బాగా ఎదుగుతుంది. రబీలో నల్లరేగడి నేలలో అయితే 90 నుంచి 120 సెంటీమీటర్ సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. అదే ఎర్ర నేలలో అయితే వర్షాధారంగా 60 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంలో విత్తుకోవాలి. ఆరుతడి పంటగా ఎర్ర నేలలో అయితే 90 సెంటీమీటర్ల సాల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మొక్కల మధ్య విత్తుకోవాలి. ఎరువుల వాడకం సేంద్రియ ఎరువులు ఎకరానికి 2 టన్నులు పశువు ఎరువు వాడాలి. ఇవి మట్టిని మెరుగుపరిచి పంటకు పోషకాలు అందిస్తాయి. భూమి చివరి దుక్కి సమయంలో కొంత రసాయన ఎరువులు బేసలుగా ఇవ్వడం మంచిది. రబీలో రసాయన ఎరువులైన 20 కిలోల నత్రజని మరియు 50 కిలోల భాస్వరం

ఒక హెక్టార్కు పంటలో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మరియు పైపాటుగా 35 నుంచి 40 రోజులు పంట దశలో హెక్టార్కు 20 కిలోల నత్రజని వేసుకోవాలి. వీటి ఉపయోగం ద్వారా మొలక దశ నుంచే మొక్క అవసరమైన పోషకాలు పుష్కలంగా లభించి మంచి పంట అవకాశాలు ఉన్నాయి. నీటి నిర్వహణ. ఈశాన్య ఋతు ప్రభావం లేని ప్రాంతంలో రబీ కందికి 2 తేలికపాటి తడులు తప్పనిసరి. పైరు పెంపప్పుడు అంటే 40 నుంచి 50 రోజుల సమయంలో మరియు కాయ ఏర్పడి దశలో నీరు ఇవ్వాలి. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయం కూడా తప్పనిసరి. కలుపు నివారణ. పిండి మిథాలిన్ 30-30% ఒక ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. మళ్ళీ కలుపు పెరిగినట్టయితే ఎకరానికి 300 మిల్లీమీటర్లు ఇమిజాప్తిర్ 5% మందును 200 లీటర్లు కలిపి పిచికారీ చేసినట్టయితే ఇది గడ్డి జాతి మరియు హెడల్పాకు కలుపు మొక్కలను నివారించవచ్చు. అంతర పంటలు. కందిలో పెసర లేదా మినుము లేదా వేరుశనగ లేదా సోయాచి కూడా అంతర పంటలుగా 1:3 నిష్పత్తిలో వేసుకోవచ్చు. కానీ అంతర పంటలు నీటి వసతి గల ప్రాంతాల్లో మాత్రమే విత్తుకోవాలి. సహ పంటలుగా వేసినప్పుడు విత్తన మోతాదు మరియు ఎరువులు 2 పంటలకు వేరువేరుగా వాడుకోవాలి. సస్యరక్షణ. కంది పంట వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. కందిలో ముఖ్యంగా పంట పెరిగే దశలో ఆకు చుట్టూ పురుగు వస్తుంది. ఆకులను పూతలను చుట్టుగా చేసుకొని లోపల నుండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే నివారణకు కినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపిని పిచికారీ చేయాలి. కందిలో ఇంకో ముఖ్యమైన పురుగు కాయ తొలుచుకు పురుగు లేదా శనగపచ్చ పురుగు అని పిలుస్తాం. ఈ పురుగు పూత లేదా పిండి దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయను ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. శనగపచ్చ పురుగుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. వేసవిలో లోతు దుక్కులు చేస్తే భూమిలోని పురుగు కోసస్థ దశ నుండి బయటపడి పక్షులు ఏరుకొని తినడానికి వీలుగా ఉంటుంది. అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షణ పంటగా విత్తుకోవాలి. పచ్చపురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో వాటిని తట్టుకునే రకాలు LRG-41, LRG-52 రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 75 నుంచి 80 రోజులప్పుడు చిగులను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించి దానికి తగ్గట్టుగా పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. చర్యలు తగిన సమయంలో చేపట్టిన పురుగు ఉన్నట్టయితే పురుగు ఉధృతి బట్టి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ 1 లీటర్కి లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా లూఫెనురాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఇండాక్సికార్ప్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కందిలో మార్కో మచ్చల పురుగు. ఇది దీని కొన్ని ప్రాంతాల్లో పూత పురుగు లేదా గుడు పురుగు లేదా బూజు పురుగు అని పిలుస్తారు. దీని పూత ప్రారంభ దశలోనే పైరుకు తప్పనిసరిగా 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ రెక్కల పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొక లోపలే ఉండి తినివేస్తాయి. ఆ తర్వాత దశలో లేత ఆకులను పూతను లేత పిందలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకొని కాయ అడుగు భాగాన చిందర రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా నవలూరాన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్లూబెండమైట్ 0.2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రిపోల్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగును మనం నివారించవచ్చు. వీటితో పాటు కందికి కాయ ఈగ కూడా ఆశిస్తుంది. కాయ ఈగ

0: కలిపి పిచికారి చేయాలి. కక్మందిలో ఇంకా తెగులు విషయానికి వస్తే మనకు ముఖ్యమైనవి రెండు తెగులు వస్తాయి. ఒకటి ఎండు తెగులు, ఇంకోటి వెర్రి తెగులు. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ లేకపోతే మొక్కలో కొంత భాగం కానీ ఎండి రాలిపోతాయి. ఎండిన మొక్కలు మనం పీకి కాండం మొదలు భాగం చీల్చి చూస్తే గోధుమ వర్ణపు నీలి నిలువు చారలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు, నీరు నిల్వ లేకుండా సాగు చేసుకోవటమే. వీటి తట్టుకునే రకాలైన ఎల్లాజీ 105, ఎల్లాజీ 133-33, టీఆర్జీ 59 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులను మనం అరికట్టవచ్చు. రెండవది వెర్రి తెగులు, దీన్ని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులు విపరీతంగా తొడుగుతుంది. ఈ చెట్లకు పూత పూయదు. ఈ తెగులు కంటికి కనిపించిన ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా మనం గమనించవచ్చు. అందుచేత ముందస్తు నివారణ భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే అందకం పొడిని కలిపి 30 నుంచి 30 రోజులకు ఒకసారి మరియు ప్రొపగేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 60 నుంచి 60 రోజులప్పుడు ఇంకోసారి పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగుల వ్యాప్తిని మనం తగ్గించవచ్చు. దాంతోపాటు ఈ వెర్రి తెగులు వచ్చే ప్రాంతంలో ICPL 87119 లేదా BSMR 853 లేదా TRG 59 మరియు LRG 105 అనే రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ తెగులు బారి నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. పంట కోత మరియు నిల్వ, కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెతో కొట్టి కాయల నుండి గింజను వేరు చేయాలి. కంది పంటను యంత్రాల సాయంతో కూడా కోయవచ్చు. యంత్రాలతో పంట కోసిన తర్వాత పంట మూల భాగం కూడా తొలగించాలి. వీటి వలన వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. పంట నిల్వ చేసేటప్పుడు పురుగు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టిన బూడిద కానీ వేపాకులు కానీ కలిపినట్టయితే పురుగు ఆశించకుండా ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీ కంది సాగులో మెళకువలు ఈ అంశం విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెవి శివారెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. ఇప్పుడు జానపద గీతాలు వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుసేన్ గారితో పరిచయం.
1: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. ఈ భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో విద్యారంగం పాత్ర ఏమిటి? ముఖ్యంగా ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఏమిటి అనే అంశాలపైన ఈరోజు విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూభూషణ్ గారితో చర్చిద్దాం. సార్, నమస్కారం. సార్,
2: నమస్కారం అండి.
1: మీకు ఆకాశవాణికి స్వాగతం. సుస్వాగతం.
2: థ్యాంక్ యూ అండి. ముందుగా ఈ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రోగ్రాం చాలా ముఖ్యమైనది, అందరికీ ఇది అవసరం కూడా. వికసిత్ భారత్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప జాతీయ సంకల్పం.
1: అసలు వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటంటారు? దాని ప్రధాన లక్ష్యాలు ఏమంటారు? మరి
2: చూడండి, వికసిత్ భారత్ అంటే కేవలం మన దేశ జీడిపి పెరగడం లేదా పెద్ద పెద్ద భవనాలు, రహదారులు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు. అభివృద్ధి అనేది బహుముఖమైనది,
1: చాలా రకాలుగా ఉంటుంది.
2: అవునండి. ఇప్పుడు 2047 నాటికి మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి, నాణ్యమైన విద్య మరియు ఆరోగ్యం అందాలి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ స్థాయి పురోగతి సాధించాలి, మహిళలు మరియు యువతకు సాధికారత కలగాలి, పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధి సాధించాలి. ఇదేనండి వికసిత్ భారత్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అందుకనే వికసిత్ భారత్ ను ఒకే వాక్యంలో చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం సంపన్నమైన దేశమే కాదు, జ్ఞానము, నైపుణ్యము, విలువలు, బాధ్యత కలిగిన పౌరులు ఉన్నటువంటి దేశం అన్నమాట.
1: సరే డిఓ గారు, వికసిత్ భారత లక్ష్య సాధనలో విద్యను మీరు ఎందుకు కేంద్ర బిందువుగా భావిస్తున్నారు?
2: ఎందుకంటే దేశంలో ప్రతి రంగానికి చివరకు అవసరమయ్యేది మానవ వనరులు. మనకు మంచి ఆసుపత్రులు ఉండాలి అంటే మంచి వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కావాలి. మంచి పరిశ్రమలు రావాలంటే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నైపుణ్యం కలిగినటువంటి వర్క్ ఫోర్స్ కావాలి. వ్యవసాయం ఆధునికంగా మారాలంటే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, టెక్నాలజీ, నాలెడ్జ్, ఇన్నోవేషన్ అవసరం. సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లాలంటే మంచి సైంటిస్టులు, రీసెర్చ్ ఇన్నోవేటర్స్ కావాలి. అంటే ప్రతి అభివృద్ధి

0: కనుక ఒక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ హ్యూమన్ బీయింగ్ ఉంటారు. అందుకే వికసిత్ భారత్ బిగిన్స్ విత్ వికసిత్ మైండ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ మేధాశక్తి పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధిని కూడా చూడగలము.
1: సరే అయ్యభూషణ్ గారు, 2047లో భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము, ఆ భవిష్యత్తుకు ఈరోజు పాఠశాల విద్య ఎలా సిద్ధం చేయాలంటారు?
0: మన పిల్లలను మనము 2047 కోసం సిద్ధం చేయాలి అంటే కేవలం ఈ రోజు ఉన్న ఉద్యోగాలకు సిద్ధం చేయడం సరిపోదు. ఎందుకంటే 2047 నాటికి ఈ రోజు మనకు తెలియని అనేక కొత్త ఉద్యోగాలు, కొత్త సాంకేతికతలు, కొత్త రంగాలు ఉండవచ్చు. అందువల్ల పిల్లలకు లెర్నింగ్ హౌ టు లెర్న్ అంటే నిరంతరం నేర్చుకునే సామర్థ్యం కల్పించాలి. వాటిలో ఏముంటాయంటే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి అంశాల్లో కేవలం చదువు మాత్రమే, జ్ఞానం మాత్రమే అందించడం కాదు, విమర్శనాత్మక ఆలోచన పిల్లల్లో అభివృద్ధి చెందాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, సమర్థమైనటువంటి వ్యక్తీకరణ పిల్లలలో రావాలి, కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి, సమస్యను పరిష్కరించే నైపుణ్యము, డిజిటల్ అవగాహన, విలువలు, నైతికత, ఇవన్నీ మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది.
1: సరే అయ్యభూషణ్ గారు, వికసిత భారత్ కు విద్యా మార్గదర్శి, మరి ఈ లక్ష్యాలను సాధించడంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే 2020 ఎన్ఈపి పాత్ర ఏమంటారు?
0: చూడండి, ఎన్ఈపి 2020 భారతదేశ విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చే ఒక సమగ్ర విధాన దిశ అన్నమాట. గతంలో విద్యలో ఎక్కువగా ఏం బోధించాలి అనే ప్రశ్నకు ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మనము పిల్లవాడు నిజంగా ఏం నేర్చుకున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడు అనే ప్రశ్నపై దృష్టి పెట్టాలి. కాబట్టి ఎన్ఈపి 2020 విద్యను కంఠస్థం చేసేటటువంటి విద్య కాకుండా అండర్స్టాండింగ్, కాంపిటెన్సీ, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, స్కిల్స్ అండ్ వాల్యూస్ వైపు తీసుకువెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది అన్నమాట. అదే వికసిత భారత్ కు అవసరం. మనకు కేవలము డిగ్రీలు సాధించినటువంటి యువత కాదు, మనకు నాలెడ్జబుల్, స్కిల్డ్, ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావాలి. అంటే ఎన్ఈపి 2020 ఇస్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్, అంటే భారతీయ విద్యా వ్యవస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చే దిశ నిర్దేశమే ఎన్ఈపి 2020 అన్నమాట.
1: సరేనండి, ఇప్పుడు ఈ విద్యా విధానంలో కూడా ఎన్ఈపి 2020 మాదిరిగా FLN అనేది ఒకటి ఉంటుంది, దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ అని కూడా అంటారు కదా, మరి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అంటారు?
0: అవునండి, ఇప్పుడు ఇది ఈ ముఖ్యమైనటువంటి అంశం. ఇది FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీనికి ఎన్ఈపి 2020లో బాగా దీనిపైన స్ట్రెస్ చేయడం జరిగింది, ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇవి 3వ సంవత్సరం నుంచే విద్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మొదటి దశలో పిల్లలలో అక్షరాస్యత ముందుగా రావాలి. అలాగే ఈ గణితానికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎబిలిటీస్ పిల్లవాళ్ళు పెంపొందించడానికే FLN అనేటటువంటి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఈ కార్యక్రమం నిపుణ్ భారత్ లక్ష్యాలలో ఒక భాగం అన్నమాట. నిపుణ్ భారత్ లక్ష్యాలు మనం సాధించాలంటే FLN ప్రోగ్రాం మనము నిర్వహించాలి. ఇది మన రాష్ట్రంలో సమర్థవంతంగా మనం నిర్వహిస్తున్నాము. వీటి ద్వారా ఆ దశలోని పిల్లలకు అక్షరాస్యత, చదవడం బాగా, అలాగే చదివినటువంటి అవగాహన చేసుకోవడము, అలాగే గణితానికి సంబంధించినటువంటి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
1: సరే డాక్టర్ ఎన్ అయ్యభూషణ్ గారు, ఎన్ఈపి 2020 తర్వాత ఎన్సిఎఫ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
0: ఎన్ఈపి, ఎన్సిఎఫ్ అనేటటువంటిది ఇవి రెండు వేడదీయనటువంటి. ఎన్ఈపి అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది, ఎన్సిఎఫ్ అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశ నిర్దేశం నిర్మిస్తుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, ఎన్సిఎఫ్ ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది అన్నమాట. ఇది ఎన్సిఎఫ్ ఎస్సి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లలు సమగ్రాభివృద్ధి చెందాలి. అందువల్ల ఎన్సిఎఫ్ మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
1: సరే డిఓ గారు, ఇప్పుడు ఎన్సిఎఫ్ వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్నండి. మన పాఠశాలలో ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగితే పిల్లలందరూ ఒకే సమాధానం చెప్పడం కంటే పిల్లలు ఎందుకు, ఎలా, ఇంకా వేరే విధంగా చేయవచ్చా అని ప్రశ్నించే వాతావరణం రావాలి. ఉదాహరణకు నీటి సంరక్షణ అనే అంశాన్ని పాఠ్య పుస్తకంలో చదివించడం మాత్రమే కాకుండా పిల్లలు తమ పాఠశాలలో నీటి వినియోగాన్ని పరిశీలించాలి. ఎక్కడ నీరు వృధా అవుతుంది, ఎలా దానికి తగ్గించాలి, ఎలా వర్షపు నీటిను ఒడిసి పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లల్లో పెంపొందుతుంది.
1: సరే డీఓ గారు, ఇప్పుడు వికసిత భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ వికసిత భారత్ నిర్మాణంలో ఒక పాఠశాల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు ఒక డీఓగా?
0: అవునండి, వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఇది ఒక ప్రోగ్రామ్ కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్ళినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితం అవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అన్నమాట.
1: సరేనండి, ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతూ ఉంది. ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ టెక్నాలజీ భవిష్యత్ విద్యను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంట?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. టెక్నాలజీ మన విద్యను మరింత సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురాగలదు. ఎందుకంటే డిజిటల్ రిసోర్సెస్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాధనాలు విద్యార్థులకు పర్సనలైజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంటే సొంతంగా నేర్చుకోవడానికి కావలసినటువంటి ఆపర్చునిటీస్ అవి కల్పిస్తాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ టీచర్. ఎందుకంటే టెక్నాలజీతో మనము విద్యార్థులకు బాగా బోధించగలము, వారిని ప్రతి అంశాన్ని అవగాహన పరచడానికి మంచి సాధనంగా దానికి మార్చగలం అన్నమాట. అంటే
1: అనేది ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయునికి ఒక
0: టూల్ మాత్రమే. కాబట్టి ఏఐ ద్వారా తను కొన్ని అంశాలను, కొన్ని కాన్సెప్ట్స్ ను బోధించేటప్పుడు ఆ ఏఐ ఉపయోగించి దానికి లైవ్ గా మార్చి పిల్లవానికి అందించేటటువంటి అవకాశం అక్కడ ఉంది.
1: సార్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, విద్య అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది, ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. మరి ఈ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పాత్రను చూస్తారంటారు?
0: ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పని కేవలం పాఠశాలను పర్యవేక్షించడం కాదు, మన అసలు బాధ్యత ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను బలోపేతం చేయడం అన్నమాట. దీనికి నేను నాలుగు పదాలు చెప్తాను. ఒకటి యాక్సెస్, క్వాలిటీ, ఈక్విటీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ప్రతి పిల్లవానికి విద్య అందుబాటులో ఉండాలి, అందుతున్న విద్య నాణ్యమైనదిగా ఉండాలి, ఏ పిల్లవాడు వెనకబడకూడదు, మరియు వ్యవస్థ తన ఫలితాలను బాధ్యత వహించాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్ట్ ఇవ్వాలి, టీచర్స్కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
1: సరే డీఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
0: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి. ఇది స్కూల్, టీచర్, పేరెంట్, కమ్యూనిటీ వీళ్ళందరూ కలిస్తే ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కేవలం మార్క్స్ కోసం ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి, ప్రతిభ, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నలకు ప్రోత్సాహం ఇవ్వాలి, పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలి, స్క్రీన్ టైంను సమతుల్యం చేయాలి. అంటే ఈ రోజుల్లో మనకు సెల్ ఫోన్, స్మార్ట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సమయం కూడా అక్కడ వృధా చేయకుండా చదువులో కూడా అవకాశం కలిగించాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా నిన్నటి పిల్లవాడు కంటే ఈరోజు తనలో ఎంత అభివృద్ధి వచ్చింది అనే దాన్ని

0: పై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ద ఫస్ట్ స్కూల్ ఇస్ ద హోమ్ అంటారు.
1: డిఓ డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారు, దేశ నిర్మాణంలో ఈ 247 వికసిత భారత్లో విద్యారంగం పాత్ర ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి, తరగతి గదిలో నేర్చుకున్నది బయట ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ అనంతపురం జిల్లాలో ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా సాగుతుంది, అందులో మీ పాత్ర ఏ విధంగా ఉంది, ఇంకా రాబో కాలానికి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. మీకు నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో 247 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుస్సేన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 8 గంటలైంది. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు.

హలో అభిరుచి. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. సూపర్ హిట్ సాంగ్స్ వింటారు, శ్రోతలు కోరిన పాటలు. శ్రోతలు మీకు నచ్చిన పాటని కనుక కోరి వినాలి అనుకుంటే వెంటనే నేను చెప్పేటువంటి మా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం మొబైల్ నెంబర్ని నోట్ చేసుకోండి. ఆ నెంబర్కు ఈ పూర్తి వివరాలతో కూడినటువంటి అడ్రస్ మాకు పంపించినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వెంటనే ఉండండి. సింహపురి ఎఫ్ఎం, మీరు మీ పూర్తి వివరాలు పంపించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901084415. నంబర్ మరోసారి 7901084415. వింటూనే ఉందాం 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. సూపర్ హిట్ సాంగ్స్ వింటాం. ఇప్పుడు ముందుగా 8 వసంతాలు చిత్రంలోని ఒక మంచి పాట విందాం చిత్ర గారి గానంలో.

ఎనిమిది వసంతాలు చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. గానం చిత్ర, రచన వనమాలి, సంగీతం హేషం అబ్దుల్ వాహబ్. వనమాలి గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి పాటల్లో ఎనిమిది వసంతాలు చిత్రంలోని ఈ పాట అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందింది. గీత రచయితగా మారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక మంచి పాటలు అందించినటువంటి రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందారు వనమాల గారు. శేఖర్ కమల దర్శకత్వం వహించినటువంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం హ్యాపీ డేస్ చిత్రంలోని పాటలతో వనమాలి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తర్వాత వనమాలి ఉత్తమ గేయరచయితగా ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇలా పాటలు చక్కగా రాయడంలో వనమాలి గారు దిట్ట, స్వరపరచడంలో చిత్రగారు దిట్ట. వింటూనే ఉండండి 102.7 MHz పై సింహపురి ఎఫ్ఎం. హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ ఈవినింగ్ అండి అంటూ రాసుకొచ్చారు వాట్సప్ ద్వారా. నమస్కారం అండి. మాకు యముడికి మొగుడు ఈ చిత్రంలోని ఏదైనా ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా వీళ్ళు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీకోసం మీరు కోరిన పాటను ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్ మేడం, వాట్సాప్ మెసేజ్ కార్యక్రమంలో మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ పుట్టపక్క నుండి కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం, సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి హైదరాబాద్, మౌనిక, బాలు, వినయ్ కుమార్. తప్పకుండా మీ అందరి కోసంగా యముడుకు మొగుడు చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేస్తున్నాం. గానం మనో సుశీల, రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

చక్కటి పాట విన్నారు కదా, యముడి కుమగుడు చిత్రం కోసం మను సుశీల గారి గానంలో అద్భుతమైనటువంటి పాట విన్నారు. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. నమస్తే, ఈరోజు మా కోసం కొదమసింహం చిత్రం నుంచి గుంగుమాయించు అందం పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీకోసం మీరు కోరుకున్న పాటను ప్రసారం చేస్తాం. అలాగే మరొక

పంపించినటువంటి మెసేజ్ కూడా చదువుతాను. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హలో అభిరుచులు, మాకోసం ఏదైనా చిత్రం నుంచి ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎం మురహరి, యశోద, జానకిరాజు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాను. అలాగే మరొక శ్రోత సింహపురి ఎఫ్ఎం ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారు మరియు సిబ్బందికి అందరికీ, వ్యాఖ్యాతలందరికీ కూడా గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అంటూ రాస్తున్నారు. నమస్కారం అండి, మీకు కూడా మీ కుటుంబ సభ్యులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ప్రసారం చేసినటువంటి జానపద గీతాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు చాలా బాగా నచ్చాయి, ధన్యవాదాలు మేడం గారు అంటూ రాసుకొచ్చారు. మాకు వినాయక చవితి సినిమా నుంచి ఇతని పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు, లేదా ముందు కోరిన శ్రోతల పాటలను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే వీరు కోరుతున్న శ్రోతలు సోమనాథ జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబలమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వరుడు, బండారు శంకరయ్య మరియు మా అభిమాన సింహపురి ఆకాశవాణి ఆర్చే మేరీ సుచితమ్మ కోసం కూడా ప్రసారం చేయండి మ్యామ్ అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు కోరుతున్నారు, ధన్యవాదాలండి అంటూ రాసుకొచ్చారు. తప్పకుండానండి, మీ అందరి కోసం, కోరుకునే శ్రోతలందరి కోసం ఈ రెండు పాటలు ప్రసారం చేస్తాం. ముందుగా కొదమసింహం చిత్రం నుంచి మంచి పాట వచ్చేస్తుంది, మనో చిత్ర గారి గానంలో విందాం.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

వినాయక చవితి చిత్రం కోసం ఘంటసాల గారి గానంలో మధురమైన పాట విన్నారు కదా, వింటూనే ఉండండి. సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి, ఆర్జే గారికి నమస్కారాలతో గుడ్ ఈవినింగ్. మేరీ సుజిత మేడం గారు అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి అంటే రాసుకొచ్చారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా కోసం కోలీ నంబర్1 చిత్రంలో నుంచి ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభిషా అవేద ఆయిషా ప్రత్యేక అభినందనలతో కోరుతూ ఉన్నారు. అలాగే మరొక శ్రోత మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ, యదోచి, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు వీళ్ళంతా కూడా ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. అలాగే మా అందరి కోసం మరొక శ్రోత, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కోరుతున్నారు. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఇప్పుడు ఒక మంచి పాట ప్రసారం చేస్తాం. కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి విందాం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. చిత్రగారి గానంలో మధురమైన పాట విన్నారు కదా. ఇంతటితో ఈనాటి హలో బ్రిడ్జ్ వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఈ కీలక అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈ సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విభిన్న వనరుల నుంచి ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం భవిష్యత్తులో దేశాల పురోగతికి పెద్ద ముప్పుగా, ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 600కు పైగా ప్రదర్శనకారులు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లు, స్టార్టప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా దేశంలోనే అత్యంత ప్రధానమైన సెమీకండక్టర్ ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ వేదికగా పనిచేస్తుంది. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషలోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని చూస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని పౌరులను ఆయన కోరుతూ,
1: భాషా కిసి భీ సమాజ్ కి స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఆర్ సమన్వయ కి భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఆర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ ఆర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, వియత్నాం విదేశాంగ

మంత్రి లే హోయ్ ట్రుంగ్తో కలిసి ఈరోజు 19వ భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సామాజిక మాధ్య వేదికగా పంచుకున్నారు. అత్యంత ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భూటాన్ రాజధాని థింపూ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్మెల్ వాంగ్చుక్తో సమావేశం కానున్నారు. రేపు పరోలిలోని లా స్కూల్లో నిర్వహించనున్న భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జ్ఞానం ఐశ్వర్యం సౌభాగ్యాలకు ప్రతీక అయిన విఘ్నేశ్వరుడి జన్మదిన వేడుక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. వినాయక చవితిగా పిలిచే ఈ పర్వదినంతో 10 రోజుల పాటు సాగే మహావేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఇళ్లలో మండపాలలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. 10 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం ఘట్టంతో ముగుస్తాయి. అమెరికా అధ్యక్షతన నేడు G20 ఇంధన మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర విద్యుత్ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అమెరికా చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఇంధన భద్రత అనుమతులు నియంత్రణలో పారదర్శకత కీలక ఖనిజాలు పటిష్టమైన సరఫరా గొలుసు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చల్లో పాల్గొననున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసాలు మ్యూల్ ఖాతాలపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై అనుమానాస్పద లావాదేవీల్లో మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకుండా కేవలం వివాదాస్పద లావాదేవీ మొత్తాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది. 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన అసాధారణ బదిలీలను గుర్తించేందుకు బ్యాంకులు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత లావాదేవీ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఖాతాదారుడి ప్రొఫైల్కు సంబంధం లేకుండా అకస్మాత్తుగా జరిగే భారీ బదిలీలు లేదా సైబర్ మోసాల నెట్వర్క్లతో సంబంధం ఉన్న లావాదేవీలను ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ ముసాయిదా మార్గదర్శకాలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు విద్యుత్ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లో జల విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యుత్ అవసరాలకు ఈ అనుమతి ఎంతగానో ఉపకరిస్తుందని, భారత్ నేపాల్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న బలమైన ఇంధన సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్పణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యంతో పోలిస్తే ఇది 3వ నెల కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. ఆహార ధరలు అధికంగా ఉండడంతోనే జూలై నెలలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్పణం మరింత పెరిగింది. గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం 5.23%, పట్టణ ప్రాంతాల్లో 4.31% నమోదైంది. పురుషుల క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రేపు 2 T20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో అఖండ విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. వాతావరణం: హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో రాగల 2 రోజుల పాటు ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక

ఎల్ గయాసా పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకలో ఉన్న మొత్తం 13 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాల సామాజిక ఆర్థికాభివృద్దికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమీకాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

विविध भारती FM 101.3

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీరు వింటున్నారు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. అండ్ నెక్స్ట్ ఒకరికి ఒకరు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అర్జే రఘు. అండ్ మనం అయితే ఉన్నాం డ్యూట్యూట్లో. మరి డ్యూట్యూట్లో మంచి మంచి పాటలు అయితే వింటున్నాం. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి మనమైతే మధుర స్వరాలకి ఎంటర్ అయిపోయాం. సందడిగా గడిచిన వినాయక చవితి రోజు సాయంత్రం వీధుల్లో ఎక్కడ చూసినా వినాయకుడి మండపాలు, పూలతో అలంకరించిన విగ్రహాలు, చెవుల్లో మారుమోగే భక్తి పాటలు. ఈ సాయంత్రం కాసేపు ఆ ఘననాథుడి ముందు ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. అలాంటి ఈ వినాయక చవితి సాయంత్రం మనం ఒక అందమైన కథను గుర్తు చేసుకుందాం. చాలా మందికి వినాయక చవితి అంటే వినాయకుడిని పుట్టిన కథ, ఆయనకి ఏనుగు తల ఎలా వచ్చింది అనే కథ మాత్రమే అనుకుంటారు. కానీ ఈ పండుగతో ముడిపడిన మరో ఆసక్తికరమైన కథ ఉంది. అదే సెవెంత్ కో ఉపాఖ్యానం. అసలు ఈ కథ వినాయక చవితి రోజున ఎందుకు వినాలి? ఈ కథ వినాయకుడికి సంబంధం ఏంటి? మరి ఆ సమంతకం అని కథ ఏంటి? ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మరి దానికన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, వింటూ ఉండండి విభారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విద్వార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. కథ మొదలయ్యేది సత్రజిత్తు అనే రాజుతో. సత్రజిత్తు సూర్యదేవుడికి గొప్ప భక్తుడు. అతని భక్తికి మెచ్చిన సూర్యదేవుడు ఒక అద్భుతమైన రత్నాన్ని అతనికి ప్రసాదించారు. అదే శమంతకమణి. ఆ మణి సాధారణమైనది కాదు. అది ఉన్న చోట సుభిక్షం సంపద ఉంటాయని, ప్రతిరోజు అపారమైన బంగారం లభిస్తుందని పురాణ కథ చెబుతుంది. అంతటి విలువైన మణి సత్రజిత్తు ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ఒకరోజు ఆ మణిని మెడలో వేసుకుని సత్రజిత్తు ద్వారకలోకి వచ్చారు. అతని శరీరం నుంచి వెలువడుతున్న కాంతి అంత ప్రకాశవంతం ఉండడంతో ప్రజలే సూర్యదేవుడు స్వయంగా వచ్చారనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణులు వారు సత్రజిత్తుతో ఆ మణి గురించి మాట్లాడారు. ఇంత విలువైన మణి ఒక వ్యక్తి దగ్గర ఉండడం కంటే రాజ్యంలో ఉంటే ప్రజలకు ఉపయోగపడితే మంచిదని భావించారు. అందుకు ఆ మణిని రాజు ఉగ్రసేనుడికి అప్పగించాలని సూచించారు. కానీ సత్రజిత్తు అందుకు అంగీకరించలేదు. ఆ మణిని తన దగ్గరే ఉంచుకున్నారు. ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అప్పటి వరకైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. వింటున్న నీ విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విద్భాత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరకు. అండ్ మరి సెమంతకమణి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొంతకాలానికి సత్రజిత్తు తన సోదరుడైన ప్రసేనుడికి ఆ సెమంతమణిని ఇచ్చారనమాట. ఒకరోజు శ్రీకృష్ణుడితో కలిసి ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవిలో వేటకు వెళ్ళారు. అడవికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక సింహం దాడిలో తను మరణిస్తారు. మరణించిన తర్వాత సింహం ఆ మణిని తీసుకువెళ్ళిపోతుంది. ఆ సమంతకమణిని తీసుకుని వెళ్ళిన తర్వాత జాంబవంతుడు సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని తన గుహకు వెళతారు. ఇంతలో ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో ద్వారకలో కలకలం మొదలైంది. సమంతకమణి కూడా కనిపించలేదు. అప్పుడు సత్రజిత్తు ఒక భయంకరమైన అనుమానానికి లోనయ్యారు. సమంతకమణి కోసమే కృష్ణుడే ప్రసేనుని చంపాడు అంటూ శ్రీకృష్ణుడిపై ఒక పెద్ద అపవాదం మోపారు. ఇక్కడ కాసేపు మన జీవితాన్ని కూడా గుర్తు చేసుకుందాం. మన గురించి ఎవరో ఒక మాట అనడం, మనం చేయని పనికి మనల్ని తప్పు పట్టడం, మన మాటను పూర్తిగా వినకుండా మన మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం, ఇలాంటివి మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయి. అప్పుడు మనకు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఆ నిందకు నిందతో సమాధానం చెప్పలేదు. నేను తప్పు చేయలేదు కాబట్టి నిజాన్ని నేను వెతికి చూపిస్తాను అని ప్రసేనుడి జాడ కోసం బయలుదేరారు. అడవిలో ప్రసేనుడి జాడ కనిపించింది. ఆ తర్వాత సింహం జాడను అనుసరించారు. అక్కడి నుంచి జాంబవంతుడి గుహ చేరుకున్నారు. అక్కడే సమంతకమని కనిపించింది. ఇంకా ఈ కథ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటివరకు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. వింటుండండి విద్భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. కానీ మణిని తీసుకురావడం అంత సులభం కాదు. శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చాలా కాలం సాగిన ఆ పోరాటం తర్వాత జాంబవంతుడికి ఒక విషయం అర్థమైంది. తనతో పోరాడుతున్నది సాధారణ వ్యక్తి కాదు, తాను ఆరాధించే శ్రీరాముడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు రూపంలో తన ముందున్నాడని జాంబవంతుడు గుర్తించారు. అప్పుడు భక్తితో శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణిని ఆయనకి సమర్పించారు. తన కుమార్తె జాంబవంతుడిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకుని ద్వారకకు తిరిగి వచ్చారు. అప్పుడు అసలు నిజం అందరికీ తెలిసింది. సత్రజిత్తు తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. శ్రీకృష్ణుడిపై తాను అనవసరంగా అపవాది వేసినందుకు క్షమాపణ కోరారు. తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చారు. కానీ శ్రీకృష్ణుడు ఆ మణిని తన దగ్గర ఉంచుకోలేదు, తిరిగి సత్రజిత్కే ఇచ్చారు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అలా కాదు. తద్ధి కత్తొద్దిన్ దద్దిన్ దద్ది తగదికి తరికి తత్వం తా కత్తొద్దిన్ దద్దిన్ దత్తి కత్తొద్దిన్ దద్దిన్ దత్తణ తట్టను తగదికి తగద్దికి చెను తరికి తత్వం తత్తై తేహి తత్త తేహి తహిదా తాం తత్తై తేహి తత్త తేహి తహిదా తాం. ఇటు చూడు తద్దిదై ఇప్పిత్తై ధిత్తై దత్తపితాహం దత్త నుతకి నతన్ని సంగతి.

మీరు వింటున్నారు విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. సమంతకోపాఖ్యానికి వినాయక చవితికి రోజున ఎందుకు వినాలి? దీనికి కారణం గణపతికి సంబంధించిన ఒక పురాణ కథనం. విఘ్నాలకు అధిపతి, ఘనాలకు అధిపతి, ఆది పూజనీయుడైన వినాయకుడు తన భక్తుల పూజలు అందుకుని చవితి రోజున వారిచ్చిన భక్ష్యాలు, పండ్లు, పిండి వంటలు తిని తిరిగి కైలాసం చేరుకుని తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులకు నమస్కారం చేయబోతుండగా భక్తాయాసంతో అవస్థపడుతున్న గణపతిని చూసి చంద్రుడు నవ్వారు. అది చూసి కోపంతో పార్వతీదేవి చంద్రుని చూసిన వారంతా నీలాప నిందల పాలు అవుతారు అని శపించింది. దేవతలు ప్రార్థనతో ఆ శాపాన్ని వినాయక చవితి రోజు చూస్తేనే అని సవరించింది. పార్వతీదేవి అప్పటి నుంచి దేవతలు, మనుషులు, ప్రజలు వినాయక చవితి రోజు చంద్రుని చూడకుండా వినాయక పూజ నిర్వహించారు. కానీ ద్వాపర యుగంలో ప్రజలకి చాటింపు వేయించి మరీ చంద్రుని చూడరాదు అని చెప్పిన శ్రీకృష్ణుడే క్షీరప్రియుడై గోక్షీరంలో చంద్రుని ప్రతిబింబం చూసి అలా నిందపడి తన నీలాప నిందకు తొలగించుకున్నారు. అయితే అనుకోకుండా చంద్రుని చూసినట్లయితే అప్పుడు సమంతకోపాఖ్యను వినడం లేదా చదవడం ద్వారా అపవాదు నుంచి విముక్తి లభిస్తుందని పురాణ సంప్రదాయంలో చెప్పబడింది. ఇదన్నమాట విషయం. అయితే ఇంకా మరిన్ని కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ కొంది వింటూ ఉండండి. విద్యార్థి ఎఫ్ఎం 101.3.

0: చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు. అండ్ మనమైతే ఎంటర్ అయిపోయాం వినిపించిన రకాలు. వినిపించిన రకాల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. మొట్టమొదటిగా మంగమ్మ శపథం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. దేవతా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ ఉంది. వింటు నుండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. రాముడు భీముడు నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఉండండి విద్భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విద్భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు బంగారు గాజుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీ ఉంది, వింటున్నది విద్భారత్ ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో